శ్రోతులకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ లో ఈనాటి ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శిక సంవత్సరం 1948 శ్రావణ మాసం 16వ రోజు అనగా క్రీస్తు శకం 2026 సంవత్సరం ఆగస్టు నెల 7వ తేదీ శుక్రవారం. ఇప్పుడు సమయం 5:55 దాటి 50 సెకండ్లు. శ్రోతలందరికీ పలికిస్తున్నాను శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి.

0: శ్రోతలు మీరు వింటున్నారు భక్తి రంజని కార్యక్రమంలో భక్తి గీతాలు.
1: జిఆర్టీసీ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

శ్రోతలు వింటున్నారు భక్తి రంజని కార్యక్రమంలో భక్తి గీతాలు.

తగ్గింపు పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: శ్రోతులంతవరకు భక్తి రంజని కార్యక్రమంలో దేవిస్తుతి విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:40 కావస్తుంది. సూక్తి సుధ ఈ కార్యక్రమంలో షేక్ హుసేన్ గారి సూక్తులు విందాం.
1: అపార కృపాశీలుడు నేను అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. ఇస్లాం ఒక సమగ్ర జీవన వ్యవస్థ. అందువల్ల ఇస్లాంను విశ్వసించిన వ్యక్తి తన దైనందిన జీవితంలో ఏ పని చేసినా దాని పరిధిలోనే ఉంటూ దైవ ప్రసన్నత కోసం చేస్తాడు. ఈ పని చేయకపోతే ఆయన ఆగ్రహిస్తాడు. ఏ పనుల్లో మన ఈ అహపరాల సాఫల్యాలు ఇమిడి ఉన్నాయి అనే విషయాలు ఇస్లాంలో స్పష్టంగా తెలియజేయబడ్డాయి. వీటిని పురుషులతో పాటు స్త్రీలు పాటించవలసి ఉంటుంది. దైవ ప్రసన్నత పొందడానికి అన్నిటికన్నా ముఖ్యమైన మార్గం రుజుమార్గం, సత్యమార్గం. ఈనాడు సమాజంలో ఏ సంస్థను చూసినా, ఏ యూనియన్ ని చూసినా స్త్రీ పురుషులు భుజం భుజం కలిపి పనిచేయడం కనిపిస్తుంది. కానీ ధర్మ సంస్థాపన సత్యమార్గం వంటి మహాకార్యాన్ని నిర్వహిస్తున్న సంస్థల్లో మాత్రమే మహిళలు లేకపోవడం శోచనీయం. మానవ జీవితంలోని మానవతలోని అర్ధభాగాన్ని పురుషుడు ప్రతిబింబించుండే మిగిలిన అర్ధభాగాన్ని స్త్రీ ప్రతిబింబిస్తోంది. అలాగే ధర్మకార్యం అనబడే బండికి స్త్రీ పురుషుడు రెండు చక్రాల వంటి వారు. రెండు చక్రాలు పనిచేస్తున్నప్పుడే కదా బండి సక్రమంగా ముందుకు సాగేది. అలా కాకుండా ఒక చక్రం మాత్రమే ఉంటే ఆ బండి ఎంత దూరం అని ఈడ్చుకుంటూ ప్రయాణిస్తుంది. మనలో చాలామంది మహిళలు ఈ ధర్మ కార్యాలు కేవలం పురుషుల బాధ్యత అని భావిస్తున్నారు. ఇది తప్పుడు భావన. ప్రభు సాన్నిధ్యం కోసం, పరలోక సాఫల్యం కోసం ఇస్లాం ఆదేశాలను పాటించడానికి పురుషులు ఎలా పాటుపడాల్సి వస్తుందో స్త్రీలు కూడా అలాగే పాటుపడాల్సి వస్తున్న అవసరం ఉంది. దివ్య ఖురాన్ ఈ బాధ్యతను గురించి ప్రస్తావిస్తూ పురుషులు ఎలా పనిచేస్తారో అలాంటి భాగమే వారికి లభిస్తుంది, స్త్రీలు ఎలా పనిచేస్తారో అలాంటి భాగమే వారికి దక్కుతుంది అని దివ్య ఖురాన్లో తెలుపబడింది. ఇస్లాం మహిళలకు ఒక ప్రత్యేకత ఉనికిని ప్రసాదించింది. అందువల్ల భర్త చెప్పే ప్రతిదానికి అనాలోచితంగా తలుపుతూ వారి వెనకాల ఇట్టే కళ్ళు మూసుకుని నడవడం స్త్రీలకు తగదు. భర్తలు రుజుమార్గాన ప్రయాణిస్తున్నంత వరకైతే వారి అడుగుజాడల్లో నడుచుకోవచ్చు. అంతేగాని భర్తలు అపమార్గం పడితే వారి వెనుక నడిచి పరలోక దుష్పరిమాణాలను చవిచూసే దుస్సాహసానికి పాల్పడకూడదు. దేవుడు సమాజ సేవకు సంబంధించిన బాధ్యతను పురుషులపై ఎలా విధించాడో స్త్రీలపై కూడా విధించాడు. ఆయన దివ్య ఖురాన్లో అనేక చోట్ల స్త్రీ పురుషులిద్దరినీ ఈ విధంగా సంబోధించాడు. ఓ విశ్వాసులారా అని సంబోధించడం జరిగింది. నమాజ్ గురించి తాకీదులో కానీ, ఉపవాస వ్రతాల సంఖ్యలో కానీ, హజ్ విధిలో పరస్పర హక్కులను గౌరవించడంలోనూ కానీ, ప్రతి చోట ప్రతి వ్యవహారంలోనూ స్త్రీలను పురుషులను ఒకే విధంగా సంబోధించడం జరిగింది. దివ్య ఖురాన్లోని దేవుని వాక్యాల్లో కొన్నింటిని గమనించండి. స్త్రీ పురుషులలో ఎలాంటి తేడాలు లేవు, హెచ్చుతగ్గులు కూడా లేవు. ఇద్దరు సమానమే. హక్కులు బాధ్యతలు కూడా ఇద్దరికి సమానమే. ఇస్లాంలో ఈ విధంగా ఉంది. విద్యను ఆర్జించుట స్త్రీ పురుషులపై విధిగా చేయబడింది అని దివ్య ఖురాన్ చెబుతోంది. అంటే స్త్రీలు పురుషులు ఇద్దరు తప్పక విద్యను ఆర్జించాలి అని నొక్కి చెప్పడం జరిగింది. కేవలం ప్రాపంచిక విద్యనే కాకుండా ధార్మిక విద్యను కూడా అభ్యసించాలి అని పేర్కొనడం జరిగింది. ఎప్పుడైతే ధార్మిక విద్యను ఆర్జిస్తారు

0: అక్కడ దైవభక్తి ఏర్పడి సమాజంలో మంచి కోసం, శాంతి కోసం, ధర్మం కోసం పాటుపడే విజ్ఞత కలుగుతోంది. ఇలా పూర్వకాలంలో పురుషులతో పాటు స్త్రీలు కూడా దైవ ధర్మాన్ని వ్యాప్తి చేస్తూ ఎంతో విజ్ఞతతో సందర్భోచితంగా ధర్మ కార్యకలాపాలు సాగించేవారని మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దాదాపుగా 1500 సంవత్సరాల క్రితంలో అరేబియా ప్రాంతంలో చెప్పడం జరిగింది. దీని ద్వారా ఎవరైతే ధర్మ కార్యాలు చేస్తూ తను చాలిస్తారో వారు పరలోకంలో స్వర్గాన్ని పొందుతారని మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. దీని ద్వారా మనకు తెలిసిదేమంటే పురుషులతో పాటు స్త్రీలు కూడా పుణ్య కార్యాలలో తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలి, అప్పుడే మన జీవితం సార్థకత అవుతుందని చెప్పడం జరిగింది.
1: ఇంతవరకు మీరు సూక్తి సుధా కార్యక్రమంలో షేక్ హుసేన్ గారి సూక్తులు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది శ్రీత్మస్తాన్వి. ముఖ్యాంశాలు. భారతీయ చేనేత కళాకారులకు గుర్తింపు లభించేలా చేనేత వస్తాలను కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నేతన్న సేవల పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సంక్షేమ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చీరాల్లో ప్రారంభిస్తారు. రహదారుల నిర్వహణను నిరంతరం పర్యవేక్షిస్తూ నాణ్యతతో నిర్మాణ పనులు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో ఆయుష్ వైద్య సేవల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి చేనేత రంగం ప్రత్యేకగా నిలుస్తోంది. స్వాతంత్ర్యోద్యమంలోనూ చేనేత కీలక పాత్ర పోషించింది. మహాత్మాగాంధీ ఖాదీ చరాక విశేష ప్రాధాన్యతనిచ్చి స్వదేశీ వస్తాల వినియోగాన్ని ప్రోత్సహించారు. 1905లో ప్రారంభమైన స్వదేశీ ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకుంటూ చేనేత రంగం ప్రాధాన్యాన్ని గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లో ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించింది. అదే ఏడాది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలి జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రారంభించారు. చేనేత కార్మికులను ప్రోత్సహించడం, దేశీయ పరిశ్రమలకు మద్దతు ఇవ్వడం, చేనేత వస్తాల వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు భారతీయ చేతి వృత్తుల కళాకారుల పనితనానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించేలా ఒక చేనేత వస్త్రాన్ని కొనుగోలు చేసి దాని వీడియోను రికార్డు చేసి సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా చీరాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా అక్కడ నిర్వహించే జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం నేతన్న సేవలో పేరుతో రాష్ట ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త సంక్షేమ పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఈ పథకం కింద అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి 25,000 రూపాయల ఆర్థిక సాయం అందించనున్నారు. చీరాల కొత్తపేటలో జరిగే ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లను చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ
1: మరి ఇంటర్నేషనల్ హ్యాండ్లూమ్స్ డే రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. రాష్ట్ర పండుగ మరి బాపట్ల జిల్లా మరి చిరాల నియోజకవర్గంలో ఈ రోజు ముఖ్యమంత్రి గారే నేతన్న సేవ పథకాన్ని కూడా ఇక్కడి నుంచే లాంచ్ అయిపోతున్నారన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ 50 సంవత్సరాలకి 4,000 పెన్షన్ చేనేతలకు అందజేస్తున్నాం. అదేవిధంగా ఫ్రీ పవర్ మరి హ్యాండ్లూమ్కి 200 పవర్ లూమ్కి 500 యూనిట్లు ఉచిత విద్యుత్ కూడా అందజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించండి, చేనేతలకు అండగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం.
0: రహదారుల నిర్వహణను నిరంతరం పర్యవేక్షిస్తూ నాణ్యతతో నిర్మాణం

0: పనులు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లో రోడ్డు అభివృద్ది సంస్థ అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాలను ఎక్కడికక్కడ నిలపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఔటర్ రీజనల్ రింగ్ రోడ్లు, నగరంలోని పైవంతెనలు, అండర్ పాసులు, ఇతర రహదారులను ఒకే వ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలని ఆదేశించారు. రహదారుల కోసం చేపట్టే భూసేకరణలో జాప్యం చేయవద్దని, రోడ్ల ప్రణాళిక నిర్మాణంలో ట్రాఫిక్ విభాగం భాగస్వామ్యం ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో విఆర్ సిద్ధార్థ కళాశాల ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ఆధ్వర్యంలో ప్రైమ్ వాలీబాల్ లీగ్ అండర్-21 ఓపెన్ సెలక్షన్ ట్రయల్స్ నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రైమ్ వాలీబాల్ లీగ్ ట్రయల్స్ ను విజయవాడలో నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు ట్రయల్స్ లో ప్రతిభ కనబర్చి ప్రైమ్ వాలీబాల్ లీగ్ లో ఆడే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టుల నియంత్రణపై ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా అధ్యక్షతన 53వ ప్రగతి సమావేశం నిన్న ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, పోలీసు ఉన్నతాధికారులు దృశ్య మాధ్యమ విధానం ద్వారా అమరావతి నుంచి పాల్గొన్నారు. సైబర్ నేరాల నియంత్రణకు రాష్ట్రాల్లో సైబర్ నేరాల సమన్వయ కేంద్రాలను బలోపేతం చేయాలని, ఈజీరో ఎఫ్ఐఆర్ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయాలని పీకే మిశ్రా సూచించారు. అలాగే డిజిటల్ అరెస్టులు, ఆన్లైన్ ఆర్థిక మోసాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని, సైబర్ మోసం జరిగిన వెంటనే ఫిర్యాదు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: ఇవాళ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బెస్ట్ మార్కెటింగ్ విభాగంలో జాతీయ చేనేత అవార్డు గ్రహీత తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన నక్కా వెంకటేశ్వరరావు గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
2: వెంకటగిరి చీరలు గతంలో రాజుల కాలం నుంచి కూడా పోషించడం జరిగిందండి. అప్పట్లో 140 నెంబర్ భారంతో కూడా నీట్ కూడా జరిగింది. జామదాని వర్క్ గాని ఈ టెక్నిక్ మిగతా దగ్గర ఉన్నప్పటికీ కూడా అంత.
1: ఈ పూర్తి ఇంటర్వ్యూ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో ఆయుష్ వైద్య సేవల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తుందని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్టస్థాయి ఆయుష్ వైద్యుల సదస్సులో మంత్రి నిన్న మాట్లాడుతూ, రాష్టంలో నివారణాత్మక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడంలో ఇంటింటికి యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. జాతీయ ఆయుష్ మిషన్ కింద 257 కోట్ల రూపాయల నిధుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. ధర్మవరం, పిఠాపురంలో ఆయుర్వేద వైద్య కళాశాలలు, ప్రొద్దుటూరులో యునానీ వైద్య కళాశాల ఏర్పాటుకు స్థల సేకరణ పూర్తయిందని మంత్రి తెలుపుతూ,
3: ఆయుష్ మంత్రిత్వ శాఖ మొదలైనప్పుడు మొట్టమొదటి బడ్జెట్లో 2014-15 బడ్జెట్లో కేవలం 1000 కోట్లు మాత్రమే పెడితే అది కాస్త పెరిగి ఈ ఆర్థిక సంవత్సరంలో 4500 కోట్లు కేవలం ఆయుష్ మాత్రమే కేటాయించారంటే ఆయుష్ కూడా ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉంది. ఆ రంగంలో ఉంటున్న వారికి గౌరవాన్ని మరింత ఇవ్వడింపజేయడం కోసం తద్వారా ఒక పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్య సంరక్షణ చేపట్టడం పైన ఎటువంటి దృష్టి పెట్టారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది.
0: వాతావరణం. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 4.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. అలాగే తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో 2 విడతల్లో మొత్తం 8 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్లో నిర్మించనున్న 100 ఇళ్లతో కలిపి 2 విడతల్లో మొత్తం 8 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధరతో పాటు సన్నధాన్యానికి క్వింటాకు 500 రూపాయల ప్రోత్సాహకం, రైతు భరోసా కింద ఎకరానికి 6000 రూపాయలు అందిస్తున్నామని చెప్పారు. అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేసి

ఆధారాలను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో భారత పరిశ్రమల సమైక్య సీఐఏ ఆధ్వర్యంలో పోర్ట్స్ అండ్ లాజిస్టిక్స్ సదస్సును నిన్న నిర్వహించారు. ఈ సదస్సు ప్రారంభోత్సవంలో సీఐఐ విశాఖపట్నం జోన్ చైర్మన్ జి కృష్ణమోహన్ మాట్లాడుతూ, రాష్టాన్ని తూర్పు తీర లాజిస్టిక్స్ హబ్గా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాష్టంలోని ఓడరేవుల సామర్థ్యాన్ని విస్తరించేందుకు రైల్వే రోడ్డు అనుసంధానం, లాజిస్టిక్స్ టెర్మినళ్లతో పాటు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జాతీయ చేనేత కళాకారులకు గుర్తింపు లభించేలా చేనేత వస్తాలను కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నేతన్న సేవల పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త సంక్షేమ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చీరాల్లో ప్రారంభిస్తారు. రహదారుల నిర్వహణను నిరంతరం పర్యవేక్షిస్తూ నాణ్యతతో నిర్మాణ పనులు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో ఆయుష్ వైద్య సేవల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ప్రసార వివరాలు వింటారు. ఈరోజు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 7:15 ప్రభాతలహరి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ముందుగా ప్రబోధ గీతం వింటారు, అనంతరం వాణిజ్య ప్రకటనలు వినవచ్చు. 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ కలిల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు డాక్టర్ నవీన్ మోకల గారు, కంటి వ్యాధుల వైద్య నిపుణులు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత గురించి సిడిపిఓ ఫర్హత్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త టి శాంతిశ్రీ గారు. ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 8:30 మహిళా వాణి కార్యక్రమంలో తల్లిపాలే శ్రీరామరక్ష కళాగోపాల్ గారి ప్రసంగం వింటారు. 9:00 హృదయరాగాలు శ్రోతలు వాట్సాప్ ద్వారా కొరిసి గీతాలు వింటారు. 10:00 నుండి వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి సాయంత్రం 5:00 వరకు. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరి సినీ గీతాలు వింటారు. 5:30 జానపద సంగీత కార్యక్రమంలో జానపద గీతాలు వినవచ్చు. 5:45 సినీ రంజని కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 6:20 సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 6:30 సమాచార దర్శిని వింటారు. సినీ రంజని కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:50 వ్యవసాయదారుల కార్యక్రమంలో వ్యవసాయ సూచనలు వినవచ్చు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇక 7:00 ప్రసార వివరాలు వింటారు.

0: 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినీ గీతాలు వినవచ్చు. 8:15 పార్లమెంట్ సమావేశాలపై సమీక్ష కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:30 లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాలు వింటారు. రాత్రి 8:45 హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు టీవీ కేంద్రం నుండి రిలే అవుతారు. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 10:00 పార్లమెంటు వర్షాకాల సమావేశాలపై ప్రశ్నోత్తరాల సమయం కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 11:00 హిందీలో వార్తలు. 11:05 ఆంగ్లంలో వార్తలతో ఈనాటి కార్యక్రమాలు ముగుస్తాయి. ఇవి ఈరోజు ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:05 తెలుగులో వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ఈరోజు దేశవ్యాప్తంగా చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ దినోత్సవాన్ని ప్రజలంతా ఉత్సాహంగా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉడాన్ విజన్ కింద పౌర విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఒడిశాలోని చాందీపూర్ సమగ్ర క్షిపణి పరీక్షా కేంద్రం నుండి మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని 4ని విజయవంతంగా ప్రయోగించారు. కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత్కు చెందిన తన్వీర్ శర్మ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో తోటి క్రీడాకారిణి రక్షిత రామ్రాజ్తో తలపడతారు. ఈరోజు దేశవ్యాప్తంగా చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్టపతి భవన్లో జరిగే ఒక కార్యక్రమంలో రాష్టపతి ద్రౌపది ముర్ము సంత్ కబీర్ హ్యాండ్లూమ్ అవార్డులు జాతీయ చేనేత పురస్కారాలు ప్రదానం చేస్తారు. చేనేత కళాకారుల ప్రతిభ నూతన ఆవిష్కరణలు చేనేత సంప్రదాయాల పరిరక్షణకు వారు చేస్తున్న కృషికి గుర్తింపుగా మొత్తం 22 అవార్డులు అందజేస్తారు. మన దేశంలో సుమారు 35 లక్షల మందికి పైగా చేనేత కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు. వీరిలో 70% పైగా మహిళలే ఉన్నారు. వీరి సంక్షేమం ఆర్థిక భద్రత లక్ష్యంగా కేంద్రం జాతీయ చేనేత అభివృద్ది కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. చిన్న క్లస్టర్ల అభివృద్దికి నిధులు అందించడంతో పాటు కోట్ల రూపాయల వ్యయంతో పనిషెడ్లు ఆధునిక మగ్గాలు ఎలక్ట్రానిక్ జకార్డ్ యంత్రాలను నేత కార్మికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనివల్ల ఉత్పాదకత పెరగడంతో పాటు రోజువారీ ఆదాయం కూడా మెరుగుపడుతోంది. రుణ సదుపాయం విషయానికొస్తే నేత ముద్రా పథకం కింద తక్కువ వడ్డీ రేటుతో 100 కోట్ల రూపాయల రుణాలు మంజూరవుతున్నాయి. కార్మికుల కుటుంబాలకు బీమా రక్షణ కల్పించేందుకు జీవనజ్యోతి సురక్ష బీమా యోజన అమలు జరుగుతుండగా వారి పిల్లల చదువుల కోసం ప్రతి ఏటా ఉపకార వేతనాలు కూడా అందుతున్నాయి. ముడి సరుకు రవాణా భారాన్ని తగ్గించడానికి నూలుపై ధర రాయితీ ఇస్తుండగా చేనేత ఉత్పత్తులపై పన్ను భారాన్ని కూడా గణనీయంగా తగ్గించారు. అలాగే నేత కార్మికుల ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో స్థానం కల్పించేందుకు డిజిటల్ వేదికల ద్వారా ప్రత్యక్ష విక్రయాలకు కొత్త మార్గాలు తెరుచుకుంటున్నాయి. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రజలంతా ఉత్సాహంగా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సంగ్రామంలో భాగంగా 1905 ఆగస్టు 7న స్వదేశీ ఉద్యమం ప్రారంభమైందని దీనిని పురస్కరించుకుని ఈ రోజున జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని మోదీ వీడియో సందేశంలో పేర్కొన్నారు. చేతితో వస్త్రాలు నేసే నేత కార్మికులు కళాకారుల కుటుంబాలను ఆదుకోవాలని స్వయం సమృద్ది భారత్ నిర్మాణంలో వీరి పాత్ర కీలకమని అన్నారు. భారతీయులంతా కనీసం ఒక్క చేనేత వస్తువునైనా కొనుగోలు చేసి దానికి సంబంధించిన వీడియో

0: ప్రపంచ వ్యాప్తంగా పంచుకోవడం ద్వారా భారతీయ కళాకారుల ప్రతిభకు గుర్తింపు తీసుకురావాలని మోదీ కోరారు.
1: ఆత్మనిర్భర భారత్ బి హి ఛోటే ఛోటే ఛోటే గరీబ్ పరివారో ఆర్థిక రూపే సమృద్ధ కర్నా స్వయం హ్యాండ్లూమ్ కుచ్ నా కుచ్ ఖరీదే ఉసకా ఎక్ వీడియో బనాయే దేశ దునియా వీడియో ప్రచారిత కరే తాకి హమారే బుంకర్ భాయ్ బహనో సామర్థ్య కా పరిచయ దునియాకు భీ హో.
0: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు విజయవాడలో అకాసా ఎయిర్ అలయన్స్ ఎయిర్ సీనియర్ నాయకత్వ బృందాలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉడాన్ విజన్ కింద పౌర విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోందని, ప్రతి 45 రోజులకు ఒక కొత్త విమానాశ్రయం అందుబాటులోకి వస్తోందని మంత్రి తెలిపారు. విమానాల సంఖ్యను పెంచడం, కార్యకలాపాలను మెరుగుపరచడం, భద్రతా ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా ఈ సమీక్షలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే ప్రయాణికుల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత బలోపేతం చేసి వారికి మెరుగైన సేవలు అందించాలని ఈ సందర్భంగా సూచించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఒడిశాలోని చాందీపూర్ సమగ్ర క్షిపణి పరీక్షా కేంద్రం నుండి మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని 4ను విజయవంతంగా ప్రయోగించారు. ఈ ప్రయోగం క్షిపణికి సంబంధించిన అన్ని సాంకేతిక కార్యాచరణ ప్రమాణాలను విజయవంతంగా నిరూపించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రయోగం దేశ వ్యూహాత్మక నిరోధక సామర్థ్యాలను బలోపేతం చేయడంలో మరొక మైలురాయిగా నిలిచిందని పేర్కొంది. ఈ విజయవంతమైన ప్రయోగంపై వ్యూహాత్మక బలగాల కమాండ్ డిఆర్డీఓలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. అత్యాధునిక సాంకేతికతలతో దేశ రక్షణకు కట్టుబడి ఉన్నామని ఆయన సామాజిక మాధ్యమాల్లో స్పష్టం చేశారు. జైపూర్లో జరుగుతున్న బ్రిక్స్ ఇండియా 2026 వాణిజ్య పరిశ్రమల మంత్రుల సమావేశంలో భాగంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈజిప్ట్, బ్రెజిల్ మంత్రులతో సమావేశమయ్యారు. ఈజిప్ట్ వాణిజ్య మంత్రి ఖాలిద్ హషెమ్ అలీ మహెర్తో జరిగిన సమావేశంలో ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని విస్తరించడం, పరస్పర అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంపై చర్చించారు. అలాగే బ్రెజిల్ మంత్రి మార్సియో ఫెర్నాండో అలియాస్ రోసాతో సమావేశమై వ్యవసాయం, ఇంధనం, ఔషధ రంగాల్లో ఉమ్మడి భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు వాణిజ్య పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై చర్చలు జరిపారు.
2: బ్రిక్స్ అంతర్రాష్ట్రీయ సమూహ హై జిస్మే 9 దేశ్ మిల్కర్ దునియా కే సామ్నే జో చునౌతియా హై జో హమ్ సబ్ అప్నే అప్నే దేశో కే ఆర్థిక ఔర్ ఔద్యోగిక వికాస్ కే లియే ఔర్ అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ కిస్ ప్రకార్ సే అచ్చి నీతియో కే సాథ్ విశ్వ భర్ మే ప్రగతి హో సకే ఉస్కీ చింతా కర్తే హై.
0: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ న్యూఢిల్లీలో సింగపూర్ విదేశాంగ మంత్రిత్వ శాఖ శాశ్వత కార్యదర్శి ల్యూక్ గోతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తయారీ రంగాలు, సాంకేతికత, ఆహార భద్రత, ఇంధన ప్రవాహాల వంటి నూతన అవకాశాలతో పాటు భారత్ సింగపూర్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. అలాగే విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కూడా ల్యూక్ గోతో సమావేశమై భారత్ సింగపూర్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడం, ప్రాంతీయ ప్రపంచ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. దక్షిణ కొరియాలోని అసన్ నగరంలో జరుగుతున్న కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత్కు చెందిన తన్వీర్ శర్మ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో తోటి క్రీడాకారిణి రక్షిత రామ్రాజ్తో తలపడతారు. ప్రీ క్వార్టర్స్లో శ్రియాన్షి వాలిశెట్టిని ఓడించి తన్వి క్వార్టర్స్కు చేరుకోగా జపాన్కు చెందిన మనమి సుయిజుపై విజయం సాధించి రక్షిత క్వార్టర్స్కు చేరుకుంది. మరొక మహిళల సింగిల్స్ క్వార్టర్స్ ఫైనల్లో అస్మిత చాలిహా టాప్ సీడ్ జపాన్ క్రీడాకారిణి హీనా అకేచితో తలపడతారు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత జోడి పృథ్వీ కృష్ణమూర్తి రాయ్ కృష్ణప్రసాద్ గారగా జంట సెమీఫైనల్ బెర్త్ కోసం మలేషియాకు చెందిన మాన్ వెయి చంగ్ సో ఉయి ఇక్ జోడితో తలపడుతుంది. ఉత్తరాఖండ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మధ్య మహారాష్ట్ర, కొంకణ్, గోవాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ

0: దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ దినోత్సవాన్ని ప్రజలంతా ఉత్సాహంగా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉడాన్ విజన్ కింద పౌర విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఒడిశాలోని చాందీపూర్ సమగ్ర క్షిపణి పరీక్షా కేంద్రం నుండి మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని 4ను విజయవంతంగా ప్రయోగించారు. కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత్కు చెందిన తన్వీర్ శర్మ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో తోటి క్రీడాకారిణి రక్షితా రామ్రాజ్తో తలపడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:15 దాటి 15 సెకండ్లు.

కార్యక్రమాన్ని సమాహారం ప్రభాతలహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో ముందుగా మనం ప్రబోధ గీతం వింటాం. అనంతరం ఈరోజు ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. ఇక 7:30 లోవెల్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ కలిల్వాడి నిజామాబాద్ వారి ప్రాజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:50 తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత గురించి సిడిపిఓ ఫర్హత్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త టి శాంతిశ్రీ గారు, సహకారం మానేటి భువనేశ్వర్. కార్యక్రమంలో ఇప్పుడు ముందు ప్రబోధ గీతం.

0: ప్రబోధ గీతం విన్నారు. ఇక ఈరోజు ప్రత్యేకత, ప్రతి సంవత్సరం ఆగస్టు 7న మనం జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటాం. దీని ప్రధాన ఉద్దేశం చేనేత కార్మికుల సేవలను గౌరవించటం మరియు దేశీయ కళను ప్రోత్సహించటం. ఈరోజు ప్రత్యేకత విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రకటనలు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్
2: జిఆర్టీసీ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అంకు వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
4: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
5: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
4: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
5: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
4: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణులు,
5: ద్వారకా నగర్, నిజామాబాద్.
4: సెల్ 9032323258. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
3: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
4: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
3: 24 గంటలు అత్యవసర సేవలు.
4: ఎన్ఏబిహెచ్ గుర్తింపు.
3: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
6: మాతృత్వం ఒక మధురమైన వరం.
7: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
6: సంప్రదించండి
7: డాక్టర్ బండారి సుజాత,
6: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
7: ఖలీల్ వాడి, నిజామాబాద్.
4: ఫోన్ 08462253344. డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్స్, క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి
3: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
4: సెల్ 9440004837.
2: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అంకు వజ్రాల విలువపై 12.5% తగ్గింపు.

0: మరియు మరెన్నో ఆఫర్లు, నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: వాణిజ్య ప్రకటనలు విన్నారు, ఇప్పుడు విందాం సినీ భక్తి గీతం.

0: శ్రోతలు వింటున్నది 103.2 మెగా హిట్స్ పై నిజామాబాద్ ఎఫ్ఎం ప్రభాత లహరి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినవచ్చు. సమయం 8:30. ఇప్పుడు విందాం నవీన్ సూపర్ స్పెషాలిటీ కండి హాస్పిటల్ కనీల్ వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు
2: డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
1: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఖలీల్ వాడి నిజామాబాద్.
2: ఫోన్ 08462223111.
3: శ్రోతలు, మనం ప్రతి మంగళవారం మరియు ప్రతి శుక్రవారం కంటి సమస్యల గురించి తెలుసుకుంటూనే ఉన్నాం. ముఖ్యంగా ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో ట్రైన్ చేసి గోల్డ్ మెడల్ పొందినటువంటి డాక్టర్ నవీన్ నూకల గారు మనకు ప్రతి వారము చక్కటి సలహాలు సూచనలు అందిస్తూనే ఉన్నారు. ఇప్పటికే మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. ముఖ్యంగా షుగర్ వల్ల కంటి మీద ప్రభావం, బీపీ వల్ల కంటి మీద ప్రభావం, థైరాయిడ్ వల్ల కంటి మీద ప్రభావం. అయితే ఈరోజు నాకు ఒక మిత్రుడు ఫోన్ చేశాడు, ఒకవేళ డాక్టర్ గారు వస్తే ఒక సమస్య అడగండి అని. డాక్టర్ గారిని ఈరోజు ఆ సమస్య నేను అడుగుతాను. డాక్టర్ గారు, ముందుగా మీకు నమస్కారం.
4: నమస్కారం అండి, గుడ్ మార్నింగ్.
3: డాక్టర్ గారు, మా ఫ్రెండ్ ఏమన్నాడంటే ఇన్ని సమస్యలు షుగర్ వల్ల, బీపీ వల్ల, థైరాయిడ్ వల్ల వస్తుందన్నారు కదా, మా మదర్ ఫాదర్ కీళ్ళవాతంతో బాధపడుతున్నారు, వాళ్ళకు కంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందా అని అడిగారు. మీరేమంటారు?
4: తప్పకుండా ఉందండి. కీళ్ళవాతం వల్ల కూడా, కీళ్ళవాతంలో డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్ ఉంటాయి. అట్లాంటి డిసీజెస్ ప్రిడామినెంట్గా ఏమంటే ఆటోఇమ్యూన్ డిసీజెస్. అవన్నీ కీళ్ళవాతం అంటే మన మెడికల్ టర్మ్స్, అది ఆటోఇమ్యూన్ డిసీజెస్ అంటాము. లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, సోరియాటిక్ ఆర్థరైటిస్ కానీ ఇట్లాంటివి అన్నమాట. సో ఈ ఆర్థరైటిస్ జబ్బులు ఉన్న వాళ్ళకి, అంటే కీళ్ళవాతం జబ్బులు ఉన్న వాళ్ళకి కూడా కంటి మీద సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్లస్ కీళ్ళవాతంకు వాడే మందుల వల్ల కూడా కంటి మీద సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది.
3: అంటే డాక్టర్ గారు, ఇప్పుడు మరి మెడిసిన్ అయితే మనం వాడాల్సిందే, అయితే ఆ డోసేజ్ ఎంత అనేది మాకు తెలియదు, డాక్టర్ గారు ఇచ్చేబట్టి తెలుస్తుంది. సెకండ్ ఏంటంటే ఈ కీళ్ళవాతం ఏ విధమైనటువంటి కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారు?
4: యా, తప్పకుండా అండి. మనకి ఫస్ట్ మనం కన్ను స్ట్రక్చర్ చూసుకుంటే, కన్ను ఎలా ఉంటుందంటే మనకి బయట మనకు కనిపించే పార్ట్ బ్లాక్ అండ్ వైట్ కనిపిస్తుంది. మీరు అన్నట్టుగా బ్లాక్ అండ్ వైట్ అంటే బ్లాక్ పార్ట్ని కాని అంటాము, దాని సరౌండింగ్ ఉన్న పార్ట్ స్క్లీరా, వైట్ పార్ట్. ఓకే, దానిపైన ఒక ఎలాస్టిక్ చిన్న లేయర్ ఉంటుంది, కన్జంక్టివ్ అంటాం అది. సో ఈ స్క్లీరా ఏదైతే ఉందో, ఆ స్క్లీరా అన్నది మనకు బాడీలో ఎక్కడైతే ఇప్పుడు కీళ్ళల్లో ఉండే ఏదైతే జాయింట్లో ఉంటుందో, కనెక్టివ్ టిష్యూ, మన కార్టిలేజ్ ఎట్లా ఉంటుందో, ఈ బాడీలో ఉన్న మన కంటిలో ఉన్న స్క్లీరా కూడా అట్లాంటి పార్ట్ అనమాట, కనెక్టివ్ టిష్యూనే అది. సో స్క్లీరా కూడా, సో ఎప్పుడైతే ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్ వల్ల కీళ్ళు ఎఫెక్ట్ అవుతున్నాయో, అలానే కన్ను కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో సింపుల్గా ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటే ఏంటి అంటే, మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నట్టుగా ఇమ్యూనిటీ, బాడీలో ఇమ్యూనిటీ ఏంటి అంటే డిఫెన్సివ్ సిస్టమ్. ఎప్పుడైతే మనకు బాడీలోకి బయట ఆర్గానిజమ్స్ అంటే బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ఏదైతే వస్తుందో వాటిని ఇది అటాక్ చేసి వాటిని చంపేస్తుంది, రక్షణ కవచం అనమాట అది ఒకటి, ఇమ్యూనిటీ సిస్టమ్. ఇది నార్మల్గా చేయాల్సిన పని. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే స్పెసిఫిక్ ఆర్గాన్స్లో, స్పెసిఫిక్ టిష్యూకి ఇదేమో మన ఇమ్యూనిటీ సిస్టమ్ ఎలా అంటే, దాన్ని బయట నుంచి వచ్చిన దానిలాగా డిటెక్ట్ చేసి దాని మీద అటాక్ చేయడం, అంటే దానికి అగెనిస్ట్గా యాంటీబాడీస్ క్రియేట్ చేయడం వల్ల, ఆ యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్ వాటి వల్ల ఇమ్యూనిటీ డ్యామేజ్ చేయడం వల్ల అక్కడ డ్యామేజెస్ వస్తూ ఉంటాయి. వీటిని మనం ఆటోఇమ్యూన్ డిసీజెస్ అంటాము. సో ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్ ప్రిడామినెంట్గా కీళ్ళని ఎఫెక్ట్ చేస్తాయి, కాబట్టి ఆర్థరైటిస్ అంటాము. అలానే కంటి మీద కూడా ఈ ఇమ్యూనిటీ ఏదైతే ఆటోఇమ్యూన్ డిసీజ్ వల్ల వస్తుందో, అది కంటి మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో దాని వల్లనే మనకు కంటి లోపల ఈ స్క్లీరా పార్ట్, వైట్ పార్ట్ మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. దాన్ని మనం స్క్లీరైటిస్ అంటాం అనమాట. ఆ స్క్లీరైటిస్ అంటే ఆ కంటి వైట్ పార్ట్లో ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల, ఆ వైట్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది మెల్లిమెల్లిగా థిన్ అవుతుంటుంది, పలచబడిపోతుంది. అట్లా పోవడం వల్ల కంటి లోపల వివిధ రకాల సమస్యలు, అంటే కన్ను ఎర్రగా కావడము, నొప్పి రావడము, దాంతోపాటు ఇరిటేషను, వాటరింగ్ రావడము, ఇంకా ఆ ప్రాబ్లం

0: కోసిన కొద్దీ లోపల ఉన్న టిష్యూ కూడా ఈ వైట్ పార్ట్ ఎప్పుడైతే థిన్ అవుతుంటుందో లోపల ఉన్న బ్లాక్ టిష్యూ, యూవియల్ టిష్యూ అంటాం మనం, అది బయటకు వస్తూ ఉంటుంది. అట్లా కొన్ని కొన్ని డిసీజెస్ ఫామ్ అవుతూ ఉంటాయి, వాటి వల్ల డిఫరెంట్ సివియారిటీస్ పెరుగుతూ ఉంటాయి.
1: బాగుంది డాక్టర్ గారు. ముఖ్యంగా ఇప్పుడు కీళ్ళవాతం ఉన్నటువంటి వాళ్లకు కంటి సమస్యలు ఎట్లా మనకు బయటపడతాయి, వాటిని ఎట్లా గుర్తించవచ్చు అండి?
0: సో వీళ్ళకి సింప్టమ్స్ ఎలా అంటే డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్ వస్తాయి ఆయిలో. ఇప్పుడు ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా స్క్లీరైటిస్ అంటే బయట వైట్ పార్ట్ ఒకటి ఇన్ఫ్లేమ్ కావడం, దానివల్ల వాపు వచ్చి అందులో అది కొంచెం తిన్నవడము, వేరే సింప్టమ్స్ రావడం స్టార్ట్ అవుతుంది. రెండోది వచ్చేసి ఎప్పుడైతే ఇది ఎక్కువ ప్రాబ్లం ఎక్కువైతుందో లోపల ఉన్న యూవియల్ టిష్యూ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. యూవియల్ టిష్యూ ఇన్వాల్వ్ కావడం వల్ల దాన్ని యూవియైటిస్ అంటాం మనం. యూవియైటిస్ అంటే ఏంటంటే కంటి లోపల ఇన్ఫ్లమేషన్ పెరిగిపోయి నొప్పి రావడము, ఇరిటేషను, పెయిన్ రావడము, ఇవన్నీ సింప్టమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఇవి ఇంకా సివియారిటీ పెరుగుతుందో అప్పుడు లోపల ఉన్న రెటినా కూడా ఇన్వాల్వ్ అవుతుంది మనకు. ఆ రెటినా ఇన్వాల్వ్ కావడం వల్ల కంటి లోపల చూపు మొత్తం తగ్గిపోవడం, ఒక్కోసారి కంటి నరం కూడా వాపు రావడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దానివల్ల కంప్లీట్ విజన్ లాస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అండ్ సో కీళ్ళవాతం జబ్బులో వీటితో పాటు మన నల్లగుడ్డు ఉంది కదా, అంటే స్క్లీరాతో పాటుగా నల్లగుడ్డు కూడా ఎఫెక్ట్ అవుతుంది. నల్లగుడ్డు ఎఫెక్ట్ కావడం వల్ల ఏమవుతుందంటే నల్లగుడ్డు చుట్టూ మనకు ఇన్ఫ్లమేషన్ రావడము, కన్ను ఎర్రగా కావడము, అండ్ కంటి లోపల ఈ కార్నియా అంటాం కదా, ఈ కార్నియాలో అల్సర్లు ఫామ్ అవుతాయి అన్నమాట. అల్సర్లు ఫామ్ అయ్యి కన్ను నల్లగుడ్డు మొత్తం చీము పట్టిపోతుంది. చీము పట్టిపోయి అది మనం ట్రీట్మెంట్ సరిగ్గా చేయనప్పుడు, కరెక్ట్ చేయకపోతే ఏమవుతుంది అంటే కన్ను మొత్తం అది బ్లాస్ట్ అయిపోతుంది. పర్ఫొరేషన్ అంటాం దాన్ని, ఆ పర్ఫొరేటెడ్ కార్నియల్ అల్సర్ అంటాం వాటిని. అలా కావడం వల్ల కంప్లీట్గా కన్ను మొత్తం చూపుపోయే అవకాశం కూడా ఉంది ఇవి కీళ్ళవాతం జబ్బుల వల్ల. ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ మనం కరెక్ట్ టైంలో ట్రీట్ చేయకపోతే కన్ను స్లోగా ఏమవుతుందంటే ఆ వాపు పెరిగి పెరిగి కన్ను మెల్లిగా చిన్నగా అయిపోతుంది, చిన్నగా అయిపోయి లోపలికి వెళ్ళిపోతుంది కన్ను. సో అది ఇంకా కన్ను లేకుండా, అసలు మన కంటి చూపు పోయింది, ప్లస్ కన్ను స్ట్రక్చర్లో కూడా ఉండకుండా పోతుంది అన్నమాట వీటి వల్ల. సో అట్లా రాకుండా ఉండాలి అంటే మనం రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకోవడము, సకాలంలో ట్రీట్మెంట్ చేస్తేనే అది మనం కన్నుని ప్రొటెక్ట్ చేయొచ్చు, అనటామికల్గా ప్రొటెక్ట్ చేయొచ్చు, ప్లస్ ఫంక్షనల్గా కూడా మనం రికవరీ చేయొచ్చు.
2: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
3: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
2: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
3: సంప్రదించండి
2: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
3: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 7288008086, ఫోన్ 08462223111.
1: డాక్టర్ గారు బాగా చెప్పినారు. అయితే మనం ఇంతకు ముందు అనుకున్నట్టు మెడిసిన్ ద్వారా కొంచెం ప్రాబ్లం వస్తుంది అని అన్నారు మీరు. అసలు ఈ మెడిసిన్ ద్వారా మరి ఎట్లా తీసుకోవాలి, ఏ మోతాదులో తీసుకోవాలి, దీని దుష్పరిణామాలను ఏ విధంగా మనం తగ్గించుకోవచ్చు?
0: ఇప్పుడు ఎప్పుడైతే ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉంటాయో రెగ్యులర్గా రూమటాలజిస్ట్ కానీ ఫిజిషియన్ వాళ్ళు కానీ ఈ దీనికి సంబంధించిన మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. అందులో కొన్ని రకాల మెడిసిన్స్ ఉంటాయి, వాటి వల్ల వాపు ప్రాబ్లం అనేది తగ్గుతుంది, బట్ కొంచెం కంటి మీద కూడా దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. అట్లాంటి ఒక డ్రగ్ వచ్చేసి మనకు హైడ్రాక్సిక్లోరోక్విన్ అంటాం మనం. హైడ్రాక్సిక్లోరోక్విన్ అనేది ఏంటి అంటే అది మనం వాపు తగ్గడానికి బాగా యూజ్ అవుతుంది. రిలేటివ్గా చూసుకుంటే మిగతా డ్రగ్స్ కన్నా బాడీలో అయితే దానికి ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కాకపోతే కంటి మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది. సో దాన్ని మనం ఏమంటామంటే కంటి మీద ఎస్పెషల్లీ రెటినాలో ఉంటుంది ప్రాబ్లం, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్. రెటినాలో మన సెంట్రల్ ఏరియా ఏదైతే ఉంటుందో దాన్ని మ్యాక్లా అంటాం మనం. అది మనకు చాలా ఇంపార్టెంట్, సెంట్రల్గా ఉండే మ్యాక్లా వల్లనే మనం ఏదైనా కానీ క్లియర్గా చూడడానికి అది మనకు అవకాశం ఉంది. ఎప్పుడైతే మ్యాక్లా నార్మల్గా ఉండదో మనకు చూపు కూడా నార్మల్గా ఉండదు, కనబడదు సరిగ్గా, కంప్లీట్ విజన్ లాస్ కూడా అవుతుంది. సో ఈ హెచ్సిక్యూ అనేది ఏది ఉందో దీనివల్ల హైడ్రాక్సిక్లోరోక్విన్ అనేది ఆ సెంట్రల్గా ఉన్న మ్యాక్లాలో డ్యామేజ్ చేస్తుంది కొంతమంది పేషెంట్స్లో. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే దాన్ని హెచ్సిక్యూ మ్యాక్లోపతి అంటాము. హెచ్సిక్యూ మ్యాక్లోపతి అంటే కంటి లోపల ఈ హైడ్రాక్సిక్లోరోక్విన్ వల్ల మ్యాక్లో డ్యామేజ్ కావడం అనమాట. సో ఇది అందరు పేషెంట్స్లో జరుగుతుందని కాదు, వచ్చే అవకాశం ఉంది సైడ్ ఎఫెక్ట్ లాగా. కాబట్టి రెగ్యులర్గా ఎవరైతే హెచ్సిక్యూ వాడతారో వాళ్ళని మనకు ఫిజిషియన్స్ కానీ రూమటాలజిస్ట్ కానీ మనకు ఐరేటెడ్ చెకప్ చేసుకుని పంపిస్తారు. అంటే హెచ్సిక్యూ టాక్సిటీ ఏమన్నా ఉందా, ఉంటే ఒకవేళ ఆ టాబ్లెట్ మానేసి దాని ప్లేస్లో వేరే వాళ్ళు రీప్లేస్ చేస్తారు. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే డిసీజ్ రుమటాలజీ కీలవాతం ఏదైతే ఉందో తగ్గుతుంది, ప్లస్ కంటి మీద కూడా ఎఫెక్ట్ ఉండకుండా ఉంటుంది. ఒకవేళ దీనివల్ల ఆల్రెడీ హెచ్సిక్యూ మ్యాక్లోపతి వచ్చి ఉంటే దాన్ని మనం డిటెక్ట్ చేయడానికి స్టేజెస్ ఉంటాయి దాంట్లో. ఒకవేళ ఎర్లీ స్టేజ్లో వచ్చిందంటే మనం జస్ట్ ఆ టాబ్లెట్ ఏదైతే తీసుకుంటున్నారో అది ఆపేస్తే సరిపోతుంది. లేదు కొంచెం అడ్వాన్స్ స్టేజ్కి వచ్చిన తర్వాత వస్తే మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మనకు ట్రీట్మెంట్ చేయడం వల్ల ఆ వాపు తగ్గి కొంచెము విజన్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత స్కార్ పడినప్పుడు మాత్రం ఇంకా ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది అట్లాంటి వాళ్ళకి. సో అందుకే రెగ్యులర్గా హెచ్సిక్యూ తీసుకునే వాళ్ళు కూడా

0: రెగ్యులర్గా ఐ చెకప్ అంటే రెటినా చెకప్ చేయించుకోవాలి. రెటినా చెకప్ చేస్తే మనకు అందులో ఏమైనా ప్రాబ్లం ఉందా లేదని తెలుస్తుంది. ఇంకోటి ఏంటి అంటే క్లినికల్గా మన అంటే ఇప్పుడు పేషెంట్ చెక్ చేసినప్పుడు హెచ్సిక్యూ టాక్సిటీ ఉందా లేదా తెలిసేది ఎట్లా అంటే అది అప్రాక్సిమేట్గా 20-30% డ్యామేజ్ అయిన తర్వాతనే మనకు క్లినికల్గా కనిపిస్తుంది. అంటే పేషెంట్ చెకప్ చేసినప్పుడు ఒక 20-30% డ్యామేజ్ అయితేనే మనకు చూస్తే ఇటు సంథింగ్ ఏదో అబ్నార్మల్ ఉంది కొంచెం మనకు డౌట్ వస్తుంది. సో ఒకవేళ 20-30% కన్నా ఇంకా తక్కువనే ఉందనుకోండి డ్యామేజ్, సపోజ్ 15-10% ఉంటే మనం డిటెక్ట్ చేయలేము దాన్ని క్లినికల్ ఎగ్జామినేషన్లో. దానికి మనకి ఏంటంటే అడ్వాన్స్ టెక్నిక్ స్కానింగ్స్ ఉన్నాయి. సో ఆ స్కాన్ చేస్తే ఆ స్కాన్స్లో మనకి అది 10-15% డ్యామేజ్ ఉన్నా కూడా డిటెక్ట్ చేయవచ్చు. ఎస్, సో అట్లా డిటెక్ట్ చేసినప్పుడు ఎర్లీ స్టేజ్ డయాగ్నోస్ అనమాట అది. సో అప్పుడు ఎర్లీ స్టేజ్ మనం డయాగ్నోసిస్ చేస్తే దాన్ని వాళ్ళకి మనం పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మీకు ప్రాబ్లం ఇట్లా ఎర్లీగా ఇప్పుడు స్టార్ట్ అయింది, సో పేషెంట్కి సింప్టమ్స్ ఏమి ఉండవు ఇప్పుడు కూడా. ఈ స్టేజ్లో చూపు అంతా బాగానే ఉంటుంది, అన్ని బాగానే ఉంటాయి, కానీ ఎర్లీ స్టేజ్ డ్యామేజ్ స్టార్ట్ అయింది. సో అట్లా డిటెక్ట్ చేయగలిగితే మనము వాళ్ళకి మనం రుమటాలజిస్ట్కి పంపించినప్పుడు వాళ్ళు చూసి ఆ టాబ్లెట్ ప్లేస్లో వేరే టాబ్లెట్ ఇస్తారు, అంతే సింపుల్. సో ఆ టాబ్లెట్ మానేసి వేరే వేసుకుంటే వాళ్ళకి ఇంకా ఆ ప్రాబ్లం అక్కడనే అయిపోతుంది కాబట్టి విజన్ లాస్ ఏమి ఉండదు, ప్రాబ్లం ఏమి ఉండదు. సో అట్లా మనం ప్రివెంట్ చేయవచ్చు. అందుకే రెగ్యులర్ చెకప్స్ ఆర్ మ్యాండేటరీ ఫర్ దీస్ పేషెంట్స్. రెగ్యులర్గా చెకప్ చేసుకోవడం వల్ల ఏమైనా ప్రాబ్లం ఉన్నా వెంటనే డిటెక్ట్ చేయొచ్చు, ఒకవేళ ప్రాబ్లం వచ్చినా కూడా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు.
1: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
1: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్ప సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
2: సంప్రదించండి
1: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7288008086, ఫోన్ 08462223111.
0: డ్రగ్స్ లో కూడా మనం ఏవైతే పేషెంట్ కీళ్ళవాతం పేషెంట్ వాడతారో హెచ్సిక్యూతో పాటు రెగ్యులర్ గా వాళ్ళకి ఇచ్చే మెడిసిన్స్ లో వాపు తగ్గడానికి స్టిరాయిడ్స్ కూడా ఇస్తూ ఉంటారు. సో స్టిరాయిడ్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే బాడీలో కూడా కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది, బాడీలో వేరే పార్ట్ లో కూడా ఎఫెక్ట్ అవుతుంది, ప్లస్ కిడ్నీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, అలానే ఆస్టియోపోరోసిస్ అంటే బోన్స్ ఎఫెక్ట్ కావడము, బోన్ మినరల్ డెన్సిటీ తగ్గడము, అలానే వాటితో పాటు కంటిలో కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎలా అంటే తొందరగా క్యాట్రాక్ట్ అనేది ఫామ్ అవుతుంది స్టిరాయిడ్ వాడే వాళ్ళలో. మనం రెగ్యులర్ గా చూస్తే పేషెంట్స్ లో 30-40 ఇయర్స్ ఉంటే బట్ క్యాట్రాక్ట్ ఫామ్ అవుతుంది. యూజువల్ గా మనం క్యాట్రాక్ట్ 50+ ఇయర్స్ వాళ్ళని అబ్జర్వ్ చేస్తాం రెగ్యులర్ గా అయితే, బట్ వీళ్ళలో 30-40 ఇయర్స్ లో కూడా క్యాట్రాక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది ఈ స్టిరాయిడ్స్ వల్ల గ్లకోమా వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి స్టిరాయిడ్స్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళలో. బట్ స్టిరాయిడ్స్ వాడకపోతే ఏముందంటే కీళ్ళవాతము తగ్గదు అసలు. సో దాన్ని మనం బ్యాలెన్స్ చేసి యూజ్ చేయాలన్నమాట. ఇంకా ఎంత అవసరం అంతే వాడుకుంటూ మనం రెగ్యులర్గా యూజ్ చేసుకుంటే ఈ బాడీలో వచ్చే ప్రాబ్లమ్స్తో పాటు కంటిలో కూడా మిగతా పార్ట్ మీద పడకుండా ఎఫెక్ట్ మనం ప్రొటెక్ట్ చేయవచ్చు.
3: బాగుంది డాక్టర్ గారు, మీరు అన్నట్టు అతి సర్వత్ర వర్జయత అంటారు కదా, అంటే ఏది ఎంత మోతాదులో వాడితేనే అది శరీరానికి చాలా చక్కటి మెడిసిన్ లాగా పనిచేస్తుంది, అది ఎక్కువైనా తక్కువైనా మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయంటారు. సో ఈ కీళ్ళవాతం ఉన్న వాళ్ళు ఇది చక్కగా గమనించాలి. బాగుంది డాక్టర్ గారు. చివరిగా మా శ్రోతలకి ఈ కీళ్ళవాతంతో బాధపడుతున్నటువంటి ముఖ్యంగా ఈ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కంటి చూపు మీద ప్రభావం ఇప్పటిదాకా మీరు చెప్పినారు, సో వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు?
0: సో ఎవరైతే కీళ్ళవాతం ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే రెగ్యులర్గా మెడిసిన్స్ యూజ్ చేయాలి. వాళ్ళ డాక్టర్ గారు ఎవరైతే వాళ్ళకి సజెస్ట్ చేశారో అవి రెగ్యులర్గా మెడిసిన్స్ యూజ్ చేయాలి. దాంతోపాటు రెగ్యులర్ ఐ చెకప్స్ కూడా చేయించుకోవాలి. ఎందుకంటే ఐ చెకప్ అన్నది కంపల్సరీగా ఎందుకు అంటే ఏదైనా ఎర్లీ స్టేజ్లో ఉన్నా మనం డిటెక్ట్ చేస్తే వెంటనే దాన్ని అక్కడనే స్టాప్ చేయొచ్చు, మనం డిసీజ్ ప్రోగ్రెషన్ కాకుండా ఆపేయచ్చు, అదొకటి. రెండోది మీరు వాడుతున్న రుమటాలజీ అంటే కీళ్ళవాతం సంబంధించిన ట్రీట్మెంట్ వాడుతుంది కూడా ఐ డిసీజ్ వల్ల ఐ మీద ఎఫెక్ట్ చూపినప్పుడు, ఇప్పుడు ఈ టాబ్లెట్స్ వల్ల టాక్సిటీ ఏమైనా వస్తుందా లేదా చెక్ చేసుకుంటూ ఉంటే మనం రెగ్యులర్గా ఆ డిసీజ్ని కంట్రోల్ చేసుకోవచ్చు, ప్లస్ ఐ డిసీజ్ చూపు పోకుండా మనం కాపాడుకోవచ్చు. సో రెగ్యులర్ చెకప్ అనేది కంపల్సరీగా వీళ్ళందరికీ ఇంపార్టెంట్.
3: బాగుంది డాక్టర్ గారు, ఈరోజు మీరు చక్కగా కీళ్ళవాతం వల్ల వచ్చే కంటి సమస్యల గురించి చాలా చక్కగా మా శ్రోతలకు తెలియజేశారు. మరి ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతల తరఫున, మా తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
0: థాంక్యూ.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
1: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: ఫోన్ 08462223111.
4: ఇంతవరకు మీరు

0: సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ కలిల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్నారు కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ మూకల గారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రకటనలు.
1: చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసీ యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసీ హర్ పల్ ఆప్కే సాథ్. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అంకిత వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: శ్రోతలకు ఉపమనిక. రేపు ఉదయం 7:30 ఫోరెన్సిక్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము, ఆస్తమా, ఆయాసం, అలర్జీ, గురక సమస్యలు, బ్రాంకైటిస్, ఊపిరితిత్తుల్లో నీరు చేరటం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి సమస్యల గురించి ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణురాలు పల్మనాలజిస్టు డాక్టర్ వి హరిత కృష్ణ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 7:30 గమనిక విన్నారు.
2: మేరా జూతా హై జపానీ పటలోనే ఇంగ్లీస్తానీ సర్ పే లాల్ టోపీ రూసీ ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
1: చెప్పిన సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన జీఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కుల చెప్పులని కొనుగోలు చేయండి. మీ పాదాలను సురక్షితంగా ఉంచుకోండి.
0: అలాగే శ్రోతలకు మరో గమనిక. రేపు ఉదయం 8:00 ఫోరెన్సిక్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కడుపులో, ఛాతిలో మంటగా ఉండటం, అజీర్తి, మలబద్ధకం వేధించటం, తరచుగా వాంతులు, వెక్కిళ్లు రావటం, ఇంకా పచ్చకామెర్లు, రకరకాల అల్సర్ వ్యాధుల గురించి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు ఎపటాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 8:00 గమనిక విన్నారు.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అంకిత వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
0: శ్రోతలు నిర్వహించనున్నారు ప్రభాత లహరి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కేజీఎఫ్ సినిమాలోని ఈ పాట.

0: శబద లహరి కార్యక్రమం వింటున్న శ్రోతలకు మరో గమనికలు. ఈ నెల 9వ తేదీ అనగా ఆదివారం ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ కలిల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లాకోమా సర్జరీ, రెటినా సర్జరీ, కార్నియా లాస్టిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాట్రాక్ మరియు రిప్టాప్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమం ఈ నెల 9వ తేదీ అనగా ఆదివారం ఉదయం 8 గంటలకు కమనిక విన్నారు. సమయం 7:50 కావస్తుంది. ఇప్పుడు విందాం తల్లి బాల వారోత్సవాల సందర్భంగా తల్లి బాల ప్రాముఖ్యత గురించి సిడిపిఓ ఫర్హత్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త టి శాంతిశ్రీ గారు, సహకారం మానేటి భూమేశ్వర్. ప్రతి సంవత్సరం 1 నుండి 7 వరకు తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటున్నాం. నవజాత శిశువుకి తల్లిపాల ప్రాముఖ్యత, ఆవశ్యకత గురించి తెలియజేయడానికి చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సిడిపిఓ ఫర్హత్ గారు మన స్టూడియోకి విచ్చేశారు. స్వాగతం మేడం.
1: స్వాగతం.
0: ప్రతి శిశువుకి తల్లి ఖచ్చితంగా పాలు ఇస్తుంది, మరి ప్రత్యేకంగా ఈ వారోత్సవాలు జరపడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి?
1: మనం ప్రతి సంవత్సరము 1 నుండి 7 తారీఖు వరకు తల్లిపాల వారోత్సవాలు అనేది నిర్వహించుకుంటూ ఉంటాము. ఎందుకంటే మనము ప్రతిరోజు చెప్తూ ఉంటాము, కానీ అవగాహన అనేది మనకు సమాజంలో కొంచెం తక్కువ ఉండడం వలన తల్లిపాల ప్రాముఖ్యత అనేది కంపల్సరీగా మనం ఇది ప్రతి ఒక్కరికి గ్రౌండ్ లెవెల్ కి వెళ్లాలి అనే ఉద్దేశంతో మనము 1 నెల అనేది ఒకటి వేయించుకోవడం జరిగింది. ఇందులో ప్రపంచ వ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు అనేది మనము ఈ 7 రోజులు కంపల్సరీగా కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్స్ ద్వారా ప్రతి ఒక్కరికి ఈ సమాచారం, అంటే తల్లిపాల ప్రాముఖ్యత అనేది ఎంత అవసరమో వాళ్లకి మనం అందించాలి, 100% మనం రిజల్ట్స్ అనేది తీసుకురావాలి. ప్రతి ఒక్క తల్లి తన బిడ్డకి తల్లిపాలు ఖచ్చితంగా అందించాలి, దాని వల్ల వాళ్ళకి ఎంత మేలు కలుగుతుందో అది మనం వాళ్ళకి అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం 1 నుండి 7 తారీఖు వరకు తల్లిపాల వారసాలని చేసుకుంటూ ఉన్నాము. ఈ సంవత్సరం ముఖ్యంగా సుస్థిరమైన జీవితం ప్రారంభానికి తల్లిపాలు ఫలితాలనిస్తున్న చర్యలను మరింత బలోపేతం చేయాలి అనే నినాదంతో మనం ఈ సంవత్సరం తల్లిపాల వారసాలనేది ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నాము. ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో, ప్రతి వాడలో తల్లిపాల ప్రాముఖ్యత గురించి ప్రతి ఒక్కళ్ళకి మనము ఈ మెసేజ్, తల్లిపాల ఆవశ్యకత అనేది ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కళ్ళకి తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము మా డిపార్ట్మెంట్ తరఫున నిర్వహిస్తూ ఉంటాము.
0: పుట్టిన 8 గంటలలోపు తల్లి బిడ్డకు పాలు పట్టవచ్చు?
1: పుట్టిన గంటలోపు తల్లి బిడ్డకు పాలు అనేది పట్టించవచ్చు.
0: బిడ్డ పుట్టిన గంటలోపు వచ్చే పాలు పసుపు రంగుగా ఉంటాయి, ముర్రు పాలు అని కూడా అంటారు చాలా మంది, పక్కకు పిండి వేస్తూ ఉంటారు.
1: అది చాలా తప్పు. ఎందుకంటే మనము పుట్టిన గంటలోపు వచ్చే ముర్రు పాలు అనేది కొలెస్ట్రామ్ ఫీడింగ్ అని చెప్పేసి కొలెస్ట్రామ్ మిల్క్ అని అంటాము. ఇది కొలెస్ట్రామ్ మిల్క్ అనేది బిడ్డకి చాలా చాలా అసలు సహజ టీకాగా పనిచేస్తుంది, ఎంతో మేలు కలిగిస్తుంది. మనము వ్యాక్సిన్స్ అని చెప్పేసి బిడ్డ పుట్టిన తర్వాత నెలకి, పుట్టిన వెంటనే అలాంటి వ్యాక్సిన్స్ మనం ఇస్తూ ఉంటాము. కానీ దేవుడు ఒక తల్లి ద్వారా ఆ కొలెస్ట్రామ్ ఫీడింగ్ అనేది, కొలెస్ట్రామ్ మిల్క్ అనేది ఒక సహజ టీకాగా బిడ్డకి రోగ నిరోధక శక్తిని ఎక్కువ ఉండేటట్టు అందించేలా ఆ మురుపాలు అనేది బాగా పనిచేస్తూ ఉంటాయి. దాని ద్వారా తర్వాత వచ్చే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ నైనా సరే బిడ్డ తట్టుకునేలా ఆ మురుపాలు అనేది పనిచేస్తుంది. ఇది ఒక సహజ టీకా.
0: మరి సాధారణంగా 8 నెలలు తల్లి బిడ్డకు పాలు ఇవ్వవచ్చు?
1: తల్లి బిడ్డకు 6 నెలల వరకు పూర్తిగా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. దాని తర్వాత 2 సంవత్సరాలు ఆ పైన ఇంకా తల్లిపాలతో పాటు పౌష్టికమైన, ఆరోగ్యవంతమైన ఆహారం అనేది తల్లి బిడ్డకు అందించాలి. ఎందుకంటే 6 నెలల వరకు మనకి పౌష్టికమైన ఆహారం, బిడ్డకు సరిపడంత పోషకాలు ఆ తల్లిపాలలో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా తల్లిపాలు 6 నెలల వరకు కంపల్సరీగా ఇవ్వాలి. దాని తర్వాత కూడా 2 సంవత్సరాల వరకు తల్లిపాలు అందిస్తూ ఉండాలి ఆహారంతో పాటు.
0: తల్లి అనారోగ్యంగా ఉన్నప్పుడు బిడ్డకు పాలు పట్టవచ్చా?
1: పట్టవచ్చు. తల్లి పాలకి అనారోగ్యానికి బిడ్డకు ఎలాంటి హాని కలగదు. తల్లి పాలే పౌష్టికమైనవి. ఆ తల్లి పాలు కాకుండా వేరే జంతు పాలు గాని ఇతర పానీయాలు గాని ఇస్తే బిడ్డ వ్యాధులు అనేది ఎక్కువ సోకుతూ ఉంటాయి. వాటి నుంచి నివారించడానికి తల్లి పాలనే మనం ఎంచుకోవాలి.
2: మరి తల్లి బిడ్డకు పాలు ఇవ్వకూడదు అనే సందర్భం ఉందా ఏదైనా?
1: అలాంటి ఎలాంటి సందర్భాలు లేవు. ప్రతి సందర్భంలో కూడా ఎంత పెద్ద వ్యాధి వచ్చినా సరే మనం తల్లి పాలు అనేది పౌష్టికమైనవి. అవి సహజంగా బిడ్డకి చాలా మేలును కలిగిస్తాయి. అసలు దానికి వేరే ఆప్షన్ అనేది మనం తీసుకోవడానికి లేదు. తల్లి పాలు మాత్రమే మనం బిడ్డకు పట్టించాలి. ఎంత పెద్ద అంటే వ్యాధులు వచ్చినా, ఎయిడ్స్ గాని క్యాన్సర్ గాని ఇలాంటి వ్యాధులు వచ్చినా సరే తల్లి అనేది బిడ్డకి పాలు పట్టించవచ్చు. డబ్బా పాలకి వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఎయిడ్స్ వచ్చినా సరే చాలా మంది, అంత పెద్ద వ్యాధి వచ్చింది కదా, మరి ఈ పాలు పట్టిస్తే బిడ్డకి ఏమన్నా ఎయిడ్స్ వస్తుందా సోకుతుందా అని అంటే మిస్అండర్స్టాండింగ్ లో ఉంటారు. అవగాహన లోపం వల్ల ఇలాంటి ఆలోచనలు వస్తాయి. కానీ దాని వల్ల బిడ్డకి ఎలాంటి హాని కలగదు. రొమ్ము నుంచి వచ్చే పాలు అనేది చాలా పౌష్టికమైనవి. అది ఆ బిడ్డకి మేలునే కలిగిస్తాయి కానీ చెడుని ఎప్పుడు కలిగి.
2: మరి రొమ్ము క్యాన్సర్ తో కొంతమంది బాధపడుతుంటారు, అలాంటి వాళ్ళు తల్లిపాలు ఇవ్వవచ్చా?
1: అసలు తల్లిపాలు పట్టిస్తే రొమ్ము క్యాన్సరే రాదు. అంటే రొమ్ము క్యాన్సర్ ని తగ్గిస్తుంది తల్లిపాలు పట్టిస్తే. పాలు పట్టించడం వల్ల రొమ్ము క్యాన్సర్ గాని, గర్భాశయ క్యాన్సర్ గాని, ఓవేరియన్ క్యాన్సర్ గాని ఇలాంటి క్యాన్సర్స్ రాకుండా ఉంటాయి. కాబట్టి ఇది తల్లికి మేలే, బిడ్డకు మేలే.
2: నెలను నిండకు ముందే పుట్టిన పసికందులు ఉంటారు, మరి తల్లిపాలు ఇవ్వడం సాధ్యమేనా వారికి?
1: సాధ్యమే. తల్లిపాలు అనేది నెలల నిండకు పోయినా సరే ఎలాంటి చిన్న చిన్న బిడ్డకి గాని తల్లికి గాని ఎలాంటి ఇన్ఫెక్షన్లు గాని వ్యాధులు ఉన్నా సరే తల్లిపాలు తల్లిపాలే. కాబట్టి తల్లిపాల దగ్గర ఎలాంటి వేరే సెకండ్ ఆప్షన్ అనేది మనం చూస్ చేసుకోవడానికి లేదు. కంపల్సరీగా తల్లిపాలే బిడ్డకు చాలా ఉత్తమమైన పాలు.
2: ఈ రోజుల్లో మహిళలు ఉద్యోగరీత్యా బిడ్డకు అందుబాటులో ఉండట్లేదు, అప్పుడు బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం ఎలా?
1: ఇలాంటి సందర్భాల్లో మన గవర్నమెంట్ కూడా చాలా చోట్ల గవర్నమెంట్ ఆఫీసెస్ లో కూడా క్రషర్స్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. అవి ప్రైవేట్ సంస్థలు కూడా ఇలాంటి క్రషర్స్ ని ఏర్పాటు చేస్తే తల్లికి బిడ్డకి దూరం అనేది తగ్గిపోతుంది. తల్లి బిడ్డ ఒకే చోట ఉండి బిడ్డ ఎప్పుడైతే ఏడుస్తాడో అప్పుడు తల్లి బిడ్డకు పాలు ఇవ్వడానికి అవకాశం ఉంటది. కాబట్టి వీటిని మనము సమాజంలో ఎలాంటి అవగాహన కల్పించాలి, తల్లి పాలు ఎంతో ముఖ్యమో సమాజంలో అవగాహన కల్పించినప్పుడు ప్రతి ఒక్క గవర్నమెంట్ అయినా ప్రైవేట్ సంస్థలైనా తల్లి బిడ్డకు పాలు ఇవ్వడానికి అవకాశాలను కల్పిస్తూ ఉంటాయి. ఇలాంటి వాటికి మదర్ మిల్క్ బ్యాంకులు కూడా మనం కొన్ని చోట్ల చూస్తూ ఉంటాము.
2: మన దగ్గర అలాంటి మిల్క్,
1: మన దగ్గర కలెక్టరేట్ లో క్రష్ అనేది ఉంది. ఎవరైతే వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారో వాళ్ళు వాళ్ళ పిల్లల్ని తీసుకుని వచ్చి ఆ క్రష్ లో వాళ్ళు ఎంతసేపు అయితే ఆఫీస్ లో పనిచేస్తున్నారో అంతసేపు ఆ పిల్లల్ని మనం అక్కడ ఉంచుకొని మనం పాలు ఇవ్వడానికి అవకాశం ఉంటది పిల్లలకి.
2: పాలు పిండిన తర్వాత ఫ్రిడ్జ్ లో గానీ ఇంకెక్కడైనా స్టోరేజ్ చేయాలంటే ఎన్ని గంటలు అలాగే ఉంటాయి?
1: స్టోరేజ్ అనేది ఎక్కువ సేపు చేయొద్దండి. 1 day 4-5 hours అనేది స్టోరేజ్ ఓకే. మరీ లాంగ్ డేస్ అనేది మనం స్టోరేజ్ కి అసలు ఫ్రెష్ మిల్క్ ఇవ్వడానికే మనం ప్రోత్సహించాలి. కానీ స్టోరేజ్ మిల్క్ అంటే ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రమే ఆ ఆప్షన్ కి తీసుకోవడానికి మనం అవకాశం ఉంటది. ఎవరైతే సాఫ్ట్వేర్ వర్క్ చేస్తున్నారో వాళ్ళు చాలా మంది మిల్క్ తీసి మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టి పిల్లలకి ఇస్తూ ఉంటారు. దానికంటే సహజంగా బిడ్డ ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఉందో అప్పుడు పాలు ఇస్తేనే మనకేందంటే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా అంటే డబ్బా పాల నుంచి అవాయిడ్ చేయడానికి, అంటే సహజంగా వాళ్ళకి డబ్బాలు కడిగి మళ్ళీ ఎక్స్ట్రా ఎఫర్ట్ లేకుండా తల్లికి బిడ్డకి దూరం అనేది వ్యత్యాసం అనేది తక్కువగా ఉంటది. కాబట్టి తల్లి ఇచ్చినప్పుడు అనుబంధం అనేది ఒకటి ఏర్పడుతుంది. దానివల్ల అటాచ్మెంట్ అనేది, ఎమోషనల్ టచ్ అనేది ఉంటది. కాబట్టి అది బిడ్డకి తల్లికి కూడా మేలు.
2: కొంతమంది తల్లుల్లో గడ్డలు ఏర్పడతాయి అంటారు కదా, అది ఏ సందర్భంలో జరుగుతుంది?
1: చాలా గంటలు పాలు ఇవ్వక ఉన్నప్పుడు గడ్డలు అనేది ఏర్పడుతుంటాయి. అలాంటప్పుడు కొంచెం వేడి నీళ్లు చలి నీళ్లు చేస్తూ ఉంటే కొంచెం చిన్న పాలని పిండేసి తర్వాత నెక్స్ట్ పాలు పట్టించినప్పుడు బిడ్డ వామిటింగ్స్ రాకుండా ఉంటాయి.
2: అంటే ఏ విధంగా ఇవ్వాలి మేడం?
1: బిడ్డ పూర్తిగా తాగిన తర్వాతనే నెక్స్ట్ రూమ్ వరకు మనం ఇవ్వడానికి అవకాశం ఉంటది. ప్రశాంత వాతావరణంలో తల్లి బిడ్డకు పాలు పట్టియాలి. బిడ్డ నోట్ల నుంచి నిప్పల్ని తీసేస్తారు, అప్పుడు మనం నెక్స్ట్ నిప్పలకి వెళ్ళడానికి అవకాశం ఉంటది. 15-20 minutes ఒక నిప్పల వరకు సక్ చేస్తారు. తల్లులకి మనం మెయిన్ గా అవగాహన కల్పించేదేంటి, వెంటనే ఒక 5 నిమిషాలు ఒక సైడ్, 5 నిమిషాలు ఇంకో సైడ్, 5-5 నిమిషాలు ఇచ్చి ఆ పాలు తాగారు కడుపు నిండింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు తల్లులు. అలా కాకుండా ఒక 10-15 minutes ఆ బిడ్డ ఒక సైడ్ నిప్పల్ సక్ చేసిన తర్వాత నెక్స్ట్ నిప్పల్ మనం సక్ చేయించడానికి ప్రయత్నం చేయాలి.
2: మరి కొంతమంది తల్లులు పడుకొని పాలు పడుతూ ఉంటారు, అది కరెక్ట్ పద్ధతేనా?
1: బిడ్డకి పాలు ఇచ్చేటప్పుడు కరెక్ట్ పొజిషన్ అంటే కూర్చొని మాత్రమే పాలిస్తే ఆ బిడ్డకి తల్లికి కూడా మంచిది. ఎందుకంటే ముక్కులకు వెళ్లడము లేకుంటే చెవుల నుంచి రావడము జరుగుతుంది. దాని వల్ల ఆ బిడ్డ చనిపోయేంత వరకు కూడా ప్రమాదం జరుగుతుంది. అలా కాకుండా ఉండడానికి సిట్టింగ్ పొజిషన్ లోనే బిడ్డకి పాలు పట్టేయడానికి

0: తల్లి పాలు తాగించడం వల్ల బిడ్డకు లాభం, మరి తల్లికి కూడా ఎలాంటి లాభాలు ఉన్నాయా?
1: ఉన్నాయి, చాలా లాభాలు ఉన్నాయి. ఎందుకంటే డెలివరీ అయిన తర్వాత ఎక్కువ వెయిట్ గెయిన్ అవుతారు అంటారు తల్లులు, అంటే లాక్టేషన్ పీరియడ్ లో. అలాంటివి రాకుండా ఉంటాయి, అంటే వెయిట్ గెయిన్ అనేది స్థిరంగా ఉంటది. అదే విధంగా వ్యాధుల బారి నుంచి గర్భాశయ క్యాన్సర్ గాని, రొమ్ము క్యాన్సర్ గాని, ఓవేరియన్ క్యాన్సర్ గాని రాకుండా ఉంటాయి. ఎవరైతే పాలు ఇవ్వకుండా గడ్డలు కట్టి ఉన్నారో అలాంటి వాళ్ళకి రావడానికి ఉంటది ఇలాంటి పెద్ద వ్యాధులు.
0: కొంతమంది కాన్పు అయ్యేసరికి సరిగా పాలు పడవు అంటారు, అలాంటిది ఏమైనా ఉంటుందా?
1: అవగాహన లోపం వల్ల ఇది రావు అని అంటూ ఉంటారు. మీరు ముందు అన్నట్టుగా 1 నుంచి 7వ తారీఖు ఎందుకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు బ్రెస్ట్ ఫీడింగ్ సెలబ్రేషన్స్ అనే దానికి ఒక పెద్ద ఉదాహరణ. ఈ అవగాహన లోపాన్ని తొలగించడానికే ఈ సెలబ్రేషన్స్, ఈ ఈవెంట్ చేస్తూ ఉంటాము. వాళ్ళకి గర్భవతిగా ఉన్నప్పుడు 8వ నెల 9వ నెల నుంచి వాళ్ళకి మెంటల్లీ ప్రిపేర్ చేయాలి. ఖచ్చితంగా పాలు వస్తాయి, బాగా మంచి ఆహారం తీసుకోవాలి. పౌష్టికమైన ఆహారం తీసుకున్నప్పుడు పాలు అనేది ఖచ్చితంగా వస్తాయని మనం మెంటల్ గా తల్లికి ప్రిపేర్ చేయాలి. అలాంటప్పుడు వాళ్ళకి పుట్టిన గంటలోపు వాళ్ళు కొలెస్ట్రాల్ ఫీడింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. 6 నెలల వరకు పాలు పట్టించడానికి అవకాశం ఉంటది.
0: తల్లిపాలు అమృతం అంటారు, మరి ఇందాకే మీరు వ్యాక్సిన్ గా పనిచేస్తుందని కూడా అంటున్నారు.
1: అవును,
0: ఏ విధంగా అది వ్యాక్సిన్ అంటారు? యాక్చువల్లీ
1: మనం ఎలాగైతే పుట్టిన తర్వాత బీసీజీ అలాంటి వ్యాక్సిన్స్ తీసుకుంటూ ఉన్నామో బిడ్డలకి, అదే విధంగా నెలలోపు, నెల తర్వాత 45 రోజులకి వ్యాక్సిన్లు తీసుకుంటూ ఉంటాము. అదే విధంగా దేవుడు తల్లి ద్వారా బిడ్డకి ఒక న్యాచురల్ టీకా, దాని వల్ల ఏమవుతుంది అంటే ఈ పాలు తాగడం వల్ల పోత అనేది ఏర్పడుతుంది, దాని వల్ల ఇన్ఫెక్షన్స్ రావు బిడ్డలకి. అప్పుడు మనకు న్యూమోనియా గానీ డయేరియా గానీ పిల్లలకి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
0: సురక్షితంగా తల్లి పాలు పట్టడం ఎలా?
1: హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే తల్లి పాలు పట్టిస్తుందో ఖచ్చితంగా స్నానం చేయాలి. పాలు పట్టించేటప్పుడు రొమ్ము అనేది శుభ్రంగా పెట్టుకోవాలి. ఆ బిడ్డని కూడా శుభ్రంగా ఉంచాలి, శుభ్రమైన బట్టలు వేయాలి. తల్లి కూడా శుభ్రమైన బట్టలు వేసుకోవాలి. తను పాలు ఇచ్చిన తర్వాత 1 or 2 డ్రాప్స్ అనేది ఆ బట్టల్లో ఉండిపోతాయి, కాబట్టి దాని వల్ల స్మెల్ వస్తుంది. బ్యాడ్ స్మెల్ వల్ల కూడా బిడ్డ ఎక్కువసేపు రొమ్ము దగ్గర ఉండి ఉండకపోవచ్చు. కాబట్టి చాలా సురక్షితంగా హైజీన్ కండిషన్ లో మదర్ అండ్ బేబీ ఇద్దరు కూడా ఉండాలి. దీనికి కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళకి తోడ్పాటుని ఇవ్వాలి.
0: కవలలుగా పుట్టిన పిల్లలకి మరి తల్లి పాలు సరిపోతాయా?
1: సరిపోతాయండి, కానీ తల్లి అనేది ఎక్కువ మంచిగా ఆహారం తీసుకుంటూ ఉండాలి. రెగ్యులర్ గా 2-3 టైమ్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎక్కువగా ఆకుకూరలు, ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల తల్లి పాలు అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. హెమోగ్లోబిన్ లెవెల్స్ మన బాడీలో ఎక్కువగా ఉంటాయి. రక్త శాతం అనేది ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో అప్పుడే పాలు అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి. అవి ఇద్దరు బిడ్డలకు కూడా సరిపోతాయి.
0: ఫర్హద్ మేడం, మరి చివరిగా శ్రోతలకు మీరు ఏం చెప్తారు?
1: ఇది తల్లిపాల వారోత్సవాలు మనం ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఎందుకు జరుపుకుంటున్నామంటే కొలెస్ట్రాల్ ఫీడింగ్ ఇంపార్టెన్స్ గురించి తెలియజేయడానికి, అదే విధంగా 6 నెలల వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడానికి, అదే విధంగా 2 సంవత్సరాల వరకు తల్లిపాలతో పాటు ఆరోగ్యమైన పౌష్టికమైన ఆహారం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ తల్లిపాల వారోత్సవాలు ఈ సంవత్సరం ఒక థీమ్ లాగా తీసుకుని మనం ప్రజల్లో ఎక్కువ అవగాహన కల్పించాలి. ఇది ఒక గవర్నమెంట్ దే కాదు, ప్రతి ఒక్కటి బాధ్యత. అంటే కుటుంబ సభ్యులు, మన సమాజంలో అంగన్వాడీ టీచర్లు, హెల్త్ అంటే ఆరోగ్య సిబ్బంది, ఎస్ఎస్జి మెంబర్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి గ్రామంలో ఉన్న పెద్దలు అంటే సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు తల్లిపాల ప్రాధాన్యత తెలుసుకుని ఉండి ఉండాలి. ఆ ప్రాధాన్యత వల్ల, ఎందుకంటే మనకు రాబోయే సమాజాన్ని మంచిగా ఒక ఆరోగ్యవంతమైన బలవంతమైన సమాజాన్ని ఇవ్వాలి అంటే కంపల్సరీగా ఆ బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండడం వల్ల అది మన దేశ పురోగతికి చాలా ఎక్కువగా సహాయపడుతుంది. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే NFHS 5 అండ్ NFHS 6 డేటా రెండు కూడా ఒకటి మీకు చెప్పబోతున్నాను. NFHS 5 అంటే ప్రీవియస్ గా చేసిన డేటాలో మనకి కొలెస్ట్రాల్ ఫీడింగ్ అంటే మురుపాల ప్రాధాన్యత గురించి తెలుసుకున్న 37% నుంచి 57% ఇంక్రీజ్ అయింది, అంటే పెరిగింది NFHS 5 నుంచి 6 వరకు. అదే ఎక్స్క్లూసివ్ బ్రెస్ట్ ఫీడింగ్ 6 నెలల వరకు పూర్తి తల్లిపాలు మాత్రమే పట్టివ్వడంలో 68% నుంచి 64% తగ్గింది. అంటే అవగాహన కార్యక్రమాలు మనం ఎన్ని నిర్వహించాలో మన మీద చాలా బాధ్యత ఉంది. ఈ అవగాహన కార్యక్రమాల ద్వారానే మనం వాళ్లలో ఈ పురోగతిని సాధిస్తాం. ఎలా అంటే ఖచ్చితంగా వాళ్ళు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ఇప్పుడు ఏమవుతుందంటే 5 నెలలు నిండిన వెంటనే వాళ్ళు అన్న ప్రసన్న అని చెప్పేసి వేరే రకమైన ఆహార పదార్థాలు ఇస్తూ ఉన్నారు. అలాంటి చేయకుండా, అంటే మా బాబు మంచిగానే ఉన్నారు కదా, మా పిల్లవాడు మంచిగానే ఉన్నారు కదా, ఆరోగ్యవంతంగా ఉన్నారు కాబట్టి వేరే ఆహారం ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నారు తల్లులు. అలా కాకుండా ఈ కొలెస్ట్రాల్ ఫీడింగ్ మీద ఎలాగైతే మంచి అవగాహన కలుగుతుందో అదే విధంగా బ్రెస్ట్ ఫీడింగ్ కూడా పూర్తిగా 6 నెలల వరకు మాత్రమే ఖచ్చితంగా తల్లిపాలే ఇవ్వాలి అనే వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ 100% అచీవ్మెంట్ చేయడానికి మన వంతు సహాయం అనేది కంపల్సరీగా చేయాలని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను.
0: చాలా చక్కగా వివరించారు, విన్నారు కదా శ్రోతలందరూ. మీరు కూడా తల్లిపాల వారోత్సవాల్లో భాగమై కుటుంబ సభ్యుల సహకారంతో ప్రతి తల్లి తన బిడ్డలకి వ్యాక్సినేషన్ ఇస్తున్నట్టు ఫీల్ అయ్యి తల్లిపాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం.
2: ఇంతవరకు మీరు తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత గురించి సిడిపిఓ ఫర్హత్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శాంతిశ్రీ గారు, సహకారం మానేటి భూమేశ్వర్. మీరు వింటున్నారు 103.2 MHz పై నిజామాబాద్ ఎఫ్ఎం ప్రభాతలహరి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఓ బేబీ సినిమాలోని ఈ పాట.

శ్రోతలు మీరు వింటున్నారు ప్రభాతలహరి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు గమనిక, ఈ నెల 9వ తేదీ అనగా ఆదివారం ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తగిన సూచనలు సలహాలు తెలియజేస్తారు. గమనిక విన్నారు. ప్రభాతలహరి కార్యక్రమం వింటున్నాం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం నాని సినిమాలోని ఈ పాట.

శ్రోతలు మీరు వింటున్నారు ప్రభాతలహరి కార్యక్రమం. రేపటి ప్రభాతలహరి కార్యక్రమంలో 7:30 ఫోరెన్సీ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము, ఆస్తమా, ఆయాసం, అలర్జీ, గురుక సమస్యలు, బ్రాంకైటిస్, ఊపిరితిత్తుల్లో నీరు చేరటం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ గురించి డాక్టర్ వి హరితకృష్ణ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

0: Asan today. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:30 దాటి 11 సెకండ్లు. ఇప్పుడు విందాం మహిళవాణి కార్యక్రమంలో తల్లిపాలే శ్రీరామరక్ష శ్రీమతి కళాగోపాల్ గారు అందించే వివరాలు.
2: మహిళావాణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం.

0: పసిబిడ్డల తల్లులందరికీ తల్లిపాల వారోత్సవాల శుభాభినందనలు. అమ్మ ఒడిని మించిన సౌఖ్యం లేదు, అమ్మ పాలకు మించిన రక్ష లేదు బిడ్డలకు. అమ్మ పాల ప్రాముఖ్యతను గుర్తించి ఆగస్టు నెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు ప్రతి సంవత్సరం తల్లిపాల వారోత్సవాలను జరుపుకుంటాం. తల్లి బిడ్డల ఆరోగ్యానికి, తల్లి బిడ్డల అనుబంధానికి మూలకారణం తల్లిపాలే అని చెప్పవచ్చు. ప్రపంచ తల్లిపాల వారోత్సవం 1992లో ప్రారంభమైంది. దీని ఉద్దేశం శిశువుల ఆరోగ్యం మెరుగుపరచడం, ఇంకా మహిళల హక్కులను ప్రోత్సహించడం, రక్షించడం లేదా మద్దతు ఇవ్వడం. ఇంతటి ప్రాముఖ్యమైన తల్లిపాల గురించి ఇప్పుడు శ్రీమతి బి కళాగోపాల్ గారు తల్లిపాలే శ్రీరామ రక్ష అంటూ వివరిస్తున్నారు, విందామా?
1: ఈ సృష్టిలో మాతృత్వాన్ని మించిన మధురిమ లేదంటారు. ఒక బిడ్డకు జన్మనివ్వడం ఆ తల్లికి పునర్జన్మ లాంటిదే. గర్భం దాల్చినప్పటి నుండి ప్రసవ వేదన వరకు బిడ్డ ఈ భూమి మీద కాలు మోపే వరకు ఆ తల్లి పడే కష్టం, మానసిక వేదన అంతా ఇంతా కాదు. సుఖప్రసవం అయి పుట్టిన బిడ్డను ముద్దాడుతూ తల్లి పొత్తిళ్లలోని తన శిశువును చూసి ఆనందపడుతుంది. ఇన్ని నెలలు, ఇన్ని రోజులు అనుభవించిన తన శారీరక బాధను మర్చిపోతుంది, బిడ్డకు తొలిసారిగా తల్లిపాలను అందిస్తుంది. ప్రసవం కాగానే తొలిసారిగా పడే పాలను ముర్రుపాలు లేదా కొలెస్ట్రమ్ అని పిలుస్తారు. ఈ పాలు ఒక్క చుక్క అయినా బిడ్డకు అందితే అది ఆ నవజాత శిశువు యొక్క రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. బిడ్డ యొక్క మెదడు ఎదుగుదలలో, అవయవాల పనితీరులో ఈ ముర్రుపాలు కీలక పాత్ర వహిస్తాయి. ప్రసవం అయిన వెంటనే తొలి 3 రోజుల పాటు బిడ్డ తాగే ఈ పాలు జీవితాంతం శిశువుకు ఆయువు పోసే శ్రీరామ రక్ష. తల్లిపాల గురించి, తల్లిపాలు తాగడంలో శిశువుకు గల ఇబ్బంది గురించి, అలాగే కొత్తగా తల్లి అయిన మహిళ బిడ్డకు పాలు పట్టడంలో గల ఇబ్బందులను గురించి ఇప్పుడు చర్చిద్దాం. ప్రసవం అయిన వెంటనే తల్లికి పాలు పడే సమయంలో తల్లులకు నొప్పి, జ్వరము లేదా వాపు కనిపించవచ్చు. మాస్టిటిస్ అనే కణజాలంలో కలిగే ఒక రకమైన ఇన్ఫెక్షన్ వలన ఈ వాపు కలుగుతుంది. ఇలాంటి లాక్టేషన్ మాస్టిటిస్ కేసులలో అధిక శాతం ప్రసవం జరిగిన మొదటి నెలల్లో ఇలాంటి లక్షణాలు కనిపించవచ్చు. కనుక బాలింతలు వెంటనే వైద్య సహాయాన్ని ఖచ్చితంగా పొందవలసి ఉంటుంది. నవజాత శిశువులు తరచుగా పాలు తాగడానికి ఇష్టపడతారు. మొదటి నెలలో నవజాత శిశువులు రోజుకు 8 నుండి 12 సార్లు, సాధారణంగా ఒక్కో వైపు 10 నుండి 15 నిమిషాల పాటు పాలు తాగాలి. సాధారణంగా బిడ్డ పుట్టిన 3వ రోజున తల్లిపాలు రావడం మొదలవుతుంది. శిశువులు ఫార్ములా పాల కంటే తల్లిపాలను సులభంగా జీర్ణం చేసుకోగలరు, కాబట్టి తల్లులు తరచుగా పాలు పట్టాల్సి వస్తుంది. నవజాత శిశువులు రాత్రిపూట కూడా 4 గంటలకు మించి పాలు తాగకుండా ఉండలేరు. కొంతమంది తల్లులకు ఎక్కువ పాల ఉత్పత్తిని అనుభవించవచ్చు. హైపర్ లాక్టేషన్ కారణంగా కొంతమంది మహిళలు అధిక పరిమాణంలో పాలను ఉత్పత్తి చేయవచ్చు. గుత్తా జ్వాల గారు ఇటీవల తల్లిపాలను అధికంగా దానం చేసి ప్రముఖంగా వార్తల్లో నిలిచారు. తక్కువ బరువుతో పుట్టిన ఎంతో మంది శిశువుల ప్రాణాలను వారు కాపాడారు. ఇలా తల్లిపాలను సేకరించడం అనేది అనేక విదేశాల్లోనూ, కొన్ని స్వచ్ఛంద సంస్థల వారు కూడా వీటిని సేకరిస్తున్నారు. ఇలా తల్లిపాలను సేకరించి అనేక రుగ్మతలతో పోరాడుతున్న, నెలలు నిండకుండా పుట్టిన శిశువుల ఆరోగ్యాన్ని కాపాడటానికి ఇలా సేకరించిన తల్లిపాలను వినియోగిస్తున్నారు. అప్పుడప్పుడు శిశువులు తల్లిపాలను తిరస్కరించవచ్చు. తల్లిపాలు తాగడానికి శిశువులు కొన్నిసార్లు ఆసక్తి చూపకపోవచ్చు.

పశువులకు పళ్ళు రావటం, పెదవులపై పుండ్లు పడటం, నోటిపూత మున్నగు కారణాల వలన చిగుర్ల నొప్పితో పాలు తాగడానికి విముఖత చూపించవచ్చు. బిడ్డకు జలుబు చేసిన సందర్భంలో తల్లికి బిడ్డకు నడుమ సుదీర్ఘ గంటల పాటు ఎడబాటు కలిగితే శిశువులు చికాకు పడి పాలు తాగడాన్ని కష్టతరంగా భావించవచ్చు. తల్లిపాలు బిడ్డకు ఆరోగ్యకరమైన ఆరంభాన్ని అందిస్తాయి. తల్లిపాలు బిడ్డను అనారోగ్యాల నుండి కాపాడతాయి. మధుమేహం, అస్తమా వంటి వ్యాధుల బారిన పడకుండా రక్షించే రక్షణ కవచాలుగా తల్లిపాలు పనిచేస్తాయి. అందుకే ప్రతి సంవత్సరం చిన్నపిల్లలకు తల్లిపాల వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని ప్రపంచ దేశాలు నిర్ణయించాయి. ఆగస్టు మొదటి వారాన్ని బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ లేదా తల్లిపాల వారోత్సవాలుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తల్లి బిడ్డ మధ్య అనుబంధాన్ని పెంచేవే తల్లిపాలు. పోషకాహారం పిల్లలకు చాలా మంచిది. తల్లిపాలు వాళ్లకు సమతుల పోషకాలను అందిస్తాయి. శిశువులకు కావలసిన విటమిన్స్, ప్రోటీన్స్, ఫ్యాట్ వంటివి తల్లిపాల వల్లే పిల్లలకు లభిస్తాయి. ఇవి శిశువుకు సంపూర్ణ పౌష్టిక ఆహారం. తల్లిపాలు తాగితే పిల్లలు ఎంత బరువు ఉండాలో అంతే ఉంటారు. అధిక బరువు, అసలు బరువు లేకపోవటం వంటి సమస్యలు ఎక్కువగా రావు. తల్లిపాలు తాగుతూ పెరిగే బిడ్డల్లో భవిష్యత్తులో డయాబెటీస్, ఒబేసిటీ సమస్యలు రాకుండా ఉంటాయి. ప్రతి తల్లి బిడ్డ పుట్టిన ఏడాదిన్నర పాటు తన పాలు పట్టించడం ఎంతో మేలు. తల్లిపాల వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సంపూర్ణ ఆరోగ్యంతో పాటు పిల్లలు చురుకుగా ఉంటారు. తల్లి బిడ్డల నడుమ అనుబంధం పెరుగుతుంది. బిడ్డకు పాలు ఇచ్చే ప్రతి తల్లి కూడా బలమైన ఆహారం తీసుకోవాలి. ఆమె ఒత్తిడి లేకుండా సంతోషంగా ఉన్నప్పుడే బిడ్డకు సరైన పాలు ఇవ్వగలదు. తల్లి కూడా మంచి పోషక విలువలు ఉండే ఆహారం తీసుకోవాలి. బిడ్డకు తల్లిపాలు పట్టడం వలన తల్లికి మేలు జరుగుతుంది. ప్రధానంగా ఆమెలో అధిక కెలోరీలు తగ్గేందుకు వీలవుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో లావుగా అయ్యే తల్లులు ఆ తర్వాత సన్నబడేందుకు బిడ్డకు పాలు ఇవ్వడం ఎంతో మేలు చేస్తుంది. వ్యాయామాలు చేస్తూ సమతుల ఆహారం తీసుకుంటే తల్లి అధిక బరువును ఎంతో సులభంగా తగ్గించుకునేందుకు కూడా వీలవుతుంది. తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం వలన ఆక్సిటోనిన్ అనే హార్మోను రిలీజ్ అవుతుంది. ఇది తల్లి ఆరోగ్యానికి చాలా మంచిది. బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి ఇతర వ్యాధులు కూడా రాకుండా చేస్తాయి తల్లిపాలు. తల్లిపాలు శిశువులకు పోషకాహారానికి ప్రత్యేకమైన సహజ మూలం. బిడ్డల రోగ నిరోధక శక్తిని పెంచుతూ ఎలాంటి ఇన్ఫెక్షన్లను దరిచేరనీయకుండా చేస్తాయి తల్లిపాలు. ఆరోగ్య ప్రయోజనాలతో పాటు తల్లి పాలివ్వడం ద్వారా తల్లి బిడ్డల మధ్య ప్రత్యేక బంధాన్ని పెంపొందిస్తుంది. ఇది ఇద్దరికీ మానసిక శ్రేయస్సును ప్రోత్సహిస్తుంది. శిశువు యొక్క భావోద్వేగ అభివృద్ధి మరియు భద్రతలను ప్రోత్సహించడంతో పాటు తల్లికి ప్రసవానంతర ఆందోళనను తగ్గిస్తుంది. తల్లిపాలను ఎంత తరచుగా ఇవ్వాలి అన్న అంశాన్ని గనక మనం పరిగణనలోకి తీసుకుంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వారి ప్రకారము శిశువు జీవితంలో మొదటి 6 నెలలు ప్రత్యేకంగా తల్లులు తప్పనిసరిగా పాలు పట్టాలని సిఫార్సు చేశాయి. ఆ తర్వాత 2 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు పరిపూరకమైన ఆహారాలతో పాటు తల్లిపాలను కొనసాగించాలి. పిల్లలను గమనిస్తూ వారిలో ఆకలి సంకేతాలను గుర్తిస్తూ తల్లులు తల్లిపాలు అందించేలా చూసే బాధ్యత కుటుంబ సభ్యులపైన ఉంది. కార్యాలయాల్లోనూ, బస్టాండుల్లోనూ, గుడులలోనూ నవజాత శిశువులకు తల్లిపాలు అందించేలా గదులు ఇటీవల ఏర్పాటు చేయడం, వారి పట్ల గౌరవాన్ని చాటుకోవడం తల్లిపాల పట్ల సమాజం సంఘీభావానికి ఇది నిదర్శనం. తల్లిపాలు ఇచ్చేటప్పుడు తగిన పోషణను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే బిడ్డ ఎదుగుదలకు, ఆరోగ్యానికి అవసరమయ్యే పోషకాలను తల్లిపాలు అందిస్తాయి కాబట్టి. ఎదుగుతున్న బిడ్డ అవసరాలకు, ఆకలికి తగ్గట్టుగా తల్లిపాలను ఉత్పత్తి చేయాలంటే తల్లులు రోజుకు సుమారుగా 300 నుండి 400 అదనపు కెలరీలు వీరు తీసుకోవాల్సి ఉంటుంది. వీరి ఆహారంలో క్రమబద్ధంగా పచ్చని ఆకుకూరలు, బీన్స్, అన్ని రకాల కూరగాయలు, పప్పు దినుసులు, పాలు, పెరుగు, గుడ్లతో పాటు వివిధ తృణధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలు, పళ్ళు తమ ఆహారంలో ఉండేలా జాగ్రత్త పడాలి. అలాగే వైద్యులు సూచించిన మేరకు ప్రతిరోజు మల్టీవిటమిన్ మరియు మినరల్ సప్లిమెంట్లను తీసుకోవాలి. తల్లులు తీసుకునే ఆహారం ద్వారా తమ బిడ్డకు అవసరమైన అన్ని విటమిన్లు అందేలా జాగ్రత్త పడవచ్చు. అలాగే కెఫీన్లు, చక్కెర ఎక్కువగా ఉండే పళ్ళ రసాలు, పానీయాలకు

దూరంగా ఉంటూ రాగుల జావ, బార్లీ గింజల ద్రవము, కొబ్బరి నీళ్లు అధిక మోతాదులో తీసుకోవాలి. బాలింత శరీరంలో వాపును తగ్గించడానికి ఇవి దోహదపడతాయి. తల్లిపాలు పిల్లల జీర్ణ వ్యవస్థకు ఎలాంటి హాని కలగకుండా రక్షిస్తాయి. తల్లిపాలు తాగి పెరిగిన పిల్లల మెదడు చురుగ్గా పనిచేస్తుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. బాగా చదవాలన్నా, భవిష్యత్తులో అభివృద్ధి సాధించాలన్నా పుట్టిన పాపాయికి కొన్ని నెలల పాటు తల్లిపాలు తాగించడం ఎంతో శ్రేయస్కరం. తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం. ఈ పాలలో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు వంటి ఎన్నో పోషక గుణాలు ఉంటాయి. అవి పాపాయి శరీరానికి అవసరమైన కొవ్వును కూడా అందిస్తాయి. ఇవన్నీ బిడ్డ ఆరోగ్యంగా ఎదిగేందుకు దోహదపడతాయి. తల్లిపాలు సులభంగా జీర్ణం కావడంతో మలబద్ధకం, జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురుకాకుండా ఉంటాయి. ఎదిగే బిడ్డ వయసుకు తగ్గట్టు బరువును ఉంచడంలో కూడా తల్లిపాలు ఎంతో కీలక పాత్రను పోషిస్తాయి. పుట్టిన బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల ఆ తల్లికి మధుమేహము, అధిక రక్తపోటు వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉండదని నిపుణులు చెబుతున్నారు. పాలు తాగిన బిడ్డ హాయిగా నిద్రపోవచ్చు. పాలు పట్టడం ద్వారా ప్రసవానంతర ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు వంటివి పూర్తిగా తగ్గుతాయి. తల్లి శరీరంలో ఉండే క్యాలరీలు ఎక్కువగా ఖర్చవుతాయి. తద్వారా చాలా సులువుగా తల్లులు బరువు తగ్గుతారు. తల్లిపాలు ఎంతో సురక్షితం కాబట్టి నేడు ఇంటింటా, గ్రామ గ్రామాన తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తూ సమాజంలో అవగాహనను పెంచుతున్నారు. పుట్టిన నాటి నుండి పిల్లలకు తల్లిపాలు ఇవ్వడం ప్రారంభిస్తే శిశువులలో ఎటువంటి రుగ్మతలు దరిచేరకుండా తల్లిపాలు ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి. పోతపాలు, డబ్బాపాలు పట్టకుండా ఉండాలి. అలా చేస్తున్నవారు తమ పిల్లలను అనారోగ్యంలోకి నెడుతున్నారన్న విషయాన్ని వారు గ్రహించాలి. తల్లిపాలు పడితే శరీర ఆకృతి దెబ్బతింటుందన్న అపోహను వీడి పాలు పట్టించడం వల్ల పుట్టిన పాపాయితో పాటు తల్లి కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుందన్న నిజాన్ని గ్రహించాలి. అన్ని దానాల్లోకెల్లా ఉత్తమమైనది అన్నదానం అంటారు. అది పెద్దలకు. మరి చంటి పిల్లలకు తల్లిపాలు తాగే వీలు లేక పోతపాలు పడక ఆకలితో అల్లాడే ఆ చిన్నారి నవజాత శిశువుల కోసం తల్లిపాలను దానమివ్వడం ఒక బాధ్యత. అవే పిల్లలకు జీవశక్తి. కానీ అవి అందరికీ అందకపోతే? అందుకే మన దేశంలో తల్లిపాల బ్యాంకులు ఏర్పడ్డాయి. కానీ ఇవి అతి తక్కువగా ఉన్నాయి. ఆరోగ్యకరమైన బాలింతలు తమ పిల్లలకు సరిపడా పాలు ఇచ్చాక ఇంకా ఎక్కువ ఉంటే అవి దానం చేసే వీలు కొన్ని చోట్ల ఉంది. ఇవే తల్లిపాల బ్యాంకులు. అక్కడి నుండి పాలు తెచ్చుకుని తమ పిల్లలకు తాగించే వీలు తల్లులకు ఉంది. పుట్టిన వెంటనే పసిబిడ్డకు తల్లిపాలు నోటికి అందితే ప్రాణం పుంజుకుంటుంది. కానీ కొందరు తల్లులు కొన్ని అనారోగ్య కారణాల వలననో లేదా కొందరు తల్లులకు ప్రసవం తర్వాత పాలు పడవు. ఇలాంటి స్థితి నుండి తల్లిపాలను ఆయా పిల్లలు, అంటే తల్లిపాలు తాగే స్థితిలో ఉన్న పిల్లలకు తల్లిపాలను అందించే కార్యక్రమాలను మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. తల్లిపాల గురించి అవగాహన కల్పించడానికి కేంద్రం మదర్స్ అబ్సల్యూట్ ఎఫెక్షన్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇలాంటి వారి కోసమే తల్లిపాల బ్యాంకులు కీలకంగా మారాయి. ఇవి హైదరాబాదు, సిద్దిపేట, ఖమ్మంలలో ప్రభుత్వ ఆధ్వర్యంలో పాల బ్యాంకులను నడుపుతున్నాయి. వీరు పాలను సేకరించి, పాలను స్టెరిలైజ్ చేసి ఫ్రీజర్లో నిల్వ ఉంచుతారు. శిశువులకు అవసరమైనప్పుడు ఫ్రీజర్ నుండి తీసి రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక అందిస్తారు. హాస్పిటల్స్లో నెలలు నిండకుండా పుట్టిన శిశువులకు తల్లిపాలను అందజేస్తున్నారు. తల్లులకు శస్త్రచికిత్స వంటి సమస్యలు ఉంటే ఆ శిశువులు తల్లి నుండి కొన్ని రోజుల పాటు దూరంగా ఉన్నప్పుడు పాల బ్యాంకుల నుండి పాలను అందజేస్తారు. ఎవరైనా తల్లులు తమ బిడ్డకు ఇవ్వగా అదనపు పాలను ఇలా బ్యాంకులకు అందజేయవచ్చు. అందుకై ఇలాంటి తల్లులకు తగిన పరీక్షలు చేసి పాలను ఎలా సేకరించి ఇవ్వాలో ఆయా పాల బ్యాంకుల సిబ్బంది తగిన అవగాహన కల్పిస్తున్నారు. రక్తదానం చేసినట్టుగానే నవజాత శిశువుల ప్రాణాలను రక్షించటానికి తల్లిపాలను దానం చేయవచ్చు. బిడ్డకు తల్లిపాలే తొలి టీకా. ఎందుకంటే బిడ్డ పుట్టిన గంటలోపే తల్లిపాలు అనగా మురుపాలు తాగిస్తే ఈ పాలు బిడ్డకు తొలి ఆరోగ్య టీకాగా పనిచేస్తాయి. బిడ్డకు తల్లిపాలు పట్టడం వలన తల్లికి బ్రెస్ట్ క్యాన్సర్ గాని, ఇన్ఫెక్షన్ గాని రాకుండా నివారించవచ్చు. బిడ్డ రోజుకు 8 నుండి 12 సార్లు తల్లిపాలు తాగుతుంది.

0: తల్లిపాలు నవజాత శిశువులకు సంజీవనిలా పనిచేస్తాయి. దీంతో పాటు తల్లి పిల్లలకు ఇద్దరి ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. పుట్టిన వెంటనే తల్లి మరియు బిడ్డ మధ్య చర్మ స్పర్శ మరియు పుట్టిన మొదటి గంటలోనే అనగా గోల్డెన్ అవర్లోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించాలి. అవసరాన్ని బట్టి తల్లిపాలు పట్టడం అంటే బిడ్డకు కావలసినంత తరచుగా పగలు మరియు రాత్రి పాలు తాగేలా చూడటం. రూమింగ్ ఇన్ అంటే తల్లులు మరియు శిశువులు రోజుకు 24 గంటలు కలిసి ఉండటానికి అనుమతించడం. వైద్యపరంగా పిల్లల జీవితంలో మొదటి 2 సంవత్సరాలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఈ కాలంలో సరైన పోషణ వారి భావి జీవితానికి అభివృద్ధికి బాటలు వేస్తుంది. ఈ సంవత్సరం ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు యూనిసెఫ్ ఆధ్వర్యంలో విడుదల చేసిన థీమ్ ఇది, తల్లిపాలు జీవితానికి సుస్థిరమైన ఆరంభం కోసం సమర్థవంతమైన విధానాలను బలోపేతం చేయడం. రాత్రిపూట తల్లిపాలు తాగిన శిశువులు హాయిగా నిద్రపోతారు. తల్లిపాలలోని హార్మోన్స్ పసిపిల్లలకు ప్రశాంతతనిచ్చి నిద్రపుచ్చుతాయి. తల్లిపాలు బిడ్డను చెవి ఇన్ఫెక్షన్లు, విరేచనాలు మరియు న్యూమోనియాతో పాటు ఇతరత్ర శిశు వ్యాధుల నుండి రక్షిస్తాయి. తల్లిపాలలో సజీవ స్టెమ్ కణాలు ఉంటాయి. ఇవి శిశువు శరీరంలోకి ప్రవేశించి కీలక అవయవాల అభివృద్ధికి, వాటి మరమ్మతులకు సహాయపడతాయి. శిశువులకు తొలిపాలు లేదా కొలెస్ట్రమ్ యాంటీబాడీలతో సమృద్ధిగా ఉండి నవజాత శిశువుకు రోగ నిరోధక శక్తి పెరగటానికి తోడ్పడతాయి. తల్లిపాలు తాగిన పిల్లలు ఎంతో ఆరోగ్యకరమైన బాడీ మాస్ ఇండెక్స్ మరియు ఎత్తు బరువు నిష్పత్తులను కలిగి ఉండే అవకాశం ఉంది. ఇది వారి భవిష్యత్ ఊబకాయం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. తల్లిపాలు పట్టడానికి వెచ్చించే ప్రతి క్షణం పిల్లల మెదడు మరియు శరీరంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని వైద్యులు చెప్తారు. శిశువు ఆరోగ్యానికి తల్లిపాలే తొలి పెట్టుబడి. తల్లిపాలలో ఉండే ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలను శిశువుకు అందిస్తూ శిశువులో మెదడు వికాసం చెందడానికి కీలక పాత్ర వహిస్తాయి. వారి మెదడు అభివృద్ధి మరియు ఐక్యూతో పాటు పూర్తి స్థాయి సామర్థ్యాన్ని చేరుకోవడంలో సహాయపడతాయి. అలాగే తల్లులలో ఆస్టియోపోరోసిస్ లాంటి వ్యాధులు రాకుండా కూడా నిరోధిస్తాయి. తల్లిపాలు పట్టడం వలన తల్లికి బిడ్డకు ప్రశాంతమైన సాన్నిహిత్యం ఏర్పడుతుంది. తల్లులు విశ్రాంతి తీసుకోవడానికి, ఒత్తిడిని తగ్గించుకోవటానికి మరియు భావోద్వేగ సమతుల్యతను తిరిగి పొందటానికి సహాయపడతాయి. చిన్నారిని చేతుల్లోకి తీసుకోవడం అనేది ఒక తల్లి అనుభవించగల అత్యంత ఆనందకరమైన అనుభూతి. దానితో పాటు అమ్మగా గొప్ప బాధ్యత కూడా వస్తుంది. మన దేశం జాతీయ తల్లిపాలు ఇచ్చే రేటును 55% చేర్చే దిశగా పయనిస్తోంది. కాబట్టే తల్లిపాలకు మద్దతునిద్దాం. తల్లిపాలలో చాలా యాంటీబాడీలు ఉంటాయి. ఇది తల్లి శరీరం ద్వారా శిశువు స్వీకరించే టీకా వలె పనిచేస్తోంది. కనుక నవజాత శిశువుకు తల్లిపాల కంటే మెరుగైనది ఏదీ ఉండదు. తల్లిపాలే శిశువుకు ఉత్తమోత్తమమైన మొదటి ఆహారం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తల్లిపాలు తీసుకుంటే శిశువుకు ఆరోగ్యకరమైన జీవితం అందుతుంది. తల్లిపాలే శిశువుకు శ్రీరామ రక్ష.
1: మీరింతవరకు తల్లిపాలే శ్రీరామ రక్ష, శ్రీమతి బి కళాగోపాల్ గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఈ పాటను వినండి.

బిడ్డకు తొలి పోషణ తొలి రక్షణ ఇచ్చేది తల్లిపాలే. అమృతం, అద్భుతం, అద్వితీయం. తల్లిపాలకు ఎన్ని విశేషణాలు.

అయినా తక్కువే. శిశువు ఎదుగుదలకు అవసరమైన పోషకాలను అందించడమే కాదు, రోగ నిరోధక శక్తికి తల్లిపాలు ఎంతో ముఖ్యమైనవి. అందుకే పుట్టిన గంటలోపే తల్లిపాలు అందించడం తప్పనిసరి అని వైద్యులు చెబుతుంటారు. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీమతి ఎస్ పంకజ గారు ఆలపించిన ఈ లలిత గేయం వినండి.

కుసుమం మునే సోలిపోయేది అందుకని గాలికి తూగే కుసుమం మునే.

చిన్నదా మంచి మాటే కోకిలకు, ముద్దుల పాపకు తెలియనులే, మురి పనిచ్చేది తల్లి అని గాలికి తూగే కుసుమములే, సోలిపోయేది అందుకని ముద్దుల పాపకు తెలియనులే, మురి పనిచ్చే

మురిపమిచ్చేది తల్లియని గాలికి తూగే కుసుమములే సోలిపోయే.

కలయికలు జగమే కోరేది ప్రేమలను పచ్చని లోకం పరవశమై పాట పాడేది అందుకనే పచ్చని లోకం పరవశమై పాట పాడేది అందుకనే ముద్దుల పాపకు తెలియునులే మురిపవేచ్చేది తల్లి అని ముద్దుల పాపకు తెలియునులే మురిపమిచ్చేది తల్లి అని గాలికి తూగి కుసుమములే సోలిపోయేది అందుకని

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 9:00. హృదయనాగాలు శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమానికి శ్రోతలందరికీ పలికిస్తున్నాను స్వాగతం. మరి ఈ కార్యక్రమానికి మీరు చేయవలసిన మా వాట్సాప్ నంబర్ 8462245066. నంబర్ మరోసారి 8462245066. ఈ కార్యక్రమంలో మీకు కావలసిన పాట, సినిమా పేరు, మీ పేరు, మీ చిరునామాతో మాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. వినిపించడానికి నేను రెడీగా ఉన్నా. మరి మన ఈ కార్యక్రమానికి ఏ శ్రోత ఇక్కడ నుండి వాట్సాప్ మెసేజ్ చేశారో చూసేద్దాం. కార్యక్రమంలో ముందుగా ఈరోజు చేనేత దినోత్సవం సందర్భంగా గజదొంగ సినిమాలోని పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం నుండి, మెట్పల్లి శివాష్ నగర్ నుండి పద్మశాలి శేఖర్, భూలక్ష్మి, హరీష్, చిక్రీ మరియు వారి కుటుంబ సభ్యులు. మరి వారి కోసం ముందుగా ఈ పాట వినిద్దాం.

0: కార్యక్రమంలోకి విందాం ప్రకటనలు.
1: నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి ఒక బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
2: మేరా జూతా హై జపానీ, ఏ పటలూను ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన ఈఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. మీ పాదాలను సురక్షితంగా ఉంచుకోండి. ఈఎస్ నాణ్యతకు, నమ్మకానికి హామీ.
3: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
5: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
4: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
5: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో.
4: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణులు,
5: ద్వారకా నగర్, నిజామాబాద్.
4: సెల్ 9032323258. సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
6: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
4: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
6: 24 అత్యవసర సేవలు.
4: NABH గుర్తింపు.
6: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
4: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
6: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
4: సెల్ 9440004837.
0: ప్రకటనలు విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz పై నిజామాబాద్ ఎఫ్ఎం హృదయ రాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాతి పాట. కార్యక్రమంలో తర్వాతి పాట నిజామాబాద్ పోతంగల్ నుండి తోట సంతోష్, నిఖిల్, రణ్వీర్, నమ్రత, నిత్య సంతోషిని మీరు కోరుతున్న పాట పెద్దరాయుడు సినిమాలోని పాటను వినిపించమని కోరుతున్నారు. మరి వారి కోసం ఈ పాట వినిద్దాం.

కార్యక్రమంలో తర్వాతి పాట. ఖుషి సినిమాలోని పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ నెహ్రూ పార్క్ నుండి అజీజ్ భాయ్, షేక్ సలీం మరియు వారి కుటుంబ సభ్యులు. మరి వారి కోసం ఈ పాట వినిద్దాం.

ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా, లబ్ధిదారు

0: రూపాయలకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: ఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అంకు వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
4: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అంకు వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
7: ప్రకటనలు విన్నారు.

కార్యక్రమంలో వింటున్న ఈ పాట పల్లకిలో పెళ్లి కూతురు సినిమాలోనిది. కోరిన శ్రోతలు వెంకటేష్, స్వరూప, మణిదీప్, శంకరయ్య, సత్యనారాయణ, సుధాకర్, వీరు పెద్దపల్లి కమల్పూర్ నుండి. అలాగే ఇదే పాటను కోరుతున్న శ్రోతలు పూదాన్ పోచంపల్లి నుండి మాధవి, ఆంజనేయులు మరియు వారి కుటుంబ సభ్యులు. వారికోసం ఈ పాట.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగా హిట్స్ పై నిజామాబాద్ ఎఫ్ఎం హృదయ రాగాలు కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినవచ్చు.

కార్యక్రమం వింటున్న శ్రోతలకు గమనిక, ఈ నెల 9వ తేదీ అనగా ఆదివారం ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతీ నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తగిన సలహాలు, సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

కార్యక్రమంలో మీరు వింటున్న ఈ పాట సీము సినిమాలోనిది. కోరిన శ్రోతలు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి నర్సయ్య, కరుణాకర్, గోలీ రమేష్, రామారావు, ఫారెస్ట్ నర్సయ్య, చందు మరియు వారి కుటుంబ సభ్యులు. వారి కోసం ఈ పాట.

0: శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రకటనలు.
1: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా
2: మాతృత్వం ఒక మధురమైన వరం.
3: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
2: సంప్రదించండి
3: డాక్టర్ బండారి సుజాత,
2: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బెల్ బ్యాంక్ ఎదురు సందులో,
3: ఖలీల్ వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 08462253344.
4: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: సనాతన ధర్మ పరిరక్షణకు కేంద్ర బిందువులైన దేవాలయాల విశేషాలను తెలిపే కార్యక్రమం మన ఆలయాలు.
1: నిజామాబాద్ నగరంలోని శ్రీ జెండా బాలాజీ ఆలయ విశేషాలతో ఈ వారం ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం.

0: కార్యక్రమం ప్రసారమవుతుంది ఈ శనివారం ఉదయం 8:30
1: తప్పక వినండి, తరించండి.
2: ప్రకటనలు విన్నారు.

శ్రోత మీరు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాతి పాట మామిచి అక్కయ్య సినిమాలోని పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు ఆర్మూర్ రామ్ నగర్ నుండి ప్రేమ్నాథ్, కళావతి, ప్రీతి, శకుంతల, అనురాధ మరియు వారి కుటుంబ సభ్యులు, వారి కోసం ఈ పాట వినిద్దాం.

హృదయ రాగాలు కార్యక్రమం కొనసాగుతుంది. కార్యక్రమం వింటున్న శ్రోతలకు గమనిక, ఈ నెల 9వ తేదీ అనగా ఆదివారం ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ కలేల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లాకోమా సర్జరీ, రెటినా సర్జరీ, కార్నియా లాస్టిక్ లాంటి వచ్చే కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాట్రాక్ మరియు రిప్టోప్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. హృదయ రాగాలు కార్యక్రమంలో తర్వాతి పాట కడ్గం సినిమాలోని పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు మోపాల్ గ్రామం నుండి నవీన్ రెడ్డి, రవికుమార్, సాగర్ మరియు వారి కుటుంబ సభ్యులు. వారి కోసం ఈ పాట వినేద్దాం.

0: ఏ చెప్పలేదు అర్థమేంటి చెప్పరా?
1: అరే భాయ్ స్ట్రేట్ గానే చెప్తా ఇనుకో.
2: సత్యం పలికే

వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై నిజామాబాద్ ఎఫ్ఎం హృదయరాగాలు కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినవచ్చు. కార్యక్రమంలో తరువాతి పాట. కార్యక్రమంలో తరువాతి పాట కాటమరాయుడు సినిమాలోని పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు జాప భువనేశ్వర్ వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి, వారి కోసం ఈ పాట వినిద్దాం.

శ్రోతలు మీరు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాతి పాట జీన్స్ సినిమాలోని పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు మాక్లూర్ మండలం గొప్పముకుల గ్రామం నుండి రాజేశ్వర్ లక్ష్మి, రాకేష్ రాజలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. వారి కోసం ఈ పాట వినిద్దాం.

చివరిగా మీరు వింటున్న ఈ పాటతో ఈనాటి హృదయ రాగాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అంతవరకు ఇది పాటలు

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సహజ వాయువు కోసం విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు 23731 రూపాయల కోట్ల జాతీయ పథకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వ్యర్థాల నుంచి కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పాదనను పెంచే లక్ష్యంతో

గోబర్ధన్ పేరిట రూపొందించిన ఈ పథకాన్ని 2027 నుంచి 2036 వరకు అమలు చేయనున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. మైలార్ దేవుపల్లిలో జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు సమాయత్తం కావాలని దిశానిర్దేశం చేశారు. ఒడిశాలోని చాందీపూర్ సమగ్ర క్షిపణి పరీక్షా కేంద్రం నుంచి మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని 4ని విజయవంతంగా ప్రయోగించారు. ఈ ప్రయోగం క్షిపణికి సంబంధించిన అన్ని సాంకేతిక కార్యాచరణ ప్రమాణాలను విజయవంతంగా నిరూపించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రయోగం దేశ వ్యూహాత్మక నిరోధక సామర్థ్యాలను బలోపేతం చేయడంలో మరొక మైలురాయిగా నిలిచిందని పేర్కొంది. గోదావరి కృష్ణా నదుల వరద ముందస్తు అంచనాలకు ఏఐ ఆధారిత నమూనాలను వాడుతున్నట్లు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ రాజ్యసభలో తెలిపారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, తెలంగాణ రైతుల కోసం పంచాయతీ మౌసం సేవ పోర్టల్ ద్వారా వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రైళ్ల రద్దీని శాస్త్రీయంగా విశ్లేషించి నిర్వహణను మెరుగుపరిచేందుకు దక్షిణ మధ్య రైల్వే జోన్ ఐఐటి బాంబేతో ఒప్పందం కుదుర్చుకుంది. సిగ్నలింగ్ వ్యవస్థలోని డేటాను విశ్లేషించి సాఫ్ట్వేర్ను రూపొందించడం దీని ముఖ్య ఉద్దేశమని రైల్వే అధికారులు తెలిపారు. జెంజీ ఆందోళనలో నిజాయితీ ఉందని, సంస్కరణల కోసం ప్రశ్నించే హక్కు విద్యార్థులకు ఉందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఐఐఎంయుఎన్ వార్షికోత్సవ సభలో మాట్లాడిన ఆయన, యువతరంపై తన విశ్వాసం అచంచలమైనదని భగవత్ తెలిపారు. అంతర్జాతీయ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ దేశంలోనే తన 4 క్లౌడ్ రీజియన్ని హైదరాబాద్లో ప్రారంభించింది. ముంబై, పూణే, చెన్నైల తర్వాత ఇండియా సౌత్ సెంట్రల్ పేరిట ఏర్పాటైన ఈ కేంద్రంతో దేశీయ కంపెనీలకు క్లౌడ్ సేవలు మరింత సులభతరం కానున్నాయి. అమెరికాలో బర్త్ రైట్, సిటిజన్షిప్, బర్త్ టూరిజంపై ఆంక్షలు విధిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2 కీలక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేశారు. వలస విధానాల దుర్వినియోగాన్ని అరికట్టడమే దీని లక్ష్యమని, విదేశీయులు కేవలం పౌరసత్వం కోసం అమెరికా వచ్చే విధానానికి దీనితో చెక్ పడుతుందని శ్వేత సౌధం పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు కార్యక్రమంలో ముందుగా గోపి గోపిక గోదావరి చిత్రం కోసం చక్రి వంశీ ఆలపిస్తున్న గీతాన్ని విందాం. రామజోగేశాస్త్రి రచన

0: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలీ శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: బొమ్మరిల్లు సినిమా నుంచి పాట నడుతున్నారు అమ్మని గుర్తు నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, అభినయ్, విజయ, ఇంకా కామారెడ్డి.

పోక్లీ సినిమా నుంచి పాడనెడుతున్నారు. వరంగల్ నుంచి రామ్, రజిత, దివ్య, ఇంకా నందిపేట నుంచి నందిని, నరేష్ స్నేహిత, నవీన్ పాడారి పాటని భాస్కర్ భట్ల రచన, మణిశర్మ సంగీతం అందించారు.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

అడుగుతున్నారు. రాపూర్ నుంచి సీను, ఇక నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, హస్తినాపురం నుంచి కన్యగారి సత్యనారాయణ, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, శంకర మహాదేవన్, గోపికా పుణ్యమ పాడారి పాటని చంద్రబోస్ రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

కంత్రి సినిమా నుంచి ఈ పాటను అడుగుతున్నారు. రాయగిరి నుంచి మాదాసు సత్యనారాయణ కవిత, పార్సిగుట్ట నుంచి నోముల భాగ్యమ్మ వెంకటేష్, ఆర్మూర్ నుంచి జిందం నరహరి లక్ష్మి, రాహుల్ నంబియార్ జై పాడిన పాట ఇది. అనంత శ్రీరామ్ రచన, మణిశర్మ సంగీతం అందించారు.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: కిక్ సినిమా నుంచి పాట నడుపుతున్నారు. జనకంపేట నుంచి శ్యామ్లాల్ జగన్మోహన్, నంద్యాల నుంచి రాజేష్, నిజామాబాద్ గుమస్తా కాలనీ నుంచి సంఘవి శ్రీనివాస్, రవితేజ, అలీ, రంజిత్, రాహుల్ నంబియార్, నవీన్ మాధవ్ పాడిన పాటది. సిరివెన్నెల రచన, తమన్ సంగీతం.
1: మ్యాటర్ కొంచెం డోంట్ డిస్టర్బ్ హి కూ.
2: అచ్చి ఎత్తు పైకెత్తి పాడు. నీ అయ్యా ఎంతసేపు రా, మ్యాటర్ లోకి రా.
3: బాస్ మనకి మెమరీ లాస్.
2: అది కోరస్.

0: కాబట్టి కాట్రవల్లి, ఇది రోగం కాదు, మహారాజయోగం.
1: ఎవర్గ్రీన్ న్యూస్ లో చివరిగా విందాం. మగధీర సినిమా నుంచి దళేర్ మహేందీ గీతా మాదిరి పాడిన పాట, చంద్రబోస్ రచన, ఎంఎం కీరవాణి సంగీతం. ఈ పాటను అడుగుతున్న శ్రోతలు జనగాం నుంచి దివ్యశ్రీ, విజయనగర్ కాల్చి మడిపుర విందారు, ఎద్దుమల నుంచి బాలకృష్ణ శ్రీనిధి, గజ్వేల్ నుంచి శేర్ల వెంకటేశ్వరుగుణ, ఓల్డ్ అల్వాల్ నుంచి లక్ష్మీరమణ, న్యావనంది నుంచి శ్రీరామ్, నరేందర్, కమల.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11 గంటలు మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం
2: నమస్కార్. ఆకాశవాణి సమాచార్ కి సాథ్ మే కనకల.
3: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. యూపీఐ ఇతర డిజిటల్ చెల్లింపులపై బ్యాంకులు, సేవా సంస్థలు స్వల్ప రుసుములు వసూలు చేసేందుకు వీలు కల్పిస్తూ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం 2007 సవరణ బిల్లును లోక్సభ ఆమోదించింది. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ తన రచనల ద్వారా స్వాతంత్ర్య ఉద్యమంలో చైతన్యాన్ని రగిలించారని అమిత్ షా సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఔటర్ రీజనల్ రింగ్ రోడ్లు, ఫ్లైఓవర్లు సహా అన్ని రోడ్ల నెట్వర్క్, భూసేకరణ నిర్వహణలను ఒకే వ్యవస్థ పరిధిలోకి తేవాలని ముఖ్యమంత్రి

రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణ లోపాల వల్ల వాహనాలు ఎక్కడికక్కడ నిలిపివేసి ప్రమాదాలు జరుగుతున్నాయని సీఎం అసహనం వ్యక్తం చేశారు. చేనేత మన సంస్కృతి సంప్రదాయాలు గొప్ప కళాత్మక వారసత్వానికి ప్రతీక అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వం చేనేత రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ కార్మికుల సంక్షేమం, ఉపాధి, అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ వారికి ఎల్లవేళల్లా అండగా నిలుస్తోందన్నారు. భారతీయ జనతా పార్టీ దృష్టిలో భారతీయ చేనేత రంగం కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదని, అది భారతీయ ఆత్మకు ప్రతిరూపమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు దేశంలోని, ప్రత్యేకంగా తెలంగాణలోని చేనేత కార్మికులకు, కళాకారులకు, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వదేశీ ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకునే ఈరోజు ఎంతో ప్రాముఖ్యమైనదని పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు చేనేత కళాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. నేతన్నల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని, నేతన్న బతికితేనే చేనేత రంగం మనుగడ సాగిస్తుందని పేర్కొన్నారు. అమెరికాలో జరిగిన ప్రతిష్టాత్మక గ్రాండ్ చెస్ టోర్ సెయింట్ లూయిస్ ర్యాపిడ్ అండ్ బ్లిడ్జ్ టోర్నమెంట్ ఛాంపియన్గా భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద నిలిచారు. పెనాల్టిమెంట్ రౌండ్లో జవోకిర్ సిందరోవ్తో జరిగిన గేమ్ను డ్రా చేసుకొని టైటిల్ను ఖరారు చేసుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. అలనాటి నేటి సినీ ప్రముఖుల జీవిత సినీ విశేషాలతో ఆపాత ముద్రాలను మీకందించే కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి మీ 102.8 ఎఫ్ఎం లో. గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

0: आवश्यक आधार बनेगा। मैं हथकथा क्षेत्र से जुड़े सभी लोगों को बहुत बहुत शुभकामनाएं देती हूं और सभी पुरस्कार विजेताओं को एक बार फिर बहुत बहुत बधाई देती हूं। मैं आप सभी के उज्जवल भविष्य की कामना करती हूं। धन्यवाद। जय हिंद, जय भारत।
1: The Honorable President of India, Shrimati Draupadi Murmu, was speaking at the Rashtrapati Bhavan Cultural Center on the occasion of the 12th National Handloom Day. The Honorable President also conferred the National Handloom Awards 2025 to the winners under the category of Sant Kabir Handloom Awards 2025 to two awardees, the Kamala Devi Chattopadhyay Sant Kabir Handloom Awards 2025 to one awardee and the National Handloom Awards 2025 to 12 awardees, the Kamala Devi Chattopadhyay National Handloom Award 2025 to two awardees and the National Handloom Awards for Design Development for the year 2025 to two awardees, the National Handloom Award for Marketing of Handloom Products for 2025 to two awardees and the National Handloom Award for Startup Producer Company for the year 2025 to one awardee. And she also released commemorative postage stamps, and the Honorable President of India also released two publications, Earth, Root, Thread, All Dyed Handloom Textiles of Central India and the Handloom Awards Book 2025.
2: आज का ये समारोह केवल पुरस्कार वितरण नहीं बल्कि भारत की उस सांस्कृतिक चेतना का उत्सव है जिसने सदियों से अपनी परंपराओं को जीवित रखा है। जब हम हाथ से बुना हुआ भारतीय वस्त्र धारण करते हैं तब हम केवल एक परिधान नहीं पहनते बल्कि एक बुनकर की मेहनत, उसके परिवार की आशा और भारत की सांस्कृतिक विरासत को सम्मान देते हैं। राष्ट्रपति भवन के सांस्कृतिक केंद्र के सभागार नई दिल्ली में 12वें राष्ट्रीय हथकरघा दिवस के इस विशेष समारोह से आप सजीव विवरण सुन रहे थे। मैं शोएसियार खान अपने साथी कमेंटेटर कौशिक राय और कार्यक्रम प्रभारी प्रमोद कुमार के साथ आज्ञा लेता हूं। नमस्कार। ये कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया।
3: మీరింతవరకు భారతదేశ సుసంపన్నమైన చేనేత వారసత్వాన్ని గుర్తించేందుకు, గౌరవించేందుకు, దేశ సాంస్కృతిక ఆర్థిక అభివృద్ధిలో చేనేత వర్గం అందించిన అమూల్యమైన కృషిని గుర్తించేందుకు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో భారత ప్రభుత్వ వస్త్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన 12వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకలకు గౌరవనీయ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు హాజరయ్యారు. ఈ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమైంది.

భారతీయ చేనేత కళా నైపుణ్యాన్ని, పలు ప్రాంతాల్లోని చేనేత వైవిధ్యాన్ని, భారతీయ వస్త్ర పరిశ్రమ వైభవాన్ని గుర్తు చేసుకుంటూ దేశ విదేశాలకు పరిచయం చేస్తూ ప్రతి ఏటా ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవంగా జరుపుకుంటున్నాం. చేనేత కళాకారులని సత్కరించుకుంటున్నాం. ఈరోజు 12వ జాతీయ చేనేత దినోత్సవం. పురస్కారాలు పొందిన కళాకారులందరికీ మనం అభినందనలు తెలియజేద్దాం.

అంటారు. కానీ తర్వాతి జనరేషన్ నేను చేస్తే చేస్తాను లేకపోతే లేదు అంటారు. సో అసలు ఎదురు ప్రశ్న అనేది అప్పట్లో లేదు. కానీ ఇప్పుడు మిలీనియల్స్ చేతుల్లో పెరుగుతున్న ఇప్పటి తరం ప్రతి విషయానికి ఒక బౌండరీని వాళ్ళు కోరుకుంటారు. అంటే హోంవర్క్ ఇప్పుడే ఎందుకు చేయాలి, నువ్వు ఫోన్ చూస్తున్నప్పుడు నేను ఎందుకు చేయకూడదు, నేను ఎందుకు చూడకూడదు, ఇలాంటి మాటలతో పేరెంట్స్ని లాక్ చేస్తూ ఉంటారన్నమాట. సో వాళ్ళకి రీజన్స్ కావాలి, అట్ ద సేమ్ టైం క్లారిటీ కూడా కావాలి. అంతేగాని మనం ఇలా ఫోన్లు చూస్తూ మనం చేసే పనులు మనం చేస్తూ వాళ్ళని మాత్రం నువ్వు ఇలాగే ఉండాలి ఇలాగే చేయాలి అంటే అస్సలు అంటే అస్సలు విననే వినరు. కాబట్టి కమింగ్ జనరేషన్తో చాలా కేర్ఫుల్గా ఉండాలి అంటే మనం కూడా కొన్ని బౌండరీస్ పెట్టుకోవాలి, తప్పదు మరి. ఏమంటారు, అవుననే అంటారు కదా, ఇవన్నీ చెప్తుంటే మా ఇంట్లో కూడా ఇలాగే అని అనిపిస్తూ ఉంది కదా. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే జనరేషన్ అలాంటిది. ఇంకా బోల్డ్ అని కబుర్ల కోసం వింటూనే ఉందండి చైతన్య స్ఫూర్తి మీ ఆకాశవాణి వివిధ భారతిలో, మీ ఆర్జే స్వాతితో.

0: నేషనల్ హ్యాండ్లూమ్ వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులు చే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి, అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ వ్యవహారంలో విద్యార్థుల నిరసనపై పోలీసుల చర్యలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టడంతో లోక్సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు, హస్తకళాకారులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని పరిమితం చేయడం, బర్త్ టూరిజంను నిషేధించడం లక్ష్యంగా 2 నూతన కార్యనిర్వాహక ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. అమెరికాలో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ సెయింట్ లూయిస్ ర్యాపిడ్ బిట్స్ టైటిల్ను భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద కైవసం చేసుకున్నారు. నీట్ వ్యవహారంలో విద్యార్థుల నిరసనపై పోలీసుల చర్యలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టడంతో లోక్సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా క్విట్ ఇండియా ఉద్యమ స్వాతంత్ర సమరయోధులకు, అమరులకు నివాళులర్పించారు. ఆగస్టు 9తో క్విట్ ఇండియా ఉద్యమానికి 84 ఏళ్లు పూర్తవుతున్నాయని ఆయన గుర్తు చేశారు. మహాత్మాగాంధీ ఇచ్చిన చారిత్రక డూ ఆర్ డై పిలుపును స్మరించుకుంటూ ఈ ఉద్యమం జాతీయ సమైక్యత, ధైర్యం, సత్యం, అహింసలకు నిదర్శనమని అభివర్ణించారు. స్వాతంత్రం వైపు ప్రజా చైతన్యానికి ఈ ఉద్యమం బాటలు వేసిందని పేర్కొన్నారు.
1: सदन चर्चा संवाद और विशेष रूप से प्रश्नकाल के अंदर मान्य सदस्यों के महत्वपूर्ण प्रश्न के लिए होता है. मेरा आपसे आग्रह, आप प्रश्नकाल चलने दें. आप सदन नहीं चलाना चाहते, ये व्यवहार आचरण आपका उचित नहीं है.
0: అనంతరం సభ మహాత్మా గాంధీకి, స్వాతంత్ర సమర యోధులకు నివాళులర్పిస్తూ కొద్దిసేపు మౌనం పాటించింది. ఆ తర్వాత స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నించగా విద్యార్థుల నిరసనలపై పోలీసు చర్యల అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయం సభ్యులందరికీ ప్రజా సమస్యలను లేవనెత్తే ముఖ్యమైన వేదిక అని, పార్లమెంటు అర్థవంతమైన చర్చలకేనని స్పీకర్ చెప్పినప్పటికీ నిరసనలు కొనసాగడంతో సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తన నివాసంలో ఏర్పాటు చేసిన అల్పాహార విందులో ఎన్డీఏ కూటమిలో కొత్తగా చేరిన వివిధ పార్టీల పార్లమెంటు సభ్యులతో సమావేశమయ్యారు. వీరిలో ఎన్సీపీఐ, శివసేన పార్టీల ఎంపీలున్నారు. సమావేశానంతరం పార్లమెంటు ప్రాంగణంలో విలేకరులతో శివసేన ఎంపీ జ్యోతి సావిత్రి నాగనాథ్ వాంగ్మరే మాట్లాడుతూ పార్లమెంటులో తరచూ జరుగుతున్న ఆటంకాల పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. సభా కార్యకలాపాలకు పదే పదే అంతరాయం కలగడం వల్ల కొత్తగా ఎన్నికైన ప్రతిభావంతులైన ఎంపీలు సభలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే అవకాశాన్ని కోల్పోతున్నారని ప్రధానమంత్రి అభిప్రాయపడినట్టు ఆమె పేర్కొన్నారు. మరోవైపు ఎన్సీపీఐ ఎంపీ శతాబ్ది రాయ్ మాట్లాడుతూ ఎన్డీఏలో చేరిన సభ్యులందరికీ మోదీ సాదర స్వాగతం పలికారన్నారు. దేశ నిర్మాణంలో ఎంపీలు ఏ విధంగా సమర్థవంతంగా భాగస్వాములు కావాలో, ఏ పనులు చేయాలో ప్రధాని ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారని వివరించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా దేశంలోని చేనేత కార్మికులు, హస్తకళాకారుల అద్భుతమైన నైపుణ్యం, సృజనాత్మకత, అంకిత భావానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. తరతరాలుగా భారతీయ సాంప్రదాయాలు కాపాడుతూ సుసంపన్నం చేస్తున్న చేనేత రంగానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పౌరులందరూ తమకిష్టమైన చేనేత ఉత్పత్తుల చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకోవాలని, అలాగే నేషనల్ హ్యాండ్లూమ్ డే హ్యాష్ ట్యాగ్ని ఉపయోగించి వీడియోలను రూపొందించాలని పిలుపునిచ్చారు. ఈ విధమైన ప్రచారం ద్వారా స్థానిక హస్తకళాకారులకు, నేత కార్మికులకు దేశవ్యాప్తంగా మరింత ప్రోత్సాహం లభిస్తుందని మోదీ తమ సందేశంలో పేర్కొన్నారు.
2: एक हैंडलूम के वैरायटी के साथ GRWM वीडियो करके दुनिया के सामने अपनी बात रख सकते हैं, हैंडलूम के लिए लोगों को प्रेरित कर सकते हैं. हमारा काम है आत्मनिर्भर भारत बनाने के लिए गरीब परिवारों को भी आर्थिक रूप से समृद्ध कर. आइए हम स्वयं हैंडलूम से कुछ न कुछ खरीदें.
0: आकाशवाणी వార్తలు వింటున్నారు. జార్ఖండ్లో నియామక పరీక్షల అక్రమాలపై అభ్యర్థులు చేస్తున్న ఆందోళన 14వ రోజుకు చేరింది. రాష్ట రాజధానిలో 6 అభ్యర్థులు చేపట్టిన నిరాహార దీక్ష కొనసాగుతోంది. ప్రభుత్వంతో చర్చలకు 11 మంది సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసినట్టు విద్యార్థి నాయకులు తెలిపినప్పటికీ నిన్నటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆహ్వానము అందకపోవడంతో ప్రతిష్టంభన నెలకొంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలి రోజే విపక్ష ఎన్డీఏ ఎమ్మెల్యేలు సభ వెలుపల నిరసన తెలుపుతూ సిబిఐ విచారణకు డిమాండ్ చేశారు. జూలై 25న ప్రారంభమైన ఈ ఉద్యమంలో 14వ జేపీఎస్సీ పరీక్షల రద్దు, విచారణతో పాటు జేపీఎస్సీ జేఎస్ఎస్సీల్లో సంస్కరణలు కోరుతున్నారు. 13 నాటికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే తాను కూడా నిరాహార దీక్షలో పాల్గొంటానని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో 587 మంది పీహెచ్డి పరిశోధకులతో సహా 3000కు పైగా పట్టభద్రులైన విద్యార్థులకు ఆయన డిగ్రీలు ప్రదానం చేస్తారు. పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని పరిమితం చేయడం, బర్త్ టూరిజంను నిషేధించడం లక్ష్యంగా 2 నూతన కార్యనిర్వాహక ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. అక్రమంగా లేదా తాత్కాలిక వీసాలపై అమెరికాలో నివసిస్తున్న వారి పిల్లలకు స్వయం సిద్ధంగా పౌరసత్వం లభిస్తుందని జూన్లో సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ ట్రంప్ గత ఉత్తర్వులను కొట్టివేసింది. కోర్టు నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ట్రంప్ చారిత్రక మినహాయింపుల ఆధారంగా పౌరసత్వానికి అర్హత లేని వారి వర్గాలను పునర్నిర్వచిస్తూ కేవలం పిల్లలకు పౌరసత్వం కల్పించేందుకు వచ్చే బర్త్ టూరిజంను అరికట్టాలని ఆదేశించారు. సుప్రీంకోర్టు తీర్పు తదుపరి ఈ కొత్త నిబంధనలు రావడం వల్ల తాత్కాలిక వీసాలపై అమెరికాలో ఉండే అనేక మంది భారతీయులపై ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికాలో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ సెయింట్ లూయిస్ ర్యాపిడ్ బిడ్జ్ టైటిల్ను భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద కైవసం చేసుకున్నారు. 5 రోజుల పాటు జరిగిన ఈ ప్రతిష్టాత్మక ఈవెంటులో మొదటి నుంచి ఆధిక్యాన్ని కొనసాగించిన ప్రజ్ఞానంద చివరి రౌండ్లో ఉజ్బెకిస్తాన్ గ్రాండ్ మాస్టర్ జవోకిర్ సిందరోతో జరిగిన గేమ్ను డ్రాగా ముగించి మొత్తం 35 పాయింట్లకు గాను 23 పాయింట్లతో టోర్నమెంటును విజయవంతంగా ముగించారు. చివరి దశలో గట్టి పోటీని ఎదుర్కొన్న సింధరో 1.5 పాయింట్ల లోటుతో రన్నరప్గా నిలిచారు. కాగా అంతకుముందు జూన్ నెలలో జరిగిన నార్వే చెస్ 2026 చివరి రౌండ్లో జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్ను ఓడించి ప్రజ్ఞానంద కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా కర్ణాటక, తూర్పు మధ్యప్రదేశ్, రాజస్థాన్, కేరళ, మాహే, ఒడిశాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఈశాన్య భారత్లోని పలు ప్రాంతాలు, ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్లలో 1 మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. మరోవైపు అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, లక్షద్వీప్, మహారాష్ట్ర, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్తో పాటు తూర్పు భారతదేశం, బీహార్, తూర్పు రాజస్థాన్, అజ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, జమ్మూకాశ్మీర్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వాతావరణం ఉంటుందని ఐఎండీ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీటి వ్యవహారంలో విద్యార్థుల నిరసనపై పోలీసుల చర్యలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టడంతో లోక్సభ 12:00 వరకు వాయిదా పడింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు, హస్తకళాకారులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని పరిమితం చేయడం, బర్త్ టూరిజంను నిషేధించడం లక్ష్యంగా 2 నూతన కార్యనిర్వాహక ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. అమెరికాలో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ సెయింట్ లూయిస్ ర్యాపిడ్ బిడ్జ్ టైటిల్ను భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద కైవసం చేసుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
3: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
4: 1241 స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి చైతన్య స్ఫూర్తి వింటున్నారు. మనం మాట్లాడుకుందాం జెన్ ఆల్ఫా క్యారెక్టర్స్ అంటే ఐ మీన్ లక్షణాల గురించి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
2: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
2: మీట్ ద స్టార్.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
4: 12:46 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి. మనం మాట్లాడుకుంటున్నాం జెన్ ఆల్ఫా గురించి. జెన్ ఆల్ఫాని ఎలా అర్థం చేసుకోవాలి అని చెప్పేసి, అంటే వాళ్ళు టైం అడుగుతారు. అంటే మనకు అనిపిస్తుంది అప్పుడు పెద్దవాళ్ళు ఏమనుకుంటారు, నన్ను దూరం పెడుతున్నారు, నా మాట కాదంటున్నారు, నన్ను ధిక్కరిస్తున్నారు. సో నానా ఊహించేసుకుంటాం. కానీ ఇది దూరం పెట్టడం కాదు, అంటే వాళ్ళకి వాళ్ళు మానసికంగా మెంటల్లీ వాళ్ళని వాళ్ళు స్థిమితపరచుకొని ప్రశాంతంగా మాట్లాడడానికి ఒక చిన్న టైం అడుగుతున్నారని మనం అర్థం చేసుకోవాలన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, పిల్లలు జనరల్గా మనం ఏదన్నా కొంచెం చెప్పిన పనినే మళ్ళీ మళ్ళీ చేసేదాకా చెప్తూ ఉంటే చాలా ఓవర్వెల్మ్డ్గా ఫీల్ అవుతున్నాను నేను, నా మీద నాకు స్ట్రెస్ ఎక్కువవుతుంది అని అంటూ ఉంటారు. సో అప్పుడు ఏంటంటే మనం అనుకుంటాం, అరే ఇంత చిన్న విషయానికే ఇంత ఓవర్ రియాక్ట్ అవుతున్నాడు, ఏంటి వీడు, వీడికి ఏదో అయిపోయింది అని చెప్పేసి మనం లేనిపోని ఆలోచనలు పెట్టేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో అలా కాకుండా దాని అర్థం ఏంటి అంటే, ఒకేసారి ఎక్కువ పనులు ఎక్కువ విషయాలను వాళ్ళకి స్ట్రెస్ లాగా అనిపిస్తాయి సో కమింగ్ జనరేషన్కి. కాబట్టి దాన్ని కూడా మనమే అర్థం చేసుకోవాలి. ఇకపోతే క్వశ్చన్ చేయడం అన్నమాట, నేను ఎందుకు చేయాలా పని, అసలు ఇది ఎందుకు అలా చేస్తున్నారు, ఇది ఎందుకు ఇలా పెడుతున్నారు, ఇలాంటి అంటే మనకేమనిపిస్తుంది, అబ్బా నన్నే ఎదురిస్తోంది, నా మాటకే ఎదురు తిరుగుతోంది, నన్ను క్వశ్చన్ చేస్తోంది, అసలు మేము ఇలా ఉండేవాళ్ళమా, నా మాట్లాడేసుకుంటాం మనమే. అంటే అర్థం ఏంటంటే, ఈ టెక్నాలజీ ప్రపంచంలో పెరుగుతున్న ఈ పిల్లలు ఏ పనిని

అంత ఈజీగా చేయడానికి ఇష్టపడరు అన్నమాట. వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఒక రీజనింగ్ కావాలి, దాన్ని అర్థం అయితేనే చేస్తారు అని అర్థం. అంతే తప్ప మనకి ఎదురు తిరగడం, క్వశ్చన్ చేయడం కానే కాదు. ఇది ఈ జెన్జీ పిల్లల్ని, జెన్ ఆల్ఫా పిల్లల్ని అర్థం చేసుకోవాల్సిన తీరనమాట. ఇంకా ఉన్నాయి చెప్తాను, వింటూనే ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తిరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే స్వాతి.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: 12:55 కావస్తోంది స్టూడియో క్లాక్ లో మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి. మనం మాట్లాడుకుందాం కమింగ్ జనరేషన్ ఆల్ఫా జెన్ గురించి. సో ఇలాంటి మాటలు పిల్లలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు సాకులుగా, అంటే ఏదో సాకు చెప్తున్నారు లేదా నాకు రివర్స్ ఆన్సర్ చెప్తున్నారు అని కొట్టి పారేయకుండా వాళ్ళ మాటలు వినకుండా అసలు, అంటే మానసిక అవసరం అంటారు దీన్ని. సో వాటిని అర్థం చేసుకోవడమే దీనికి పరిష్కారం. అంతేకాని ఓ నా కొడుకు నా చేయి దాటిపోయాడు, నా కూతురు నా మాట వినట్లేదని మనం గగ్గోలు పెట్టినంత మాత్రాన వాళ్ళ ఆలోచన తీరైతే మారదు కాక మారదు. బట్ ఒక విషయంలో వీళ్ళని మెచ్చుకోవచ్చు ఏంటంటే జెనాల్ఫా పిల్లలు. సో డిజిటల్ ప్రపంచంలో ఉన్నాం కాబట్టి వీటిని యూజ్ చేసి, అంటే డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి సంపాదన మార్గాలని బాగా వెతుకుతారట. అంటే కొత్త కొత్త టెక్నిక్స్ నేర్చుకోవడం, లైక్ ఏంటంటే వాళ్ళ పాకెట్ మనీని వాళ్ళే సంపాదించుకోవడానికి ట్రై చేయడం. అండ్ అంతేకాదు 31% పిల్లలు పాకెట్ మనీని సేవ్ కూడా చేస్తారట. లైక్ క్రియేటివ్ ప్రాజెక్ట్స్, గేమింగ్, డిజిటల్ స్కిల్ ద్వారా డబ్బుని ఎర్న్ చేసే వేస్ వెతుకుతూ ఉంటారట. ఇకపోతే అలా అని చెప్పేసి మొత్తం జనాల్ఫా పిల్లలందరూ మాట వినకుండా ఉండరు. బట్ 25% పిల్లలు మాత్రం ఏదైనా కొనే ముందు, ఏదైనా కొత్త క్రియేటివిటీ స్టార్ట్ చేసే ముందు పేరెంట్స్కి చెప్తారు. అండ్ 17% మాత్రం కొంచెం చేయి దాటే అవకాశాలు ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళు విపరీతంగా ఫోన్కి అడిక్ట్ అయితే మాత్రం, సో ఇలాంటి విషయాలు కేర్ఫుల్గా ఉండాలి. అండ్ 14% వచ్చేసి వీడియో గేమ్స్, ఇన్హాప్ ఫీచర్స్ అండ్ ఆన్లైన్ సబ్స్క్రిప్షన్ల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళే పేరెంట్స్కి సలహాలు కూడా ఇస్తారట. కమింగ్ జనరేషన్ బాగానే ఉంది, కాకపోతే ఇది పేరెంట్స్కి టీచర్స్కి మాత్రం ఒక ఛాలెంజింగ్ జనరేషన్ అనే చెప్పాలి. ఎలా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.
2: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్, లుంగీలు, టవల్స్, బెడ్షీట్స్, కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: స్టూడియో క్లాక్ లో సమయం 1 గంట దాటి 1 నిమిషం అలా క్రాసైపోతుంది. టైం అసలు మన కోసం ఆగదు కదా. అలాగే ఈ పిల్లలు, పిల్లల బిహేవియర్ కానీ అండ్ ఈ జనరేషన్ ని ఆపడం కూడా మన వల్ల కాని పని. సో కమింగ్ జనరేషన్ జెన్ ఆల్ఫా గురించి మాట్లాడుకుంటున్నాం ఆకాశవాణి వివిధ భారతిలో. నేను మీ ఆర్జే స్వాతి, రైట్? అయితే ఈ జనరేషన్ని నిజం చెప్పాలంటే పేరెంట్స్కి, టీచర్స్కి గొప్ప ఛాలెంజ్ అని చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళు నిజాన్ని నిర్మోహమాటంగా మాట్లాడతారు అండ్ టెక్నాలజీని వాడడంలో జెన్ ఆల్ఫా పిల్లలు తెలివైన వాళ్ళే. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మెంటల్లీ, ఫిజికల్లీ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారనమాట. అంటే చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా ఎమోషనల్గా ఫీల్ అవుతుంటారు. అదేదో పెద్ద ప్రాబ్లంలా ఫీల్ అయిపోయి ఇక అది వాళ్ళకి కష్టమేమో అన్న ఆలోచన తీరుని పెంచుకుంటారనమాట. లైక్ మనం ఇంట్లో చూస్తూ ఉంటాం, 6 ఏళ్ళ పిల్లల నుంచి సొంతంగా గేమ్స్ ఆడడం ఇవన్నీ స్మార్ట్ ఫోన్లో ఇవన్నీ మనకే చెప్తూ ఉంటారు పేరెంట్స్. అబ్బా, పేరెంట్స్ మురిసిపోతారు, అసలు మా వాడు నాకు తెలియదు, మా వాడు

చేశాడు మా వాడు పెట్టాడని. సి అది అప్పటి వరకు సంతోషానికి బాగానే ఉంటుంది, కానీ అలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి సొసైటీ పట్ల ఎలా ఉండాలి అంటే సామాజిక నైపుణ్యాలు అంటే ఈ స్కిల్స్ అనేవి అండ్ అలాగే రిలేషన్షిప్ బిల్డ్ చేసుకునే ఈ స్కిల్స్ అన్నీ కూడా వాళ్ళలో కంప్లీట్గా ఏమంటారు మర్చిపోతారనమాట. అండ్ స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా వాడడం వల్ల కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది, సొంతంగా ఆలోచించే తీరు తగ్గిపోతుంది. యూనో ఇప్పటికీ కూడా చాలామందికి ఏదైనా స్పెల్లింగ్ అడిగితే రాదు. వై? బికాస్ ఎందుకంటే మన ఫోన్లలో ఆటో కరెక్టర్ ఫీచర్స్ ఉంటాయి కాబట్టి స్పెల్లింగ్లు కూడా సొంతగా రాయరు. టైప్ చేస్తుంటే అదే కరెక్ట్ స్పెల్లింగ్ ఇచ్చేస్తుంది కాబట్టి టైప్ చేస్తారు, కానీ తర్వాత పక్కన రాయమంటే అస్సలు రాయనే రాయరనమాట. మండే అంటే MANDAY రాసే టైప్ అనమాట. సో అలా ఉంటుంది అంటే కంప్లీట్గా డిజిటల్ వర్డింగ్కి అలవాటు పడిపోతారు కాబట్టి సో కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ లాంగ్వేజ్ స్కిల్స్ కూడా తగ్గిపోయే అవకాశాలు చాలా చాలా చాలా చాలా ఎక్కువ. అండ్ ఇంకొకటి ఏంటంటే సోషల్ మీడియాలో చూసే ఆ లగ్జరీస్ ఇవన్నీ కూడా వాళ్ళకి కూడా కావాలని ఎక్కువగా యాంగ్జైటీకి గురవుతారు. సో ఏం చేయాలి అంటే పేరెంట్స్ మితిమీరిన జోక్యం చేసుకోకుండా వాళ్ళని జస్ట్ అబ్జర్వ్ చేస్తూ వాటి నుంచి బయటకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలన్నమాట. ఇంకా చెప్పాలి అంటే జన ఆల్ఫా 200 కోట్లకి పైగా కమింగ్ జనరేషన్ వచ్చే జనరేషన్ అనమాట అది. సో వాళ్ళని కంట్రోల్లో పెట్టాలి అంటే కంప్లీట్గా పేరెంట్స్ ఆ తరాన్ని అర్థం చేసుకునే స్కిల్ని డెవలప్ చేసుకోవాలి. ముఖ్యంగా హెల్త్ విషయంలో కూడా చాలా చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. రైట్? ఇది వాళ్ళ చైతన్య స్ఫూర్తి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: రంగస్థలం మూవీ నుంచి ఎంఎం మానసి పాడిన పాట విన్నారు. ఇదో ఇప్పటి వరకు మనం జన ఆల్ఫా గురించి మాట్లాడుకున్నాం కదా. నేను కూడా అంతే చిన్నప్పటి నుంచి ఏదైనా ఏదైనా పండగ చేసినా ఏదైనా ఇంట్లో ఏం జరిగినా కూడా ఇది ఎందుకు చేస్తారు, ఎందుకు చేయాలి, నేనే ఎందుకు చేయాలి, పెద్దవాళ్ళు ఎందుకు చేయాలి, పిల్లలు ఎందుకు చేయకూడదు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడిగేదాన్ని అనమాట. సో అంటే నేను కూడా జన ఆల్ఫానేమో తొందరపడి ముందు పుట్టేశాను, ఏం చేస్తాం, నన్ను కూడా అలా జెన్జీలోకి కలిపేశారు. రైట్, స్టూడియో క్లాక్లో సమయం 1:09:10 అలా కొనసాగుతోంది. 1:10 మీరు వింటారు ప్రాంతీయ వార్తలు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, విబి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ నేతన్నలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలియజేశారు. పోచంపల్లి, గద్వాల, నారాయణపేట వంటి చేనేత వస్త్రాలు రాష్ట్రానికి గొప్ప వారసత్వమని కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు శుభాకాంక్షలు తెలియజేశారు. కోర్ పరిధిలోని అన్ని రోడ్ నెట్వర్క్లను ఒకే సిస్టంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పేదల సంక్షేమం, గ్రామాల సమగ్ర అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన చేయమని, రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా తన సతీమణితో కలిసి ముచ్చింతల్లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. 216 అడుగుల శ్రీ రామానుజాచార్యుల విగ్రహాన్ని, 108 దివ్య దేశాలను దర్శించుకున్న ఆయనకు చిన్నజీయర్ స్వామి వేదాశీర్వచనాలు అందించి రామానుజుల జీవిత చరిత్ర పుస్తకాలను బహుకరించారు. 1000 క్రితమే సమానత్వ సందేశాన్ని చాటిన రామానుజుల బోధనలు నేటికి ఆదర్శనీయమని కొనియాడారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ నేతన్నలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలియజేశారు. 170 నిమిషాల్లో అగ్గిపెట్టెలో అమరే చీర నేసి రికార్డు సృష్టించిన సిరిసిల్ల కళాకారుడు వెల్ది హరిప్రసాద్ వీడియోను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. పోచంపల్లి, గద్వాల, నారాయణపేట వంటి చేనేత వస్త్రాలు రాష్ట్రానికి గొప్ప వారసత్వం అని పేర్కొంటూ వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తితో చేనేత వస్త్రాలు ధరించి నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపాలని గవర్నర్ ప్రజలకు పిలుపునిచ్చారు. జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేనేత కళ మన సంస్కృతి సంప్రదాయాల వైభవాన్ని చాటే గొప్ప వారసత్వమని కొనియాడారు. నేతన్నల జీవనోపాధిని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆధునిక సాంకేతికత, మార్కెటింగ్ అవకాశాలను కల్పిస్తూ ప్రజాప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థలో చేనేత

వస్త్ర పరిశ్రమ కీలకమని కొనియాడారు. 5F విజన్, పిఎం మిత్ర పార్కులు, పిఎల్ఐ పథకం ద్వారా నేతన్నల అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తోందని, 2030 నాటికి వస్త్ర ఎగుమతులను 9 లక్షల కోట్లకు పెంచడమే లక్ష్యమని చెప్పారు. వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుతో పాటు ఆధునిక సాంకేతికతను జోడించి చేనేత రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లేందుకు కేంద్రం అండగా ఉంటుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేతన్నలకు శుభాకాంక్షలు తెలియజేశారు. చేనేత రంగం భారతీయ ఆత్మకు ప్రతిరూపమని, వ్యవసాయం తర్వాత దేశంలోనే అతిపెద్ద కుటీర పరిశ్రమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి మోదీ ఓకల్ ఫర్ లోకల్, మేక్ ఇన్ ఇండియా ద్వారా ఈ రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెడుతున్నారని వివరించారు. స్వదేశీ స్ఫూర్తితో చేనేత రంగానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. చేనేత సంప్రదాయాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని వారు కోరారు. జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, సమైక్య పాలనలో వలస వెళ్లిన నేతలను బీఆర్ఎస్ ప్రభుత్వం వినూత్న పథకాలతో ఆదుకుందని గుర్తు చేశారు. చేనేత పరిశ్రమ అభివృద్ధికి, నేతన్నల సంక్షేమానికి బీఆర్ఎస్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం చేనేత రంగానికి, కార్మికుల సంక్షేమానికి, ఉపాధికి ప్రాధాన్యత ఇస్తూ అండగా నిలుస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పొన్నం ప్రభాకర్ చేనేత మన సంస్కృతికి ప్రతీక అని కొనియాడారు. నేతన్నలకు చేతి నిండా పని కల్పించి వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్తో కలిసి నేతన్న విగ్రహానికి పూలమేళ వేసి నివాళులర్పించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కండేయ ఆలయంలో, కాగజ్ నగర్ పట్టణంలోని పద్మశాలి భవన్లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు చెన్నూరి అశోక్, మార్కెట్ కమిటీ చైర్మన్ మంగలు మాట్లాడుతూ, కులవృత్తిని నమ్ముకున్న చేనేత కార్మికులకు ఈనాడు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ప్రభుత్వం చేనేత కార్మికులకు సంక్షేమానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. మైలర్దేవపల్లిలో జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బూత్ స్థాయిలో అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెడుతూనే బీజేపీ బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టాలని, నాయకులంతా భేదాభిప్రాయాలు వీడి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు ఐక్యంగా కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రధానమంత్రి కార్యాలయం నిర్వహించిన జాతీయ స్థాయి ప్రగతి సమీక్షలో 9 రకాల ప్రామాణికాల ఆధారంగా ఈ ర్యాంకును కేటాయించారు. సైబర్ కమాండ్ సెంటర్ ఏర్పాటుతో పాటు కీలక పోర్టళ్లను సమర్థంగా వినియోగించి తెలంగాణ పోలీసులు అద్భుతమైన పనితీరు కనబర్చారు. రాష్ట్ర పోలీసుల కృషిని పీఎంఓ ప్రత్యేకంగా ప్రశంసించినట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ ఒక ప్రకటనలో వెల్లడించారు. క్యూర్ పరిధిలోని అన్ని రోడ్ నెట్వర్క్లను ఒకే సిస్టంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రోడ్లకు సంబంధించిన భూసేకరణ, రుణాలు, రోడ్ల నిర్వహణతో పాటు అన్ని విషయాల్ని ఈ సిస్టంలోకి తీసుకురావాలని సూచించారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నిర్వహణలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రమాదాల నివారణకు ఓఆర్ఆర్ పర్యవేక్షణ నిరంతరం జరగాలని, అన్ని రకాల రోడ్ నెట్వర్క్లను ఒకే వ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలని ఆదేశించారు. కొంగరకలాన్ నుంచి ఫ్యూచర్ సిటీ రేడియల్ రోడ్ను December 9లోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ ఆగస్టు 10వ తేదీన వరుణయాగం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. యాదగిరిగుట్ట దేవస్థాన అర్చకులు, వేద పండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం నాగార్జునసాగర్ డ్యాం తీరంలోని విజయ విహార్ ప్రాంగణంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ క్రతువు జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి శాఖలోనూ అడ్డగోలు దోపిడీ జరుగుతోందని బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు ఎల్లెడ్డి మహేశ్వరరెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ అవినీతి బంధం కారణంగానే మూసీ ప్రాజెక్టును కేటీఆర్, హరీష్ రావుల ఆప్తులకు కట్టబెట్టారని ఆరోపించారు. విద్యాశాఖలో యంగ్ ఇండియా స్కూళ్ల పేరిట సింగరేణి సివిల్ సప్లైస్ 22A భూముల వ్యవహారాల్లో వేల కోట్ల రూపాయల కుంభకోణాలు

0: చేసే బాధ్యత మీరెన్నుకున్న ఈ ప్రభుత్వానిదే.
1: హనుమకొండ జిల్లా వ్యాప్తంగా ఈ నెల 1వ తేదీ నుంచి తల్లిపాల వారోత్సవాలు కొనసాగుతున్నాయి. గత 6 రోజులుగా అనేక కార్యక్రమాల ద్వారా తల్లిపాల ప్రాముఖ్యతను స్థానికంగా వివరించామని హనుమకొండలోని పెద్దమ్మగడ్డ అంగన్వాడీ కేంద్ర టీచర్ మాధవి ఆకాశవాణితో మాట్లాడుతూ చెప్పారు.
2: పిల్లలకు 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే పట్టించాలని, పిల్లలు ఎదగాలంటే సమతుల ఆహారం ఇవ్వాలని చెప్పడం జరిగింది. తల్లులు పౌష్టికాహారాన్ని తీసుకోవాలని అన్నప్రాసనలు, ఈసీసీ డే కార్యక్రమాలు జరిపించడం జరిగింది.
1: ఆసిఫాబాద్ జిల్లాలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని జనకపూర్లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి స్వరూపరాణి, వార్డు కౌన్సిలర్ వినోద్తో కలిసి హాజరయ్యారు. తల్లిపాల ప్రాముఖ్యత గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. సేంద్రీయ వ్యవసాయం సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ్రెడ్డి అన్నారు. నిన్న సాయంత్రం నిర్మల్లో సేంద్రీయ వ్యవసాయం, మార్కెటింగ్, ఉద్యాన పంటల సాగు అంశాలపై నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఫీజు రీఇంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తాము చేపట్టిన సంతకాల సేకరణకు విద్యార్థుల నుంచి భారీ స్పందన లభించిందని బీజేవైఎం నేతలు తెలియజేశారు. ఒకే రోజు 1 లక్షకు పైగా సంతకాలు సేకరించినట్లు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే వెల్లడించారు. విశేషాలు మరొకసారి. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ నేతన్నలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలియజేశారు. పోచంపల్లి, గద్వాల, నారాయణపేట వంటి చేనేత వస్త్రాలు రాష్ట్రానికి గొప్ప వారసత్వం అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కూడా నేతన్నలకు శుభాకాంక్షలు తెలియజేశారు. క్యూర్ పరిధిలోని అన్ని రోడ్డు నెట్వర్క్లను ఒకే సిస్టంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాలు తరగని ఆనందం ఆలోచించే సంపూర్ణ వినోదం. టైం వన్ స్టూడియో క్లాక్ 1:20 దాటి 21 నిమిషాలు కావస్తోంది. షో టైం వింటున్నారు విత్ మీ ఆర్జే స్వాతితో. మరి షో టైమ్ లో నేను అడిగే క్వశ్చన్ కి మీరు సమాధానం పంపించవలసిన నంబర్ 0402324 0852. ఫస్ట్ ఆన్సర్ టైప్ చేసి ఆ తర్వాత మీ పేరు ఊరు టైప్ చేస్తే చదవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మరి లెట్స్ స్టార్ట్ అవర్ షో టైం. మరి షో టైమ్ లో నేను అడిగిపోయే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అనంటే, చిరంజీవి ఆయన అలాగే శోభన్ బాబు ఇద్దరు ఒకే టైటిల్ తో నటించిన సినిమా. అంటే అట్ ఫస్ట్ శోభన్ బాబు గారు చేశారు ఒక టైటిల్ తో ఒక సినిమాని, అది హిట్ అయింది. సేమ్ టైటిల్ ని చిరంజీవి గారు కూడా చేశారనమాట. అఫ్ కోర్స్ అది కూడా హిట్ అయింది. ఇంతకీ మరి చిరు అండ్ శోభన్ బాబు ఇద్దరు ఒకే టైటిల్ తో నటించిన సినిమా ఏంటో గెస్ చేసి నాకు వాట్సాప్ చేయండి. 0402324 0852. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

ఇంతే జోరుగా ఆన్సర్స్ కూడా వచ్చేసాయి. లెట్స్ సీ ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారో. నాకు తెలిసి చాలా మంది పంపించే ఉంటారు, ఎందుకంటే శోభన్ బాబు ఫ్యాన్స్ ఎవరై ఉండరు, వాళ్ళ మెగాస్టార్ కి ఫ్యాన్ ఎవరు ఉండరు కదా. సో వాళ్ళ సినిమాల గురించి తెలియకుండా ఉంటుందా. లెట్స్ సీ ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారు అంటే, గోపి ఫ్రమ్ దేవరకొండ అండ్ బాలకృష్ణ ఫ్రమ్ నర్సంపేట, పాష గర్ల కిష్టాపురం అండ్ అలాగే జగదీష్ ఫ్రమ్ యూసుఫ్ కూడా నిర్మల్ జిల్లా ఎడ్బిట్ సాయిలు, అండ్ ఆల్సో ప్రతాప్ ఫ్రమ్ వైజాగ్ కొడుమూరు కర్నూలు జిల్లా నుంచి, జయరామ్ రాధ, సరోజా విద్యా సరోజా సెంటర్ పాయింట్ బోయిన్పల్లి నుంచి బలరామ్, ఓకే బలరామ్ అండ్ సరోజ అందుకే తెలుగులో కామాలు పెట్టాలండి, లేకపోతే తప్పులు జరిగిపోతాయి ఇలాగే. ఓకే సంధ్య ఫ్రమ్ కుబేర్ అండ్ అలాగే శ్రీనివాసరావు ఫ్రమ్ ఖైరతాబాద్, చూడవరపు నాగేశ్వరరావు గారు ఫ్రమ్ గీతానగర్, పద్మావతి ఫ్రమ్ కిస్టంపూర్, శివనగర్ వరంగల్ నుంచి కర్ణాటి దయానంద్, మాధవి ఆంజనేయులు గారు ఫ్రమ్ భూటాన్ పోచంపల్లి, రంగ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ హూ ఇస్ దిస్ ఎవరు అంటే ఆన్సర్ లేదనమాట. ఓకే రైట్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ బుధాన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండయ్య అండ్ అలాగే అనిత శ్రీపతి బాబు ఫ్రమ్ బెంగళూర్. నెక్స్ట్ రైట్ ఆన్సర్ అందరూ ఏంటి ఇలా పెట్టారు. ఓకే ఓకే కీర్తి రాజ్ కుమార్ ఫ్రమ్ నిజామాబాద్ అండ్

నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఎవరు అంటే సుశీల్ ఫ్రమ్ చింతల్ హైదరాబాద్ నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు ఫ్రమ్ కరీంనగర్ అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఎవరు ఎవరు అంటే యా మల్లికార్జునరావు గారు ఫ్రమ్ పొన్నూర్ అండ్ ఆల్సో సిహెచ్ హనుమంతరావు గారు ఫ్రమ్ పాపిరెడ్డి కాలనీ. నెక్స్ట్ ఇంకా ఎవరు అంటే యా మూడు సినిమాలు చేశారంట, సో నాకు కూడా ఇప్పుడే తెలిసింది. ఓకే, మధుకర్ ఫ్రమ్ నందిపేట్ అండ్ అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ అండ్ అలాగే సుమలత అప్పలరాజు గారు. ఏంటండి సినిమా పేరుని అలా క్యూని చేసి పెట్టేశారు మీరు? ఓకే, సో ఆన్సర్ నేను చెప్పేస్తాను. ఆన్సర్ ఏంటి అంటే స్టిల్ ఇంకా టైపింగ్ అని వచ్చేస్తుంది. ఓకే, ఆన్సర్ ఏంటంటే చిరంజీవి అండ్ అలాగే శోభన్ బాబు ఇద్దరూ ఒకే టైటిల్తో నటించిన సినిమా ఏంటి అంటే జేబు దొంగ సినిమా. సో అతను యాక్ట్ చేశారు సేమ్ టైటిల్తో, అప్పుడు సూపర్ హిట్ అయింది. ఆయన తర్వాత నెక్స్ట్ చిరంజీవి కాలంలో అదే టైటిల్తో వస్తే ఆ టైటిల్ కూడా సూపర్ హిట్ అయింది అనమాట. రైట్, 129 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైమ్ విత్ మీ ఆర్జే స్వాతితో.

నరసింహనాయుడు సినిమా కోసం ఉదిత్ నారాయణ్ ఆవిడ అలాగే సుజాత పాడిన పాట విన్నారు 134 ఆన్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలనించే సంపూర్ణ వినోదం. మరి ఈ రోజు అందరూ చాలా ప్రతిష్టాత్మకంగా సెలబ్రేట్ చేసుకుంటున్న రోజు ఏంటి అంటే జాతీయ చేనేత దినోత్సవం, నేషనల్ హ్యాండ్లూమ్ డే అనమాట. అంటే మన జాతి అంటే మన చేతి వృత్తుల కళాకారులు కావచ్చు, మన చేనేత రంగంలో విశిష్టంగా సేవల్ని అలాగే కొత్త కొత్త ప్రయోగాల్ని చేసిన వారందరినీ అంటే మన పాత తరం నుంచి ఆ కళని అలా కాపాడుకుంటూ వస్తున్న వాళ్ళందరినీ గుర్తించి మనం అందరం వాళ్ళని ప్రోత్సహించే రోజు అనమాట నేషనల్ హ్యాండ్లూమ్ డే, రైట్? మరి దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతాను, మరి మీరు ఆన్సర్ చేయడానికి రెడీగా ఉంటారని నాకు తెలుసు, రైట్? ఏంటంటే చేనేత కళాకారులకు ఇచ్చే ప్రతిష్టాత్మకమైన అవార్డు ఏంటి? సో ఒక్కొక్కరికి ఒక్కొక్క అవార్డు ఇస్తూ ఉంటారు కదా, ఖేల్ రత్న అని, అంటే స్పోర్ట్స్లో అయితే అలాగా. మరి చేనేత కళాకారులకు ఇచ్చే ప్రతిష్టాత్మకమైన అవార్డు ఏంటి? గెస్ చేయండి, వాట్సాప్ చేయండి ఆన్సర్ 4023240852 0402 24028 52. విత్ మీ ఆర్జే స్వాతితో

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: 141 on Studio Clock. మీరు వింటున్నారు షో టైమ్ విత్ మీ ఆర్జే జ్వాతితో ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతిలో. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, చేనేత కళాకారులకు ఇచ్చే ప్రతిష్టాత్మకమైన అవార్డు ఏంటి అని అడిగాను. అయితే నేను నేషనల్ హ్యాండ్లూమ్ డే సందర్భంగా అడిగాను. ఓకే, రైట్, స్టేట్ పరంగా కూడా పెట్టారు మన వాళ్ళు. సో గ్రేట్, అందుకే మన లిజినెస్ సో స్మార్ట్ అంటాను ఎప్పుడు కూడా. రైట్, కేవీ రావు అండ్ అలాగే శ్రీనివాసరావు ఫ్రమ్ ఖైరతాబాద్, ఆడిపి సంతోష్ కుమార్ ఫ్రమ్ కాల్టెక్స్ బెల్లంపల్లి, గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్, సుగుణ రాంప్రసాద్ అండ్ ఆల్సో నాగ్నాథ్ గుప్తా ఫ్రమ్ నిజామాబాద్. నెక్స్ట్ రైట్ ఆన్సర్ బుధాన్ పోచంపల్లి నుంచి బొగ మార్కండయ్య అండ్ అలాగే అనిత మహాలక్ష్మి ఫ్రమ్ కౌకూర్. నెక్స్ట్ బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు, వెంకన్న ఫ్రమ్ బెల్లంపల్లి అండ్ ఆల్సో మాధవి ఆంజనేయులు ఫ్రమ్ బుధాన్ పోచంపల్లి, కృష్ణవేణి ఫ్రమ్ పార్వతాపూర్ అండ్ అప్పలరాజు ఫ్రమ్ పెడన, చింతల్ నుంచి సుశీల్ అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ పోలపల్లి శ్రీనివాస్ గారు ఫ్రమ్ రాజన్నపేట, కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి హూయిస్తే సన్ నేదునూరి కళ్యాణాచారి గారు, ఓకే అండ్ ప్రతాప్ ఫ్రమ్ వైజాగ్, అండ్ అలాగే సురేష్ ఫ్రమ్ నేరెడ్మెట్, కుషాయిగూడ నుంచి వెంకటేష్ అండ్ అలాగే మౌనిక అండ్ ఐమ్ ప్రౌడ్ ఆఫ్ పద్మశాలి అని కూడా పంపించారు. ఓకే, మీకు కూడా మీకు స్పెషల్గా చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. రైట్, బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు ఫ్రమ్ అమ్మనగుర్తి, దస్తగిరి సంధ్యా ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా, తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి చిలకమర్రి ఉపేంద్రాచారి అండ్ అలాగే గోధుమకుంట గ్రామం నుంచి బండి కృష్ణ గౌడ్ అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ మంగా భాస్కర్ సుకింద్

హైదరాబాద్ నుంచి పుట్టపాక నుండి మిరియాల తిరుపతి అయ్య, పంతాడి శ్రీనివాసరావు గారు ఫ్రమ్ మోరిపుల్ల, మహమ్మద్ జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మెట, నిఖిల సంతోష్ ఫ్రమ్ పొతంగల్ నిజామాబాద్ నుంచి, ఆయన పుట్టపాక నుంచి భవానీ వెంకట్, ఎం నరేష్ రోజా ఫ్రమ్ మహబూబ్ నగర్ జిల్లా ముసాపేట్ నుంచి, పెడనా నుంచి కనకారావు గారు, అండ్ ఆల్సో సాయి మాన్విత ఫ్రమ్ గీతానగర్ హైదరాబాద్, పున్న వెంకటేశం హేమలత ఫ్రమ్ నెమ్మాని, బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక బాలు, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మనహరి యశోద జానకీరాజ్ గారు, కాకతీయ పాషా ఫ్రమ్ వరంగల్, ఓకే రైట్, సివి శ్రీనివాస్ రెడ్డి గారు ఫ్రమ్ ప్రొద్దుటూరు, అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ భాస్కర్ ఫ్రమ్ పెడనా, అండ్ ఇంకా చాలా మంది పంపించారు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి, రాంపురం నుంచి సుమలత, అండ్ అలాగే సంతోష్ పాలెంపోలయ్య ఫ్రమ్ ఆలగడ్డ, నంద్యాల జిల్లా ఆర్మూర్ నుండి రాధ, సిహెచ్ విజయ్ కుమార్ గారు ఫ్రమ్ చందానగర్, అండ్ ఆల్సో నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఎవరు అంటే ఓకే ఇంకా చాలా మంది పంపించారు, ఆర్మూర్ నుంచి రాధ, అండ్ వెల్లూర్ల నుంచి జాప భూమేశ్వర్ గారు, అండ్ అలాగే చిలక నారాయణ యమున అనసూయ ఫ్రమ్ జనకంపేట్ నిజామాబాద్. అయితే ఇక్కడ నేషనల్ వైడ్గా అయితే సంత్ కబీర్ అవార్డుని ఇస్తారు, అండ్ తెలంగాణలో అయితే కొండా లక్ష్మణ్ బాపూజీ పేర ఈ చేనేత కళాకారులకి అవార్డులను ఇస్తారు. మరి ఈ సంవత్సరం 2026 సంవత్సరానికి గాను సిద్దిపేట జిల్లా వల్లకాటి అశ్విని, అంటే వల్లకాటి అశ్విని అండ్ అలాగే వల్లకాటి హనుమంతులకు ఇచ్చారు. కారణం ఏంటంటే రామప్ప స్తూపం నంది డిజైన్లు గొల్ల భామల చీరలని నేసినందుకు, అండ్ అలాగే నల్గొండ జిల్లా పోచంపల్లి ఇక్కత చీరల విభాగం నుంచి చేపూరి ధనంజయ, నరహరి కొంగరి, అండ్ అలాగే వరియాల యాదయ్య, చిట్టిపోలు నరసింహ వీళ్ళు ఎంపికయ్యారనమాట. ఇక యాదాద్రి నుండి డిజైనర్ మరియు వీవర్ విభాగాల నుంచి సీత సుధాకర్, గుర్రం బాలరాజు, సంగిశెట్టి పద్మ వీళ్ళు ఈరోజు అంటే ఐ మీన్ చేనేత దినోత్సవం సందర్భంగా పురస్కారాలని అందుకోబోతున్నారు. నిజంగా కదా, అంటే చేనేత కళాకారులకి వాళ్ళు చేసేది అంటే ఒకరు బ్రష్లతో బొమ్మలు వేస్తారు, ఇంకొకరు ఉలితో శిల్పాలు చెక్కుతారు, కానీ వీళ్ళు మాత్రం చీర అది చీర అనిపించుకోదు, అంటే భారతీయ సంస్కృతిని మగ్గంపై ఆవిష్కరించడం అంటే నిజంగా వాళ్ళకి హ్యాట్సాప్ చెప్పాల్సిందే. అంటే ప్రతి ఒక్క పోగుని ఎంత ప్రేమగా వాళ్ళు దాంట్లో అమర్చి ఒక అద్భుతమైన ఈరోజు అంటే భారతీయ సంస్కృతి అంటే చీర అని చెప్పుకునేంత గర్వంగా మనం చెప్పుకుంటున్నామంటే కారణం చేనేత కళాకారులే. మరి వాళ్ళందరికీ మరోసారి చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పాట వాళ్ళ కోసం.

0: దేశంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: 150 అవుతోంది స్టూడియో క్లాక్ లో. మీరు వింటున్నారు షో టైమ్ విత్ మీ ఆర్జే స్వాతి. తో మరి ఇందాక చాలా మంది రియాక్ట్ అయ్యారు జాతీయ చేనేత దినోత్సవం అనగానే. రైతన్న దేశానికి అన్నం పెడితే నేతన్న మానవాళి ఆత్మ గౌరవాన్ని పెంచుతున్నాడు అని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ అండి, ఐ అగ్రీ విత్ యూ. సో మీ స్టేట్మెంట్తో నేను అగ్రీ అవుతున్నాను. నిజంగా నిజం. ఎందుకంటే మన భారతీయ సంస్కృతి ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందడానికి ఒక కారణం నేతన్న. సో వాళ్ళందరికీ కూడా అంటే ఎంత హార్డ్ వర్క్ చేస్తారు. ఒక డే అంతా నాకు తెలిసి ఒక శారీ నేయడానికి వాళ్ళకి 6 అవర్స్ పైన పడుతుందేమో, ఇంకెక్కువే పట్టచ్చు. అంటే రకరకాల డిజైన్స్ అవన్నీ మనం మాత్రం చీరకొండానికి వెళ్ళినప్పుడు నానబేరాలాడుతూ ఉంటాం రకరకాలుగా. కానీ వాళ్ళు మాత్రం అంత అద్భుతమైన క్రియేటివిటీ. అసలు ఒక్కొక్క చీరను చూస్తుంటే ఆడవాళ్ళు అయితే ఇంకా అసలు మర్చిపోతారు, లైక్ చంద్రముఖి లాగా బిహేవ్ చేస్తుంటారు నచ్చిన చీరలు కనిపించినప్పుడు, రైట్? అవునా? సో మరి అలాంటి ఒక క్రియేటివిటీ వాళ్ళు ఒక చోట కూర్చొని అసలు అంతంత సేపు కూర్చొని ఒక చీరని క్రియేట్ చేయాలి, డిజైన్ని క్రియేట్ చేయాలి, ఒక్క పోగు కూడా బయటకి రాకుండా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చేస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళ క్రియేటివిటీకి మరొక్కసారి హ్యాట్స్ ఆఫ్, రైట్? మరి మనం ఉన్నాం ఇప్పుడు షో టైంలో. మరి షో టైంలో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఈరోజు మనం 35 ఇయర్స్ కంప్లీట్ చేసుకుందని ఆదిత్య 369 గురించి మాట్లాడుకున్నాం కదా, గుర్తుకొస్తున్నాయిలో. ఓకే, ఆదిత్య అంటే ఓకే ఆ టైం మిషన్ పేరు అనుకుందాం. వై 369 ఏమంటారు? ఆదిత్య 369 ని ఏమని పిలుస్తారు? గెస్ చేయండి, చాలా చాలా ఈజీ. వాట్సాప్ చేయండి 0404024 0 4 2 0 4 2 వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: సవిచెను పొచ్చుకు పొరా కొమ్మగా
1: ఏదో పగలు ఏదో తెలియలేదులే
2: పందిం కోడి నుంచి రఘు కొంచెం ఆయన అలాగే కోడేజ్ పాడిన పాటి ఉన్నారు 155 వన్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైమ్ విత్ మీ ఆర్జే స్వాతితో. మరి అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆదిత్య 369 లో 369 ని ఏమంటారు అని అడిగాను. సో భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అంటారు అని చెప్పేసి పంపించారనమాట. అయ్యో బాబోయ్ ఎంత ఎంత క్రియేటివిటీ అసలు మా లిజినర్స్ కి చెప్తాను వినండి. మా లిజినర్స్ క్రియేటివిటీ 3 అంటే మార్పు, 6 అంటే ఆరంభం, 9 అంటే విస్తరించడం. వాక్యాబాతే భూమిదేని లక్ష్మీనారాయణ గారు నిజంగా చాలా బాగుందనమాట. నేను ఎక్కడైనా ఎప్పుడైనా వాడేస్తాను దీన్ని. ఓకే, అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఎవరైనా పంపించారా అంటే యా పంపించారు. కిసర మండలం గోధుమకుంట గ్రామం నుంచి బండి కృష్ణ గౌడ్ గారు పంపించారు. సూపర్ అండి మీరు. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరైనా పంపించారా చూద్దాం చూద్దాం. యా ఇంకా అందరూ టైం మిషన్ నంబరు ఆరోహణ క్రమం ఏదేదో పంపించారు. బట్ యాక్చువల్లీ ఏంటంటే దీన్ని ఏమంటారు అంటే సో టైం మిషన్ పేరు ఆదిత్య, మరి 369 అని ఎందుకు పెట్టారు? ఓకే, టైం మిషన్ తయారు చేసినప్పుడు సీరియల్ నెంబర్ 369 అందుకే పెట్టారు. ఓకే అవునా, ఓకే నాకు తెలీదు. ఓకే ఏంటి అంటే దీన్ని యూనివర్సల్ కోడ్ అంటారు. 369 యూనివర్సల్ కోడ్ అంటారు. మీ దగ్గర పెన్ ఉంటే ఒకసారి ట్రై చేయండి, నేను ఒక చిన్న అది చెప్తాను. ఏంటంటే ఈ యూనివర్సల్ కోడ్ని నికోలస్ టెస్లా అనే అతను కనిపెట్టాడు అనమాట. 1, 2 అంటే 1, 2, 4, 5, 7, 8. సో వీటిలో ఏ నంబర్ని మళ్ళీ ఆ నంబర్కి యాడ్ చేసినా కూడా డబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 8+8=16, 2+2=4, 1+1=2. కానీ అదే 3 తీసుకున్నాం అనుకోండి, 3+3=6 అవుతుంది, అండ్ 6+6=12 అవుతుంది. అండ్ ఆ 12ని మళ్ళీ మనం డివైడ్ చేస్తే 1+2 అయితే 3 అవుతుంది అనమాట. అంటే మళ్ళీ 3నే వస్తుంది. అలాగే సేమ్ 9 కూడా, సేమ్ 6 కూడా. సో దిస్ ఈజ్ స్పెషల్ నంబర్ అనమాట 369 అనేది. అంటే ఏ రకంగా డబుల్ చేసి మళ్ళీ దాన్ని డివైడ్ చేసినా అదే నంబర్ వస్తుంది. కాబట్టి దీన్ని యూనివర్సల్ కోడ్ అంటారు. దిస్ ఈజ్ సో స్పెషల్ అనమాట. అందుకని అప్పుడు ఆలోచించి ఆ పేరుని అంటే ఐ మీన్ ఆ నంబర్ని దానికి పెట్టారట సింగీతం శ్రీనివాసరావు గారు. రైట్, మరి స్టూడియో క్లాక్ లో టైం అయితే అయిపోయింది, మళ్ళీ కలుద్దాం. మరి ఇందాక జాతీయ చేనేత దినోత్సవం గురించి మాట్లాడుకున్నాం కదా, దీనికి సంబంధించి అప్పట్లోనే స్వాతంత్ర ఉద్యమంలో ఒక ఆవిడ చాలా ఫైట్ చేసింది, దాని గురించి మాట్లాడుకుందాం 215 కి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జే స్వాతి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 2 గంటలు దాటి 15 నిమిషాలు శక్తిశీలి వింటారు. శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. థైమన్ స్టూడియో క్లాక్ 2 గంటలు దాటి 23 నిమిషాలు కావస్తోంది. ఉరిమింది భరత జాతి, రగిలింది ప్రజాశక్తి, మోగింది విజయ పేరు, ఎగిరింది జాతీయ జెండా అంటూ ఊరూరా పాడుతూ ప్రజల్లో స్వాతంత్ర స్ఫూర్తిని నెలకొల్పింది ఆమె. అంతేకాదు, గాంధీజీ పిలుపు మేరకు విదేశీ వస్త్ర బహిష్కరణలో భాగంగా నేత వస్త్రాల మూటను నెత్తిన పెట్టుకుని ఊరూరా తిరుగుతూ అమ్మేది. అంతేనా, నలుగురు జనం గుమిగూడితే చాలు, స్వాతంత్ర ఉద్యమం కోసం వాళ్లలో ఒక స్ఫూర్తిని రగిలించే విధంగా మాట్లాడేది. స్వాతంత్ర ఉద్యమంలో జైలుకు వెళ్లిన తొలి ఆంధ్ర మహిళగా గుర్తింపు పొందిందామె. మరి ఆవిడ గురించి మాట్లాడుకుందాం ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శక్తిశైలిలో. మరి ఇంతకీ ఎవరు ఆవిడ? మీకు తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి ఆన్ 0402324082. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలా.

0: వచ్చే సంపూర్ణ వినోదం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: 2:30 ఆన్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో శక్తిశీలి. మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు శక్తిశీలిలో స్వాతంత్ర ఉద్యమంలో జైలుకు వెళ్లిన తొలి ఆంధ్ర మహిళగా గుర్తింపు పొందిన ఆ మహిళ గురించి. అంతేకాదు, అంటే ఆవిడ్ని గాంధీజీ గారు ఒక పేరుతో పిలిచారు, ఆవిడకొక బిరుదుని ఇచ్చారు. ఏంటి అదంతా మాట్లాడుకుందాం ఇవాళ శక్తిశీలిలో. దువ్వూరి సుబ్బమ్మ గారు ఆవిడ పేరు. 1880 నవంబర్ 15 తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలో పుట్టింది ఆవిడ. అయితే అప్పటి సాంప్రదాయం ప్రకారం ఏంటి అని అంటే, అంటే అప్పటి అంటే చిన్న ఏజ్లో పెళ్లి చేసేవాళ్ళు కదా, సో అలా చిన్న ఏజ్లోనే పెళ్ళైపోయింది. భర్త పేరు దువ్వూరి వెంకట సుబ్బయ్య. అయితే వీళ్ళిద్దరికీ పిల్లలు లేరు. చిన్న ఏజ్లోనే భర్త కూడా చనిపోవడంతో సుబ్బమ్మ చాలా కుంగిపోయింది. ఇక తర్వాత తను ఆలోచించిన విషయం ఏంటంటే, పిల్లలు లేరు, భర్త లేరు, ప్రజలే బిడ్డలుగా దేశ సేవే తన కర్తవ్యంగా తన ఫ్యూచర్ని డిసైడ్ చేసుకుంది ఆవిడ. అప్పటికీ తనకి పెద్దగా అక్షర జ్ఞానం కూడా లేదు, పెద్దగా చదువుకోలేదు, చిన్నప్పుడు పెళ్లి చేశారు కాబట్టి. అయినా కూడా తడియంకి వెళ్ళి మహాకవి చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారి దగ్గర శిష్యురాలుగా చేరింది. చాలా పట్టుదలతో సాహిత్యం నేర్చుకుని సంస్కృత తెలుగు భాషల్లో పట్టు సాధించింది ఆవిడ. అదే ఆ పట్టు, ఏదైతే తను నేర్చుకోవాలన్న ఆ సంకల్పం ఏదైతే ఉందో అది తనకి తర్వాతి కాలంలో ఉద్యమంలో వక్తృత్వ శక్తిని, అంటే మాట్లాడే ఆ శక్తిని, ప్రజల్లో ఒక చైతన్యాన్ని స్ఫూర్తిని రగిలించే ఆ వాక్ సిద్ధిని కలిగించింది దువ్వూరి సుబ్బమ్మ గారికి. మరి ఇంతకీ గాంధీజీ గారు దువ్వూరి సుబ్బమ్మ గారిని ఏమని పిలిచేవారు? మరి ఆ తర్వాత తన స్వాతంత్ర ఉద్యమంలో ఎలా పాల్గొంది మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

నువ్వు నాకు నచ్చో సినిమా నుంచి కుమార్ చాను అండ్ అలాగే చిత్రవాడిని పాట విన్నారు. 2:38 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

2:39 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు శక్తిశీలి మీ ఆర్జే స్వాతితో. మనం మాట్లాడుకుంటున్నాం నాటి స్వాతంత్ర ఉద్యమంలో జైలుకెళ్లిన తొలి మహిళగా గుర్తింపు పొందిన దువ్వూరి సుబ్బమ్మ గారి గురించి. చదువు రాకపోయినా కూడా పట్టుపట్టి సంస్కృతం తెలుగు అంటే సాహిత్యం నేర్చుకుని పట్టు సాధించింది. సో అంటే 1921లో కాకినాడలో జరిగిన రాజకీయ సభలో సంపూర్ణ స్వాతంత్ర లక్ష్యం అనే తీర్మానాన్ని బలపరుస్తూ అనర్గళంగా మాట్లాడగలిగింది సుబ్బమ్మ. నిజానికి ఆ టైంలో ఆ సభకి టంగుటూరి ప్రకాశం అధ్యక్షులుగా ఉన్నారు. ఆమె ఉపన్యాసం అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే అసలు ఏమీ చదువుకొని ఒక సాధారణ మహిళ అంత అనర్గళంగా స్వాతంత్రం గురించి మాట్లాడటం అనేది అప్పట్లో నిజంగా అందరూ సర్ప్రైజ్ అయ్యారన్నమాట. అప్పటి నుంచి ఆమె భారత స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్రగా మారింది. తన మేనమామైన చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు ఒక పద్యాన్ని రాశారు, భరతకండంబు చక్కని పాడియావు అని. ఆ పద్యాన్ని రాగయుక్తంగా పాడుతూ జనంలో స్వాతంత్ర జ్వాలను రగిలించేది. ఎంతగా అంటే ఆమె కంఠం కంచులా మారుమ్రోగేది. మైకు లేని రోజుల్లో ఆమె ఉపన్యాసం చాలా దూరం వినిపించేదట. నిజానికి సుబ్బమ్మ ఉపన్యాసం ఉంది అంటే ఆ రోజుల్లో జనమంతా కూడా వీధుల్లో గుమికూడిపోయేవారట సుబ్బమ్మ ఆ సభకి వస్తుందని తెలుసుకొని. అంతలా పట్టుబట్టి తెలుగు సంస్కృతం నేర్చుకుని స్వాతంత్ర ఉద్యమమే తన జీవిత లక్ష్యంగా మార్చుకున్న మహిళ దువ్వూరి సుబ్బమ్మ గారు. అందుకే ఆవిడ్ని గాంధీజీ గారు దేశ బాంధవి అని పిలుస్తారు. దేశ బాంధవి దువ్వూరి సుబ్బమ్మ గారి గురించి ఇంకా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

మాలికాయిండలకి సునీత పాడిన పాట విన్నారు. 2:46 ఇన్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో శక్తిశీలి. మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు శక్తిశీలిలో దేశ బాంధవిగా పిలువబడిన దువ్వూరి సుబ్బమ్మ గారి గురించి. నిజంగా ఆమె ఉపన్యాసం ఉంది అంటే జనం విపరీతంగా వచ్చేవారట. సో బ్రిటిష్ పోలీసులు ఆమె మాటల్ని ప్రజల వరకు రీచ్ అవ్వకుండా డబ్బాలు ఏమంటారు ప్లే వాయించేవాళ్ళనమాట, అంటే అడ్డుకునేవాళ్ళు. అయినా కూడా ఆ పోలీసులను కూడా తన సింహ గర్జన లాంటి స్వరంతో మాట్లాడి భయపెట్టేసేదట. అంటే నేను గంగా భగీరథి సమానురాలను, నేను తలుచుకుంటే మిమ్మల్ని గంగలో కలిపేయగలను, కానీ గాంధీజీ ఆజ్ఞానుసారం అహింసా వ్రతాన్ని పూనాను, నా దగ్గర మీ కుప్పి గంతులు, జాగ్రత్త అంటూ హెచ్చరించేదట. ఆవిడ నోరు తెరిచి ఆ మాటల్ని అంటే చాలు, ఆ గర్జనని వినగానే అక్కడి నుంచి ఆ పోలీసులు సైతం నెమ్మదిగా తప్పుకునేవారట. సుబ్బమ్మ మాట తీరు కూడా, అంటే ఆమె మాట తీరు కూడా బేసిక్గానే ముక్కుసూటిగా కరుగ్గా ఉండేది. ఓసారి కొందరు మహిళలందరూ కలిసి కద్దరు చీరలు బరువు మోయలేకపోతున్నామని సుబ్బమ్మతో మొరపెట్టుకున్నారట. అంతే, గుండెత్తులు బరువున్న భర్తలను మోస్తున్నారు కదా, ఉద్యమం కోసం ఈమాత్రం కోక బరువును మోయలేరా అని సుబ్బమ్మ వాళ్ళని నిలదీసిందట. సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో గాంధీజీతో కలిసి పాల్గొని చాలాసార్లు జైలుకు కూడా వెళ్లారావిడ. ఒకసారి స్వాతంత్రోద్యమం కోసం ర్యాలీ జరుపుతున్న సమయం అది. అప్పుడు సుబ్బమ్మని పోలీసులు నిర్బంధించి ఒక మాట అడిగారు. కానీ ఆవిడ ససేమీరా అంది. మరింతకీ పోలీసులు ఏమడిగారు, మరి సుబ్బమ్మ గారి సమాధానం ఏంటి తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: 2:53 ఆన్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు శక్తిశీలి. మనం మాట్లాడుకుంటున్నాం దేశ బాంధవి దువ్వూరి సుబ్బమ్మ గారి గురించి. అయితే ఒకసారి సుబ్బమ్మ గారిని సో ఆపేశారనమాట బ్రిటిష్ వాళ్ళు. సో ఆపేసి మీరు క్షమాపణ అంటే సారీ చెప్తేనే విడిచిపెడతాం అన్నారు. అంతే ఆవిడ నా కాలి కోరు కూడా ఆ పని చేయదని గంభీర స్వరంతో చెప్పిన దేశాలి దువ్వూరి సుబ్బమ్మ. అంటే స్వాతంత్రం కోసం ఎన్నోసార్లు జైలు శిక్షణ

అనుభవించింది. జైల్లో కూడా ఆమె గట్టిగా పాటలు పాడుతూ అధికారులను సైతం భయపెట్టేదన్నమాట. ఇక జైల్లో అధికారులు కూడా వాళ్ళకి వాళ్ళని ఏమంటారు కమాండ్ చేసేసి కావలసినవన్నీ తెప్పించుకునేది. అప్పుడే మహిళా విద్యా అవసరాన్ని గుర్తించిన సుబ్బమ్మ విరాళాలు సేకరించి స్త్రీలకు విద్య నేర్పించేది. సనాతన స్త్రీ పాఠశాల అంటూ ఒక పాఠశాలను కూడా నడిపింది. స్వేచ్ఛను పొందండి, ఆనందాన్ని అనుభవించండి అంటూ అందరికీ మిఠాయిలు పంచిపెట్టేది. తనకున్న ఆస్తినంతా కూడా దేశం కోసమే తను ఇచ్చేసింది. అంటే 16 ఏళ్ల పాటు ఏఐసిసి సభ్యురాలుగా ఉండి తన ఆస్తినంతా ఉద్యమానికే అర్పించిన సుబ్బమ్మ చివరి దశలో ఇంట్లో కూర్చోవడానికి ఒక చైర్ కూడా లేదట. అంటే ఆవిడికి బాగాలేదు అన్న టైంలో ప్రకాశం పంతులు గారు చూడ్డానికి వెళ్ళినప్పుడు అసలు కూర్చోడానికి కూడా చేరలేదు. అంటే అంత నిరాడంబరమైన జీవితాన్ని గడిపింది ఆమె. అయితే ఆమె ప్రకాశం పంతులతో చివరి దశలో చూడ్డానికి వెళ్ళినప్పుడు, ఒరే పంతులు ఎలా ఉందిరా ఈ నల్లోళ్ళ పరిపాలన అని అడిగిందట. అంటే ఆ చివరి శ్వాసలో కూడా ఆవిడ ఆలోచన స్వాతంత్రోద్యమం కోసమే. సో అంటే అహర్నిశలు అంటారే, సో అహర్నిశలు దేశం కోసమే పరితపించింది సుబ్బూరి దువ్వమ్మ గారు, సారీ దువ్వూరి సుబ్బమ్మ గారు. అందుకే ఆవిడ్ని గాంధీజీ గారు దేశ బాంధవి అని పిలిచారు. 1964లో ఆమె తుది శ్వాస విడిచారు. తర్వాత చాలా ఏమంటారు రకరకాల మార్పులు అన్నీ వచ్చిన తర్వాత మనకి స్వాతంత్రం వచ్చింది. ఆ విషయం మనకు తెలుసు. 1864లో ఆవిడ మనల్ని అందరినీ వదిలేసి వెళ్ళారు. నారీ శక్తికి స్ఫూర్తి అనడానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఇంకేమీ లేదు. అందుకే అంటారు ఒక మాట ఏంటంటే, సొసైటీ అంటారు మన చుట్టూ ఉన్న సమాజం ఏదైతే ఉందో, భయపెడితే భయపడతారు, భయపడితే భయపెడతారు. ఎగ్జాక్ట్లీ కదా. మరి దువ్వూరి సుబ్బమ్మ గారు కూడా అదే ఫాలో అయ్యారు, అదే చేశారు, రైట్? మరి మీరు కూడా ఆవిడ ఆ నారీ శక్తిని స్ఫూర్తిని మీరు కూడా అడాప్ట్ చేసుకొని మీరు మీ కెరీర్లో ముందంజలోకి వెళ్ళాలని కోరుకుందాం. రైట్, మరి 256 అవుతుంది స్టూడియో క్లాక్లో. ఇది వాటి శక్తిశీలి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడెంట్ క్లాక్లో టైం ఎగ్జాక్ట్గా 5:00 అవుతోంది. న్యూస్ హెడ్లైన్స్ వింటారు, స్టే ట్యూన్డ్.
1: శ్రోతలు ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:00. అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. వింటున్న శ్రోతలు మీరు కూడా మీకు నచ్చిన పాటలను వినాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం? వెంటనే ట్యూన్ చేయండి న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్. డౌన్లోడ్ చేసుకోండి, ఎప్పుడైనా ఎక్కడైనా వినవచ్చును. మీకు నచ్చిన పాట వినాలంటే ఇంకెందుకు ఆలస్యం? వెంటనే పోస్ట్ కార్డ్ పైన మీ కుటుంబ సభ్యుల పేర్లు, సినిమా పేరు, పాట, మీ ఊరు పేరు రాసి పంపించగలరు. మా అడ్రస్ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, స్టేషన్ డైరెక్టర్, పిన్కోడ్ 503001 అని రాసి పంపించగలరు. అభిరుచి కార్యక్రమంలో మా కోసం పాటలు వినిపించండి అంటూ రాశారు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుండి గన్నవరపు మల్లేశ్వరరావు, శాంపవి, జగదీశ్వర్, తమన్ ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరు హోలీ సినిమా నుండి ఏదైనా పాట వినిపించండి అంటూ రాశారు. వీరందరి కోసం అభిరుచి కార్యక్రమంలో ముందుగా విందాం. పాడినవారు ఆర్పి పట్నాయక్.

0: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్జ్ పై అభిరుచి కార్యక్రమం. కార్యక్రమం తీసుకుందాం చిన్న విరామం.
1: సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట,
2: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా BIS క్వాలిటీ మార్క్ అంటే ISI మార్కును తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
4: ఆ చిహ్నం లేకపోతేనో?
3: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. ఈ రోజే BIS యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
5: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
6: BIS నమ్మకానికి, నాణ్యతకు స్ఫూర్తి.
7: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
8: GRT జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. GRT జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: అభిరుచి వింటున్న శ్రోతలకి ఒక గమనిక. రేపు ఉదయం 7:30 ప్రుడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము, అస్తమా, ఆయాసం, అలర్జీలు, గురక సమస్యలు, బ్రాంకైటిస్, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి సమస్యల గురించి ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణురాలు పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితకృష్ణ గారు శ్రోతలకి తగిన సలహాలు, సూచనలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 7:30 గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించండి అంటూ రాశారు శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బైపల్లి గ్రామం నుండి నాగేశ్వరరావు, బండారు త్రిమూర్తుల గుప్తా, బాబురావు, రజని, రాము, పైడితల్లి, నాగనాథ్ గుప్తా, మాణిక్యాలరావు, పోలయ్య, రాజశేఖర్, ప్రసాద్, కృష్ణవేణి, రవికుమార్, ఈశ్వర్రావు, ఇంకా వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు. వీరంతా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడింది శ్రీరంగనేతులు సినిమా నుండి. వీరందరి కోసం ఈ పాట విందాం.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై అభిరుచి కార్యక్రమం. వింటున్న శ్రోతలకి ఒక గమనిక, రేపు ఉదయం 8 గంటలకు ప్రుడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కడుపులో ఛాతీలో మంటగా ఉండటం, అజీర్తి మలబద్ధకం వేధించే గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ మరియు ఎపటాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకి తగిన సలహాలు సూచనలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 8 గంటలకు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో మా కోసం పాట వినిపించండి అంటూ రాశారు తిమ్మాపూర్ నుండి దాసరి లలిత, అనన్య, రాజేశ్వర్, వేదవతి, వినోద్, భూమేశ్వర్, భూలక్ష్మి ఇంకా వారి స్నేహితులు. వీరు సిపాయి చిన్నయ్య సినిమా నుండి పాటను వినిపించండి అంటూ రాశారు. పాడిన వారు ఘంటసల. వీరందరి కోసం ఈ పాట విందాం.

0: సనాతన ధర్మ పరిరక్షణకు కేంద్ర బిందువులైన దేవాలయాల విశేషాలను తెలిపే కార్యక్రమం మన ఆలయాలు.
1: నిజామాబాద్ నగరంలోని శ్రీ జెండా బాలాజీ ఆలయ విశేషాలతో ఈ వారం ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం.

అభిరుచి కార్యక్రమంలో పెళ్లి చేసుకుందాం సినిమా నుండి పాటను వినిపించండి అంటూ రాశారు జగిత్యాల జిల్లా వెల్లుల్ల గ్రామం శివాజీనగర్ నుండి బండి కిషోర్, హరిప్రియ, వేముల రాజేశ్వర్, రాధ, జింటం పెద్దరాజన్న, చిన్నరాజన్న, మమత, నరసయ్య, సత్యయ్య, రాధ, లక్ష్మి, ఉపేంద్ర, హరిప్రియ ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట విందాం.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పే, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో అభిరుచి కార్యక్రమం. వింటున్న శ్రోతలకి ఒక గమనిక. ఈ నెల 9వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాట్రాక్ట్ మరియు రిప్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో మా కోసం పాటను వినిపించండి అంటూ రాశారు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది నుంచి శ్రీరామ్ వసంత, భారతి, లాస్య, సాస్విక, హనుమాన్లు, హరీష్, అరుణ్, అజయ్, ఆర్థిక్ చారి, శ్రీకాంత్ చారి, ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరంతా ముత్యాల ముగ్గు సినిమా నుండి పాటను వినిపించండి అంటూ రాశారు. వీరందరి కోసం ఈ పాట విందాం.

శ్రోతలు ఇంతవరకు అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. అలాగే ట్యూన్ చేసి ఉండండి 103.2 మెగాహెర్ట్స్. మరిన్ని పాటలు రాత్రి 8 గంటలకు అభిరుచి కార్యక్రమంలో వినవచ్చును. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:30. ఇప్పుడు విందాం జానపద సంగీతం.

0: శ్రోతలు మీరు వింటున్నారు జానపద సంగీతం కార్యక్రమంలో. ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
5: చిక్కుకుంది.
6: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటోంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
8: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
9: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
10: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఆర్డిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
9: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
7: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
11: ముఖాన మొటిమల
12: సైబాల్, 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
7: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు విందాం జానపద సంగీతం

శ్రోతలు ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో కొన్ని జానపద గేయాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:45. ఇప్పుడు వినండి సినీ రంజని కార్యక్రమంలో సినీ సరాగాలు. ఈ కార్యక్రమం వినబోయే ముందుగా ఈరోజు యొక్క ప్రత్యేకత విందాం. ఈరోజు 7 ఆగస్టు జాతీయ చేనేత దినోత్సవంగా చేనేత కార్మికులు ఘనంగా జరుపుకుంటారు. వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తుంది మన ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మన దేశం స్వాతంత్రోద్యమ సమయంలో 1900

1905 ఆగస్టు 7వ తేదీన ప్రారంభమైన చారిత్రక స్వదేశీ ఉద్యమానికి గుర్తుగా, అలాగే చేనేత కార్మికుల సంక్షేమాన్ని మరియు వారి ప్రతిభను గౌరవిస్తూ ప్రతి సంవత్సరం ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవంగా దేశ చేనేత కార్మికులు జరుపుకుంటారు. భారతదేశంలో చేనేత రంగానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధి పొంది కల్పించేది కూడా చేనేత రంగమే. సాధారణంగా వీటిని మగ్గాలలో నేస్తారు. మగ్గాలపై నేసిన ప్రతి వస్తువు దేనికదే ప్రత్యేకం. మన దేశంలో వెంకటగిరి, పోచంపల్లి, ఇక్కత్, కాంచీపురం, వారణాసి లాంటి సాంప్రదాయ చేనేత చీరలు మంచి పేరుంది. వృత్తి నైపుణ్యాలు తరతరాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. మన చేనేత కళాకారులు నేసే వస్త్రాలు ఖండాంతర ఖ్యాతి గడించాయి. భారతదేశ సంస్కృతికి, వారసత్వానికి చిహ్నంగా ఈరోజుని జాతీయ చేనేత దినోత్సవంగా లేదా నేషనల్ హ్యాండ్లూమ్ డేగా జరుపుకుంటారు.

సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: స్వదేశీ ఉద్యమ సమయంలో విదేశీ వస్తువులను బహిష్కరించి స్వదేశీ వస్త్రాలను ప్రోత్సహించడానికి ఈరోజు నాంది పలికారు. భారత ప్రభుత్వం అధికారికంగా 2015 ఆగస్టు 7వ తేదీన మొదటి జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రారంభించింది.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

స్వదేశం ఉద్యమ స్ఫూర్తితో ప్రారంభమైన ఈ దినోత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, వోకల్ ఫర్ లోకల్ అనే నినాదంతో స్వదేశీ వస్త్రాలను ప్రోత్సహించాలి అనే బాధ్యత మనందరికీ గుర్తు చేస్తుంది. నేతన్యుల అద్భుత శ్రమను, నైపుణ్యాన్ని కూడా గుర్తు చేస్తుంది.

చేనేత రంగానికి మద్దతు ఇవ్వడం, చేనేత కళాకారుల ఆత్మగౌరవాన్ని కాపాడటం మరియు దేశ ఆర్థిక వ్యవస్థలో చేనేత రంగం యొక్క అభివృద్ధిని ప్రోత్సహించడం మనందరి బాధ్యత. శ్రోతలింతవరకు సినీ రంజని కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. కాసేపట్లో వింటారు హిందీలో వార్తలు, అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా హుషారమణి. చేనేత కార్మికుల సంక్షేమంతో పాటు చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సుభిక్షం రైతాంగ సంక్షేమం కోసం ఈ నెల 10వ తేదీన నాగార్జునసాగర్ లో నిర్వహించే మహావరుణ యాగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. 2047 నాటికి భారత్ను అభివృద్ది చెందిన స్వావలంబన కలిగిన విజ్ఞాన దేశంగా తీర్చిదిద్దడంలో యువత పరిశోధన ఆవిష్కరణలే కీలకమని పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో అక్కడక్కడ ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం యెల్లో అలర్ట్ జారీ చేసింది. చేనేత కార్మికుల సంక్షేమంతో పాటు వారికి నిరంతర ఉపాధి, చేనేత ఉత్పత్తులకు మరింత మార్కెట్ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. కొండా లక్ష్మణ్బాపూజీ చేనేత పురస్కార గ్రహీతలను సత్కరించి 100కు పైగా స్టాల్స్తో ఏర్పాటు చేసిన చేనేత ప్రదర్శనను ప్రారంభించారు. చేనేత భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని మంత్రులు పేర్కొన్నారు. నేతన్న పొదుపు, నేతన్నకు భద్రత, నేతన్న భరోసా వంటి పథకాలతో ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. చేనేత రుణమాఫీకి 49.27 కోట్ల రూపాయలు విడుదల చేశామని తుమ్మల చెప్పారు. చేనేత రంగానికి సుమారు 1300 కోట్ల రూపాయలు వెచ్చించామని సీతక్క వెల్లడించారు. ప్రజలు చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి నేతన్నలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో త్వరలో డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్ అందుబాటులోకి తీసుకొస్తామని ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు చెప్పారు. ఏఐ, బ్లాక్ చైన్, డాటా అనలిటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి సాంకేతికతలను పాలనలో విస్తృతంగా వినియోగిస్తున్నామని చెప్పారు. పౌరుల డేటా భద్రత కోసం త్వరలో బ్లాక్ చైన్ ఆధారిత సర్టిఫికెట్లు జారీ చేపడతామన్నారు. టీ ఫైబర్ ద్వారా అన్ని గ్రామీణ ప్రాంతాలకు హైస్పీడ్ డిజిటల్ కనెక్టివిటీ కల్పిస్తామన్నారు. డిజిటల్ ఆఫీస్ ప్రాజెక్టుతో ప్రభుత్వ కార్యాలయాల్లో పేపర్లెస్ పాలనకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. తెలంగాణ రాష్ట సుభిక్షం రైతాంగ సంక్షేమం కోసం ఈ నెల 10వ తేదీన నాగార్జునసాగర్ లో మహావరుణ యాగం నిర్వహించనున్నట్లు నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పంతో యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో 108 మంది రత్విక్కులు 11 హోమకుండాలతో యోగం నిర్వహిస్తామని చెప్పారు. సాయంత్రం జరిగే పూర్ణాహుతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరవుతారన్నారు. సమృద్దిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, జలాశయాలు చెరువులు నిండాలని ఆకాంక్షిస్తూ యాగం నిర్వహిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. 2047 నాటికి భారత్ను అభివృద్ది చెందిన స్వావలంబన కలిగిన విజ్ఞాన దేశంగా తీర్చిదిద్దడంలో యువత పరిశోధన ఆవిష్కరణలే కీలకమని పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హైదరాబాద్ కాన్హా శాంతివనంలో పాలమూరు విశ్వవిద్యాలయం, కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న విజన్ ఇండియా 2047 జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. కృత్రిమ మేధస్సు, డేటా సైన్స్, బయోటెక్నాలజీ, సెమీకండక్టర్లు, పునరుత్పాదక ఇంధనం, అంతరిక్ష సాంకేతికత వంటి రంగాలపై దృష్టి సారించాలన్నారు. నాణ్యమైన ప్రభుత్వ విద్య వైద్యాన్ని బలోపేతం చేయడం ద్వారానే 2047 లక్ష్యాలు సాధించవచ్చునని మంత్రి చెప్పారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో మైనింగ్ సమస్యలపై రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సమీక్ష నిర్వహించారు. మైనింగ్ కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను అసోసియేషన్ ప్రతినిధులు మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. చిన్న రోడ్డు కాంట్రాక్టర్లపై మైనింగ్ శాఖ అధికారులు 10 రెట్ల పెనాల్టీలు విధించడం సరికాదని మంత్రులు అభిప్రాయపడ్డారు. 5 కోట్ల రూపాయల పనికి 54 కోట్ల రూపాయల పెనాల్టీ విధించడం సరైంది కాదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అక్రమ మైనింగ్ అరికట్టడంతో పాటు చిన్న కాంట్రాక్టర్లను ఇబ్బందులకు గురి చేయవద్దని అధికారులను ఆదేశించారు. స్టడీ టూర్లో భాగంగా ఒడిషా అసెంబ్లీ శాఖల స్టాండింగ్ కమిటీ తెలంగాణ శాసనమండలి శాసనసభను సందర్శించింది. కమిటీ చైర్మన్ సుధీర్ రంజన్ పథ్ జోషి నేతృత్వంలోని సభ్యులకు తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం 2 రాష్ట్రాల శాసనసభల్లో కమిటీల ఏర్పాటు, పనితీరుపై సమావేశంలో చర్చించారు. వన్య సంరక్షణ, జలసిరి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్, చిగురు, మామిడి మండలాల్లో మంత్రి పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని, 5

0: ఎకరాలకు పైగా భూమి ఉన్నవ రాయల్ పామ్స్ సాగు చేయాలని ఆయన చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సంగారెడ్డి జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మరింత బలోపేతం చేయడంపై రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కంకోల్ సింగీతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని, బర్దీపూర్ సుల్తాన్పూర్ నేరడిగుంట పిహెచ్సిల నిర్మాణం పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యాధుల పరిస్థితిపై ఆరా తీశారు. ఈ నెల 15వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీపై కూడా చర్చించారు. కరెన్సీ నోట్లపై భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రాన్ని ముద్రించాలని కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐని తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట మంత్రివర్గం దృష్టికి తీసుకువెళ్లి కేంద్రానికి అధికారికంగా విజ్ఞప్తి చేసేలా కృషి చేస్తున్నారు. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో మంత్రి మీడియాతో మాట్లాడారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నల సంక్షేమ పథకాలు నిలిపివేసిందని ఆరోపించారు. కేసీఆర్ హయాంనామలైన నేతన్న భీమా, నేతన్నకు చేయూత పథకాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల ద్వారా సహకారం అందిస్తోందని వరంగల్ జిల్లా చేనేత సహకార సంఘం అధ్యకుడు ఎలుగం సాంబయ్య చెప్పారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సాంబయ్య ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: కేంద్ర ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నది. 15% కాటన్ యార్డ్ మీద సబ్సిడీ కూడా అందజేస్తుంది నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా. అదేవిధంగా సంస్కృతిని కాపాడడానికి సబ్సిడీతో కూడినటువంటి అనేక పథకాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
0: నాగార్జునసాగర్ లోని విజయ విహార్ వద్ద ఈ నెల 10వ తేదీని వరుణయాగం నేపథ్యంలో నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఏర్పాట్లను సమీక్షించారు. యాగశాల ఏర్పాటు చేసే ప్రదేశం, బ్యారికేడ్లు, పగోడాల ఏర్పాట్లు, పర్వచనశాల, టెంట్లు, ఎల్ఈడీలతో పాటు రత్వికులు, అర్చకులకు వసతి సౌకర్యం వంటి ఏర్పాట్లన్నీ చేయాలని చెప్పారు. ఈ రోజు ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువల్ల హైదరాబాద్ వాతావరణ కేంద్రం యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, నల్గొండ, సూర్యాపేట, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయి. హైదరాబాద్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. చేనేత కార్మికుల సంక్షేమ అభ్యున్నతికి రాష్ట ప్రభుత్వం అన్ని విధాలనగా ఉంటుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతితో కలిసి ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్ లో ఈ నెల 11వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేక వర్షాకాల పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహిస్తారు. నగరంలోని మొత్తం 150 వార్డుల్లో ఈ కార్యక్రమం చేపడతారు. రోడ్లు, నాలాలు, చెరువులు, ఫుట్పాత్లు, పార్కుల వద్ద పేరుకుపోయిన పాత చెత్త, నిర్మాణ వ్యర్థాలు మొదలైన వాటిని తొలగిస్తారు. తెలంగాణ ఆంధ్ర ప్లాస్టిక్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో నిర్వహించే హైప్లెక్స్ 2026 అంతర్జాతీయ ప్లాస్టిక్ ఎక్స్పోను ఐటీ మంత్రి దొద్దుల శ్రీధర్ బాబు ఈ రోజు లాంఛనంగా ప్రారంభించారు. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలను సమన్వయం చేసుకుని సమీకృత వ్యవసాయ విధానం చేపడితే రైతులకు ఏడాది పొడవున ఆదాయం లభిస్తుందని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో రైతు సంపత్ నిర్వహిస్తున్న సమీకృత వ్యవసాయ క్షేత్రాన్ని ఆయన సందర్శించారు. విశేషాలు మరొకసారి. చేనేత కార్మికుల సంక్షేమంతో పాటు చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఈ నెల 10వ తేదీన నాగార్జునసాగర్ లో నిర్వహించే మహావరుణయాగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: यत् निरन्तर स्थगनेन व्यवधानेन च नवनिर्वाचिताः प्रतिभाशालिनश्च सदस्याः सदने स्वकीय विचारान् उपस्थापयितुं नैव पारयन्ति। प्रधानमन्त्री नरेन्द्र मोदी श्वः इण्डियन इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी इति संस्थायाः 75वें दीक्षांत समारोहे भागं भजिष्यति। प्रधानमंत्री श्री मोदी 3,000+ छात्रान् संबोधयिष्यति, येषु 87,500 शोधच्छात्राः समाविष्टाः। अत्रावसरे श्री मोदी मेधाविभ्यः छात्रेभ्यः संस्थायाः प्रतिष्ठितानि सम्मानानि प्रदास्यति। राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मू अद्य नवदिल्ल्याः राष्ट्रपति भवने 25वें 2000वें वर्षस्य संत कबीर हस्त निर्मित तंतु कला पुरस्कारान् राष्ट्रीय हस्त निर्मित तंतु कला पुरस्कारान् च प्रदत्तवती। हस्तशिल्पिनां कलात्मकतां नवीनतां भारतीय परम्परायाः संरक्षणे तेषां योगदानं च सम्मानयितुम् आहत्य 22 पुरस्काराः, 3 संत कबीर पुरस्काराः, 21 च राष्ट्रीय पुरस्काराः समर्पिताः। अस्मिन् अवसरे भारतस्य समृद्ध न्यासस्य सम्माननाय 4 स्मरणीय प्रैषचटिकाः अपि विमोचिताः। राष्ट्रपतिः देशस्य वस्त्र शिल्पिभ्यः उद्यमेभ्यः छात्रेभ्यः अथ अस्य क्षेत्रस्य समस्त जनसमुदायाय च शुभकामनाः प्रदत्तवती।
1: देश के प्रतिभाशाली बुनाकारों, डिजाइनरों, उद्यमियों, विद्यार्थियों और भारत के हथकथा क्षेत्र से जुड़े सभी लोगों को बहुत बहुत शुभकामनाएं देती हूँ।
0: विदेश मंत्री डॉ एस जयशंकर न्यगादीत यत् पाकिस्तान देशेन सह भारतस्य संबंधाः केवलं आतंकवाद मुक्तौ एव अग्रेसारयितुं शक्यन्ते। अद्य लोकसभायां एकस्मिन् लिखितोत्तरे डॉ जयशंकर स्पष्टीकृतवान् यत् पाकिस्तान अद्यापि अतिसीम्नि भारतं विरुध्य आतंकवादं अस्त्ररूपेण उपयुङ्क्ते। अद्य भारतस्य उत्तर पश्चिम भागेषु अतिवृष्टिः अजायत। भारतर्तु विज्ञान विभागेन अद्य नवदिल्ल्यां मध्यमतः तीव्र वृष्ट्यै पीतवर्णपरा संचेतना प्रख्यापिता। कोझिकोड़े कन्नूर वायनाड कासरगोड क्षेत्रेषु साम्प्रतं रक्तवर्णपरा संचेतना प्रख्यापिता। अथ क्रीडा वार्तासु। भारतस्य ग्रैंडमास्टर आर प्रज्ञानंद अमेरिकादेशे आयोजितायां ग्रैंड चेस टूर सेंट लुईस रैपिड एंड ब्लिट्ज इत्यस्यां प्रतियोगितायां विजयं प्राप्तवान्। 20वर्षीय प्रज्ञानंद पेनल्टीमेट इत्यस्मिन् चक्रे उज्बेकिस्तानस्य ग्रैंडमास्टर जाबोखे सिंदारोव इत्यनेन सह स्पर्धां समीकृत्य विजयं सुनिश्चितवान्। बैडमिंटन क्रीडायां भारतस्य क्रीडिके रक्षिता रामराज अथ अश्मिता चालिया च अद्य दक्षिण कोरिया देशस्य आसन नगरे आयोजितायाः कोरिया मास्टर्स इत्यस्याः स्पर्धायाः महिलैकल वर्गे उपांत्य चक्रे प्रवेशम् अलभिताम्। अश्मिता चालिया जापान देशस्य क्रीडिकां हिना अकेची इत्येतां पराजित्य उपांत्य चक्रे प्रवेशम् अकरोत् इति वार्ताः।
2: आकाशवाणी हैदराबाद केंद्रम
3: आकाशवाणी निजामाबाद केंद्रम నిలయంలో సమయం 6:30 ఇప్పుడు వినండి సమాచార దర్శిని। వసతి గృహాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు అంటూ అదనపు కలెక్టర్ వి భుజంగరావు గారు తెలియజేశారు। సంక్షేమ వసతి గృహాలు గురుకులాలు రెసిడెన్షియల్ స్కూళ్లు కళాశాలలు నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవంటూ నిజామాబాద్ అదనపు కలెక్టర్ వి భుజంగరావు గారు స్పష్టం చేశారు। సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం రోజు అన్ని సంక్షేమ శాఖల ప్రభుత్వ విద్యా సంస్థల అధికారులు నిర్వాహకులు కాంట్రాక్టర్ ఏజెన్సీలు ప్రతినిధులతో సమీక్ష జరిపారు। ఇటీవల పలు హాస్టళ్లు గురుకులాలను క్షేత్రస్థాయిలో సందర్శించిన సమయంలో నిర్వహణపరమైన లోపాలు తన దృష్టికి వచ్చాయని తక్షణమే వాటిని సరిదిద్దుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు। ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థిని విద్యార్థులకు డైట్ సమకూర్చాలని సూచించారు। కాంట్రాక్టర్ ఏజెన్సీలను నాణ్యమైన తాజా కూరగాయలు, పండ్లు, మాంసాహారం సరఫరా చేసేలా నిశిత పర్యవేక్షణ జరపాలని, ఒకవేళ ఎవరైనా నాసిరకం వస్తువులు చికెన్, మటన్ వంటివి సరఫరా చేస్తే వెంటనే షోకేజ్ నోటీస్ జారీ చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించే విషయంలో అలసత్వం వహిస్తే ఎంతమాత్రం ఉపేక్షించబోమని, నిబంధనలు పాటించని వారికి కాంట్రాక్టర్లకు ఏజెన్సీ రద్దు చేసి కొత్త వారికి బాధ్యతలు అప్పగిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థుల ఆరోగ్యాల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, శానిటేషన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని హాస్టల్లో గురుకులాల నిర్వాహకులకు ఇతవు పలికారు. మండల ప్రత్యేక అధికారులు, ఆర్సీఓలు క్రమం తప్పకుండా విద్యా సంస్థలను సందర్శిస్తూ నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించాలని సూచించారు. సమీక్ష సమావేశంలో ట్రైనీ కలెక్టర్ సురేష్, డీఈఓ అశోక్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సమాచారం నిజామాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారి గారిచే జారీ చేయబడినది. సమాచార దర్శిని విన్నారు. ఇప్పుడు విందాం దేశభక్తిని చాటి చక్కని ప్రబోధ గీతం.

0: కృష్ణుని పద సన్నిధి నిలిచి గీతాచార్యుడు కృష్ణుని పద సన్నిధి నిలిచి
1: ప్రభుది గీతం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:35. ఇప్పుడు విందాం సినీ సరాగాల మాలిక సినీ రంజని. కార్యక్రమంలో ముందుగా విందాం నీ స్నేహం సినిమా నుండి ఈ పాట.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో సినీ రంజని కార్యక్రమం. వింటున్న శ్రోతలకి ఒక గమనిక. ఈ నెల 9వ తేదీ ఆదివారం ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:50 కావస్తుంది. కాసేపట్లో వింటారు వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు మునగ పంటలో ఎటువంటి మెలకువలు తీసుకుంటే చక్కటి ఆదాయాన్ని రైతులందరూ పొందగలరు అన్న వివరాలు ఈ విధంగా అందజేస్తున్నారు. మునగని స్వర్గవృక్షము, ప్యారడైజ్ ట్రీగా పిలుస్తారు. ఇది స్వదేశీ బహువార్షిక కూరగాయ పంట. దక్షిణ భారతదేశంలో సర్వసాధారణంగా కనిపించే పెరటి తోట చెట్టే మునగ. మునగ మొక్క

0: చెట్టు అన్ని భాగాలు ఆకులు, కాయలు, గింజలు, బెరడు, వేళ్లు, ఔషధ గుణాలు కలిగి ఆయుర్వేదంలో ప్రాచుర్యం పొందాయి. ఆకులో ప్రోటీన్లు, కెరోటిన్, ఇనుము, విటమిన్ సి, కాయల్లో లైసిన్ అనే అమైనో ఆమ్లం సమృద్ధిగా ఉన్నాయి. సంప్రదాయంగా మునగను పూర్వకాలంలో అనేక రోగాలకు చికిత్సలో భాగంగా వాడేవారు. విత్తనాలను యాంటీ అలర్జిక్, యాంటీ బ్యాక్టీరియల్గా, నీటి శుద్ధి కోసం వినియోగించేవారు. ఆకులను యాంటీ అల్సర్స్, యాంటీ డయాబెటిక్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ యాక్సిడెంట్గా, మూత్ర సంబంధ వ్యాధుల నివారణకు, పాల వృద్ధికి వాడతారు. దీనిలో నారింజ కంటే 7 రెట్లు ఎక్కువగా విటమిన్ సి, పాల కంటే 4 రెట్లు ఎక్కువ కాల్షియం, 2 రెట్లు ఎక్కువ ప్రోటీన్లు ఉన్నాయి. అరటి కంటే 3 రెట్లు అధికంగా పొటాషియం, ఇనుము ఉన్నాయి. గత 2 దశాబ్దాలుగా అధిక దిగుబడినిచ్చే రకాలు అభివృద్ధి చెందడంలో మునగ వాణిజ్య సరళిలో సాగులోకి వస్తుంది. ఇక వాతావరణం వచ్చేసి ఇది ఉష్ణమండల పంట. సాధారణ పగటి ఉష్ణోగ్రతలు అనుకూలం. 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉంటే పూత రాలిపోతుంది. మంచును చలిని తట్టుకోలేదు. కావున తెలంగాణ రాష్ట్రమంతటా సాగుకు అనుకూలం. ఇక అనువైన నేలలంటే అన్ని రకాల నేలలు అనుకూలమే. అధిక సేంద్రియ పదార్థం కలిగిన గరప నేలలు సాగుకు శ్రేష్టం. కొద్దిపాటి చౌడును కూడా తట్టుకుంటుంది. మరి ఏ ఏ రకాలు మనకు అనుకూలంగా ఉంటాయి అన్న వివరాలు ఈ విధంగా. వాణిజ్యపరంగా సాగుకు PKM1 అనే ఏకవార్షిక రకం అనువైనది. మొక్క 4-6 మీటర్ల ఎత్తు వరకు పెరిగినా విత్తిన 160-170 రోజుల పూతకు వస్తుంది. కాయపొడు 65-70 సెంటీమీటర్లు, బరువు 150 గ్రాములు ఉంటుంది. మొక్కకు 33 కిలోలు లేదా 200 నుండి 225 కాయలు దిగుబడి వస్తుంది. 3 సంవత్సరాల వరకు కార్సి పంట తీసుకోవచ్చు. ఇక నర్సరీలను ఏ విధంగా తయారు చేసుకోవాలంటే ఎకరానికి 250 గ్రాములు విత్తనం సరిపోతుంది లేదా 640 మొక్కలు అవసరం. నారు పెంచడానికి 5-9 అంగుళాలు పాలిథిన్ సంచుల్లో ఎర్రమట్టి, పశువుల ఎరువు, ఇసుక 2:1:1:1 నిష్పత్తిలో కలిపి నింపుకోవాలి. 30-40 రోజుల వయస్సు గల మొక్కలను పొలంలో నాటుకోవాలి. మరి నాటే విధానం పద్ధతుల గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. మునగను జూన్-ఆగస్టు మధ్య నాటుకుంటే 2 ఫిబ్రవరి-మార్చి నెలలో కోతకు వస్తుంది. పొలాన్ని 2 సార్లు దుక్కి దున్ని చదును చేసి ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు వేసి భూమిని కలిదున్నాలి. పొలంలో 2.5x2.5 మీటర్లు లేదా 3x2 మీటర్లు దూరంలో నాటుకుంటే అంతర కృషికి అనువుగా ఉంటుంది. సూర్యరశ్మి ధారాళంగా లభించే పెరుగుదల బాగుంటుంది. అంతర పంటలను కూడా సాగు చేయవచ్చు. మరి నీటిని ఏ విధంగా తడులు ఇచ్చుకోవాలన్న వివరాలు ఈ విధంగా. నాటిన వెంటనే నీరు పెట్టాలి. నేల స్వభావం, వాతావరణ పరిస్థితులను బట్టి 7-10 రోజులకు ఒకసారి నీరు పెట్టుకుంటే మంచి దిగుబడులు పొందవచ్చు. ఇక పోషకాలను ఏ విధంగా అందజేయాలంటే మునగ మొక్కలు నాటేటప్పుడు గుంతలో 10 కిలోల పశువుల ఎరువుతో పాటు 250 గ్రాములు వేపపిండి, 250 గ్రాములు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేయాలి. నాటిన 3-9 నెలలకు ఒక్కో మొక్కకు 100 గ్రాములు యూరియా, 50 గ్రాములు మ్యూరేట్ ఆఫ్ పొటాషును వేసి నీరు పారించాలి. ఇక కొమ్మను ఏ విధంగా కత్తిరింపులు చేసుకోవాలన్న వివరాలు ఈ విధంగా. మొక్కలు 3 అడుగులు పెరిగిన తర్వాత కొన చివర్లను తుంచివేయాలి. దానివల్ల ప్రక్క కొమ్మలు అధికంగా వస్తాయి. ప్రక్క కొమ్మలు కూడా 1-2 అడుగులు పెరిగే లోపల మళ్ళీ చిగుళ్ళు తుంచివేయాలి. ఇలా చేస్తే పూత కాయలు ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంది. మొదటి సంవత్సరం కాపంతా పూర్తయిన తర్వాత జూన్ జులై మాసంలో మొదలు నుంచి 3 అడుగుల ఎత్తుకు కొమ్మలను పూర్తిగా తీసివేసి కాపరాక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. ఈ మొదలు నుంచి వచ్చిన కొమ్మలను 2 అడుగులు పెరిగిన తర్వాత కొన చివర్లు తుంచివేయాలి. ఈ విధంగా ఏకవార్షిక రకాల నుంచి 3 సంవత్సరాల వరకు దిగుబడి సాధించవచ్చు. ఇక అంతర పంటలు ఎలా వేసుకోవాలంటే అయితే మునగ మొక్క నాటిన 5-6 నెలలకు పంట వస్తుంది. కాబట్టి మొదటి 4 నెలలు అంతర పంటగా నీటి వసతి కింద క్యారెట్, ముల్లంగి, వంగ, బెండ అలసంద, ఫ్రెంచి చిక్కుడు లాంటి కూరగాయలు సాగు చేసుకోవచ్చు. ఈ విధంగా మునగ పంటలో మెలకువలు తీసుకొని రైతులందరూ చక్కటి పంట పండించి చక్కటి ఆదాయాన్ని, అదనపు ఆదాయాన్ని పొందగలరని మన రైతులకు శాస్త్రవేత్తలు తెలియచేస్తున్నారు.
1: మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడ్డాయి.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు. ప్రసార వివరాలు 103.2 MHz పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో ఈ పూట మరియు రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా విందాం ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పాడి పశువులలో పొదుగు వాపు వ్యాధి కారణాలు చికిత్స గురించి కామారెడ్డి జిల్లా గాంధారి మండలం ప్రాథమిక పశు వైద్య కేంద్రం పశు వైద్యాధికారి డాక్టర్ జి వేణుగారు అందించే వివరాలు వింటారు. రాత్రి 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో రిలే అవుతుంది. 8:00 అభిరుచి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు, ఉత్తరాల ద్వారా కోరినవి. 8:15 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమయం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:30 లలిత గీతాలు వింటారు. రాత్రి 8:45 తిరిగి 11:00 హిందీలో వార్తలు, అలాగే రాత్రి 9:00 తిరిగి రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తలు, రాత్రి 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలన్నీ ఢిల్లీ కేంద్రం రిలే అవుతాయి. రాత్రి 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. రాత్రి 10:00 మిమ్మల్ని అలరిస్తాయి అలనాటి మేటి గీతాలు, మధుర గీతాలు. రాత్రి 11:10 మా ప్రసారాలు ముగుస్తాయి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఇప్పుడు వినండి రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఉదయం ప్రభాత ప్రసారంలో 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీమతి ఎంఎస్ సుబ్బులక్ష్మ గారు ఆలపించిన శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వింటారు. 6:40 సూక్తి సుధా కార్యక్రమంలో గోపిరెడ్డి రామిరెడ్డి గారు తెలియజేసి మహితోక్తులు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి. 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఉదయం 7:00 ప్రసార వివరాలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం ప్రకటనలు భక్తి గీతం వింటారు. అలాగే 7:30 ప్రుడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో డాక్టర్ వి హరితాకృష్ణ గారు తెలియజేసే సలహాలు వింటారు. 7:58 గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు తెలియజేసే సలహాలు సూచనలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. మన ఆలయాలు కార్యక్రమంలో ఈ వారం నిజామాబాద్ నగరంలోని శ్రీ జెండా బాలాజీ ఆలయ విశేషాలు వింటారు. వ్యాఖ్యానం ఎర్రంరాజు గారు, అలాగే డి వరలక్ష్మి గారు. నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం ఎర్రంరాజు గారు. ఉదయం 9:00 శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా కొన్ని సినిమా పాటలు వింటారు. ఇక 10:00 ప్రారంభమవుతాయి వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇవి రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. కాసేపట్లో వింటారు తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఉగ్రవాదం, శత్రుత్వ ధోరణి, హింస లేని వాతావరణంలో మాత్రమే భారత్తో పాకిస్తాన్ సంబంధాలు ముందుకు సాగలవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు స్పష్టం చేశారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలు, అంతరాయాల మధ్య సైతం పార్లమెంటు ఉభయ సభలు సజావుగా సాగుతున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. భారతీయ రైల్వే ప్రతి సంవత్సరం దాదాపు 58 కోట్ల భోజనాలు అందిస్తోందని, సగటున కేవలం 0.0008% మాత్రమే ఆహార నాణ్యతకు సంబంధించిన ఫిర్యాదులు అందుతున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో భారత షట్లర్లు రక్షితా రామరాజ్, అస్మితా చలిహా సెమీఫైనల్స్లోకి ప్రవేశించారు. ఉగ్రవాదం, శత్రుత్వ ధోరణి, హింస లేని వాతావరణంలో మాత్రమే భారత్తో పాకిస్తాన్ సంబంధాలు ముందుకు సాగలవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు స్పష్టం చేశారు. లోక్సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో డాక్టర్ జయశంకర్ పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాద విధానాన్ని భారతదేశానికి వ్యతిరేకంగా ప్రభుత్వ విధానంగా ఉపయోగించే పద్ధతిని కొనసాగిస్తుంది.

0: కలిగిస్తోందని అన్నారు. పుల్వామా ఉగ్రవాది దాడి తర్వాత పాకిస్తాన్ కు అత్యంత ప్రాధాన్యత కలిగిన దేశం ఎన్ఎఫ్ఎన్ హోదాను భారత్ ఉపసంహరించుకుందని, పాకిస్తాన్ నుంచి ఉత్పన్నమైన లేదా అక్కడి నుంచి ఎగుమతి చేసిన అన్ని వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని 200% పెంచిందని మంత్రి చెప్పారు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం, అటారీ చెక్పోస్ట్ మూసివేయడం, వీసాలు పరిమితం చేయడం, రాయబార కార్యాలయాల్లో దౌత్యపరమైన అధికారుల ఉనికిని సంఖ్యను తగ్గించడం వంటి అనేక దౌత్యపరమైన చర్యలు భారత్ తీసుకుంది. పాకిస్తాన్ పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని సైనిక చర్య కూడా చేపట్టామని డాక్టర్ జయశంకర్ గుర్తు చేశారు. ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ తమ రాజధానుల్లో మాత్రమే పరస్పర దౌత్య కార్యాలయాలు నిర్వహిస్తున్నాయని విదేశాంగ మంత్రి చెప్పారు. డీజీఎంఓ స్థాయి చర్చలు, బ్యాలిస్టిక్ క్షిపణుల విమాన పరీక్షల ముందస్తు నోటిఫికేషన్లు పంచుకోవడం, ఒకరి కస్టడీలో మరొకరి ఖైదీల జాబితాను ఎప్పటికప్పుడు మార్చుకోవడం వంటి చర్యలను మాత్రం రెండు పక్షాలు కొనసాగిస్తున్నాయి. యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం కల్పించే విషయమై స్పష్టమైన నిర్ణీత గడువులు, మైలురాళ్లతో కూడిన టెక్స్టాధారిత చర్చలు త్వరగా ప్రారంభించాలని మన దేశం డిమాండ్ చేస్తోందని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. లోక్సభలో లిఖితపూర్వక సమాధానమిస్తూ విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్, భద్రతా మండలిలో శాశ్వత తాత్కాలిక వర్గాలు రెండింటిని విస్తరించవలసిన అవసరాన్ని, అభివృద్ది చెందుతున్న దేశాలకు ప్రాధాన్యతనిస్తూ మెరుగైన ప్రాతినిధ్యం కల్పించవలసిన అవసరాన్ని భారత్ గట్టిగా చెబుతోందని అన్నారు. భద్రతా మండలిలోని 5 శాశ్వత సభ్య దేశాలతో సహా వివిధ దేశాలతో అత్యున్నత స్థాయిలతో సహా వివిధ స్థాయిల్లో ద్వైపాక్షికంగా బహుళపక్షంగా భారత్ కు శాశ్వత సభ్యత్వ అంశాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు చర్చిస్తోంది. సమకాలీన ప్రపంచ వాస్తవాలను ప్రతిబింబించే విధంగా సంస్కరణలు తీసుకొచ్చి విస్తరించిన భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కలిగి ఉండేందుకు కావలసిన అన్ని అర్హతలు భారత్ కున్నాయని ప్రభుత్వం గట్టిగా విశ్వసిస్తోందని కీర్తివర్ధన్ సింగ్ చెప్పారు. ప్రతిపాదిత విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లుపై అమెరికా చట్టసభ సభ్యుడు ఒకరు లేవనెత్తిన అభ్యంతరాలను మన దేశం తిరస్కరించింది. దీనికి సంబంధించి భారత పార్లమెంట్ నిర్ణయాలు తీసుకుంటుందని, శాసనపరమైన విషయాలు తమ అంతర్గత విషయాలని మన దేశం స్పష్టం చేసింది. న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయం తెలియజేశారు. విదేశీ నిధులకు సంబంధించి నియంత్రించే దేశాలు అమెరికాతో సహా అనేక దేశాలున్నాయని రణధీర్ జైస్వాల్ గుర్తు చేశారు.
1: We have seen the comments. Legislative matters concerning India are our internal affairs on which decisions are taken by the parliament of our country. I would also like to point out that there are several nations, including the United States, which regulate the flow of foreign funds.
0: భారతీయ నౌకలు, నావికుల భద్రత, రక్షణ విషయానికి వస్తే భారతదేశం వాటికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రణధీర్ జైస్వాల్ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మధ్య నిన్న రాత్రి జరిగిన టెలిఫోన్ సంభాషణ గురించి ప్రస్తావిస్తూ పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితి పరిణామాలపై ఇద్దరు నాయకులు చర్చించారని విదేశాంగ ప్రతినిధి చెప్పారు. ఇజ్రాయెల్ వైపు నుంచే ఈ ఫోన్ కాల్ వచ్చిందని ఆయన చెప్పారు. ఆ దేశంతో భారతదేశానికి ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని, ఇద్దరు నాయకుల మధ్య జరిగిన సంభాషణలో వివిధ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై కూడా చర్చించినట్లు రణధీర్ జైస్వాల్ తెలియజేశారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలు, అంతరాయాల మధ్య కూడా పార్లమెంట్ ఉభయ సభలు సజావుగా సాగుతున్నాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. పార్లమెంట్ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ శాసన కార్యకలాపాలను సభల్లో సజావుగా కొనసాగిస్తున్నామన్నారు. ఈ రోజు లోక్సభలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల బిల్లు ఆమోదం పొందిందని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీల నిరసనలు, నినాదాల హోరు కారణంగా ఉభయ సభల్లో చర్చలు పరిమితమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రత్యేక సమావేశం ద్వారా వర్షాకాల సమావేశాలను పొడిగించి ఎలాంటి ప్రతిపాదన లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంపై స్పందిస్తూ చైర్మన్ అనుమతితో నిర్దిష్ట అంశంపై ఏ మంత్రి సమాధానం ఇవ్వాలనేది ప్రభుత్వం నిర్ణయిస్తుందని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. భారతీయ రైల్వే ప్రతి సంవత్సరం దాదాపు 58 కోట్ల భోజనాలను ప్రయాణికులకు అందిస్తోందని, సగటున కేవలం 0.0008% మాత్రమే ఆహార

0: నాణ్యతకు సంబంధించిన ఫిర్యాదులు అందుతున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. లోక్సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వ సమాధానమిస్తూ గడిచిన మూడేళ్లలో ఐఆర్సీటీసీ కల్తీ నివారణకు తగిన చర్యలు తీసుకుందని ఆయన వెల్లడించారు. ఆహార నాణ్యత పరిశుభ్రత నిబంధనలను ఉల్లంఘించినందుకు 5 కోట్ల రూపాయలకు పైగా జరిమానాలు విధించారని, 54 షోకాజ్ నోటీసులు జారీ చేశారని, 6 కాంట్రాక్టులు రద్దు చేయడంతో పాటు లైసెన్సీలను బ్లాక్ లిస్ట్ లో పెట్టడం వంటి చర్యలు తీసుకున్నారని ఆయన తెలియజేశారు. నాణ్యత పరిశుభ్రత భద్రత నిబంధనలను నిర్ధారించేందుకు రైల్వే ఐఆర్సీటీసీ అధికారులు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లతో క్రమం తప్పకుండా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఆహార తయారీని రియల్ టైంలో మెరుగ్గా పర్యవేక్షించేందుకు బేస్ కిచెన్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు కూడా అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. భారత ప్రభుత్వ జాతీయ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ అయిన గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లస్ జమ్ గత 10 ఏళ్లలో 20 లక్షల కోట్ల రూపాయలకు పైగా సంచిత స్థూల సరుకుల విలువ జీఎంబీ సాధించింది. సాంకేతికత, పారదర్శకత, సామర్థ్యం, సుపరిపాలన ద్వారా పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ను మార్చేందుకు జమ్మును 2016 ఆగస్టు 9వ తేదీన ప్రారంభించారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జమ్ సీఈఓ మెహర్ కుమార్, జమ్ వ్యాపారం 2016-17లో 422 కోట్ల రూపాయల నుంచి ఇప్పుడు 20 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెరిగిందని చెప్పారు. గత దశాబ్ద కాలంలో జమ్ భారతదేశంలో డిజిటల్ పాలన పర్యావరణ వ్యవస్థకు మూల స్తంభంగా అవతరించిందని ఆయన అన్నారు. ఢిల్లీ ఐఐటి నిర్వహించిన అధ్యయనం ప్రకారం అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇండియామార్ట్ వంటి ఇతర ఈ మార్కెట్ ప్లేసులతో పోలిస్తే జమ్ములు విక్రయించే వస్తువుల్లో 74% వస్తువులు చౌకగా ఉన్నాయని మిహిర్ కుమార్ తెలియజేశారు. కేరళలోని 4 ఉత్తర జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యాహ్నం వరకు ఆరెంజ్ అలర్ట్ లో ఉన్న కోళికోడ్, కన్నూరు, వాయనాడ్, కసరగోడ్ జిల్లాలను ఇప్పుడు రెడ్ అలర్ట్ కు మార్చారు. మరికొన్ని ప్రాంతాల్లో వేరువేరుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తూ మరో 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 6 జిల్లాలకు యెల్లో అలర్ట్ ప్రకటించారు. కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భాగంగా అస్సాం లో జరుగుతున్న మహిళల సింగిల్స్ పోటీలో భారత షట్లర్లు రక్షిత రామరాజ్, అస్మిత చలిహాస్ సెమీఫైనల్స్ లో ప్రవేశించారు. ఈ వేళ జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో రక్షిత 18-21, 21-19, 21-18 స్కోర్ తేడాతో మన దేశానికి చెందిన తన్వీష్ శర్మను ఓడించారు. రేపు జరిగే సెమీఫైనల్లో అస్మిత, రక్షిత తలపడతారు. ఇదిలా ఉండగా పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్ లో పృథ్వీ కృష్ణమూర్తి రాయ్, కృష్ణ ప్రసాద్ గరగ జోడి మలేషియాకు చెందిన ప్రత్యర్థుల చేతిలో ఓడిపోవడంతో భారత్ పోటీ ముగిసింది. విశేషాలు మరొకసారి. ఉగ్రవాదం, శత్రుత్వ ధోరణి, హింస లేని వాతావరణంలో మాత్రమే భారత్ తో పాకిస్తాన్ సంబంధాలు ముందుకు సాగలవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు స్పష్టం చేశారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలు, అంతరాయాల మధ్య సైతం పార్లమెంట్ ఉభయ సభలు సజావుగా సాగుతున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. భారతీయ రైల్వేలు ప్రతి సంవత్సరం దాదాపు 58 కోట్ల భోజనాలను ప్రయాణికులకు అందిస్తోందని, కేవలం 0.0008% మాత్రమే ఆహార నాణ్యతకు సంబంధించిన ఫిర్యాదులు అందుతున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత షట్లర్లు లక్షిత రామరాజ్, అస్మిత చలిహా సెమీఫైనల్స్ చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయం సమయం 7:15. ఇప్పుడు వినండి
3: పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం.
4: రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి పంట పొలాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో పాడి పశువుల్లో పొదుగువాపు వ్యాధి కారణాలు, చికిత్స గురించి కామారెడ్డి జిల్లా గాంధారి మండల ప్రాథమిక పశువైద్య కేంద్రం పశువైద్యాధికారి డాక్టర్ జి వేణుగారు అందించే వివరాలు వింటారు. ముందుగా వాతావరణ వివరాలు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 2 రోజుల్లో జిల్లాలో అతి తేలికపాటి నుండి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 31 నుండి 32 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 24 నుండి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 83 నుండి 85% మరియు మధ్యాహ్నం 56 నుండి 60% మధ్య ఉండవచ్చు. వాయువ్య దిశ నుండి గాలులు సరాసరి గంటకు 14 నుండి 17 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వాతావరణ వివరాలు విన్నారు. ఇప్పుడు మార్కెట్ ధరలు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వారు తెలియజేసిన మార్కెట్ వివరాలు ఇలా ఉన్నాయి. కొమ్ము రకం పసుపు క్వింటాలు ఒక్కింటికి గరిష్ట ధర 23,907 రూపాయలు, కనిష్ట ధర 10,079 రూపాయలు, మోడల్ ధర 16,100 రూపాయలు. గోళా రకం పసుపు గరిష్ట ధర 16,900 రూపాయలు, కనిష్ట ధర 10,000 రూపాయలు, మోడల్ ధర 14,650 రూపాయలు. పసుపు పొడి గరిష్ట ధర 15,011 రూపాయలు, కనిష్ట ధర 8,516 రూపాయలు, మోడల్ ధర 13,006 రూపాయలు. నువ్వులు తెల్లవి గరిష్ట ధర 12,629 రూపాయలు, కనిష్ట ధర 12,177 రూపాయలు, మోడల్ ధర 12,386 రూపాయలు. కందులు గరిష్ట ధర 5,940 రూపాయలు, కనిష్ట ధర మోడల్ ధరలు కూడా 5,940 రూపాయలు. మార్కెట్ ధరలు విన్నారు. రైతు సోదరులకు గమనిక. కేంద్ర ప్రభుత్వ ఎరువుల బుకింగ్ యాప్ ప్రారంభమైందని, రైతులు తప్పనిసరిగా వినియోగించుకోవాలని నిజామాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయం వారు సూచిస్తున్నారు. జిల్లాలో రైతులకు ఎరువుల సరఫరాను మరింత పారదర్శకంగా, వేగవంతంగా మరియు సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర ఎరువుల బుకింగ్ యాప్ జిల్లాలో అమలులోకి వచ్చింది. ఈ యాప్ ద్వారా రైతులు తమకు అవసరమైన ఎరువులను ముందస్తుగా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో ఎరువుల లభ్యతపై స్పష్టమైన సమాచారం అందడంతో పాటు పంపిణీ ప్రక్రియ మరింత సమర్థవంతంగా నిర్వహించబడుతుంది. రైతులు సమీపంలోని లైసెన్సు పొందిన ఎరువుల విక్రయ కేంద్రాలను సంప్రదించి లేదా వ్యవసాయ శాఖ అధికారుల సహాయంతో యాప్లో నమోదు చేసుకుని ఎరువులను బుక్ చేసుకోవాలని కోరుతున్నారు. అలాగే జిల్లాలోని అన్ని ఎరువుల విక్రయదారులు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఈ యాప్ను తప్పనిసరిగా వినియోగించి రైతు సోదరులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలని కూడా వారు సూచిస్తున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పాడి పశువుల్లో పొదుగువాపు వ్యాధి కారణాలు, చికిత్స గురించి కామారెడ్డి జిల్లా గాంధారి మండల ప్రాథమిక పశువైద్య కేంద్రం పశువైద్యాధికారి డాక్టర్ జి వేణుగారు అందించే వివరాలు వింటారు.
5: రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు కార్యక్రమంలో పాడి పశువులలో పొదుగువాపు వ్యాధి, దాని యొక్క కారణాలు, లక్షణాలు, వ్యాప్తి, చికిత్స మరియు నివారణ మార్గదర్శకాల గురించి తెలుసుకుందాం. పొదుగువాపు వ్యాధి అనగా క్షీరగ్రంథి లేక పొదుగు యొక్క వాపు. ఇది పొదుగు యొక్క భౌతిక, రసాయన మరియు సూక్ష్మజీవుల మార్పులను కలుగజేస్తుంది. ఇది ప్రధానంగా పాలలో సొమాటిక్ కణాల పెరుగుదల మరియు క్షీరకణజాలంలోని రోగ లక్షణాల మార్పుల ద్వారా గుర్తించబడుతుంది. ఇది పాడి పరిశ్రమల్లో అత్యంత సాధారణమైన మరియు ఆర్థికంగా నష్టాన్ని కలిగించే వ్యాధులలో ఒకటి. ఇది పాల నాణ్యతను మరియు ఉత్పత్తిని తగ్గేలా చేస్తుంది. ముందుగా కారణాల గురించి తెలుసుకుందాం. పొదుగువాపు వ్యాధికి ముందస్తు కారణాలు. సాధారణంగా పొదుగువాపు ఎక్కువ ఈతలు ఈనిన పశువులలో చూడవచ్చు. తక్కువ దిగుబడి ఇచ్చే వాటికంటే అధిక దిగుబడినిచ్చే పాడి ఆవులు ఎక్కువగా ప్రభావితం అవుతాయి. అన్యదేశ మరియు సంకరజాతి ఆవులకు పొదుగువాపు ఎక్కువగా వస్తుంది. పొదుగు నుండి అసంపూర్ణంగా పాలు పితకడం, జన్యుపరమైన కారణాలు అనగా పొడవాటి చనులు, కిందకు ఉండే పొదుగు, గాయాలు కల చనులు, పొదుగు, వ్యక్తిగత అపరిశుభ్రత, అపరిశుభ్రమైన పరిసరాలు మొదలైనవి పొదుగు వాపుకు దోహదపడతాయి.

ఫిమిగేటస్, ఆస్పెర్జిల్లస్, మిడులన్స్, క్యానిడా జాతులు మొదలగునవి. ఇప్పుడు పొదుగుపాపు వ్యాధి వ్యాప్తి విధానం గురించి తెలుసుకుందాం. చనుల యొక్క రంధ్రాల ద్వారా ఇన్ఫెక్షన్ క్షీరగ్రంథికి చేరుకుంటుంది. పొదుగు మరియు పర్యావరణంలో నివసించే సూక్ష్మక్రిములు అనుకూలమైన పరిస్థితులలో వృద్ధి చెంది కణజాలాలపై దాడి చేయటం వలన చాలా హానికరమైన ప్రభావం ఏర్పడుతుంది. ఆవు యొక్క చర్మ ఉపరితలం మీద అనేక క్రిములు నివాసం కలిగి ఉండవచ్చు. అక్కడి నుండి ఆ క్రిములు పాలు పితికే వారి ద్వారా కలుషితం చెంది వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. పాలు పితికే వారి చేతులు, బట్టలు మరియు పాలు పితికే యంత్రాల కప్పుల ద్వారా వ్యాధి సోకి పొదుగు భాగం నుండి వ్యాధి సోకి ఇతర భాగాలకు వ్యాప్తి చెందుతుంది. వ్యాధి సోకిన గ్రంథి నుండి వచ్చే స్రావాలు నేలను కలుషితం చేయడం ద్వారా వ్యాధి సంక్రమణ చెందుతుంది. ఇప్పుడు పొదుగుపాపు యొక్క రకాల గురించి తెలుసుకుందాం. మొదటగా వ్యాధి లక్షణాల ఆధారంగా ఈ పొదుగుపాపు వ్యాధి రెండు రకాలు. ఒకటి క్లినికల్ మాస్టైటిస్, రెండోది సబ్ క్లినికల్ మాస్టైటిస్. మొదటగా క్లినికల్ మాస్టైటిస్, ఇందులో వాపు, వేడి, ఎరుపు రంగు, తీవ్రమైన నొప్పి ఉంటుంది. సబ్ క్లినికల్ మాస్టైటిస్, ఈ రకంలో పొదుగునందు ఎటువంటి బాహ్య లక్షణాలు కనపడవు, కానీ పాలలో మార్పులు అంటే సొమాటిక్ కణాలు, తెల్ల రక్త కణాలు, ఎపిథీలియల్ కణాలలో మార్పు మరియు పాల పిహెచ్లో మార్పులు గమనించవచ్చు. పొదుగువాపు తీవ్రత ఆధారంగా ఇందులో రెండు రకాలు, తేలికపాటి మాస్టైటిస్, మరొకటి తీవ్రమైన మాస్టైటిస్. మొదటగా తేలికపాటి మాస్టైటిస్, పాలలో స్వల్ప మార్పులు, పలుకులు లేదా గడ్డకట్టడం గమనించవచ్చు. తీవ్రమైన మాస్టైటిస్, ఇందులో పాలలో మార్పులు మరియు పొదుగులో వాపు, నొప్పితో పాటు మరింత స్పష్టమైన మార్పులు గమనించవచ్చు. మరొకటి అతి తీవ్రమైన మాస్టైటిస్, శారీరక సంబంధ సంకేతాలైన జ్వరం, ఆకలి లేకపోవటం మరియు తీవ్రమైన పొదుపు వాపు వంటి లక్షణాలు ఉంటాయి. అదేవిధంగా కాల వ్యవధి ఆధారంగా మాస్టైటిస్ అనగా పొదుగువాపు వ్యాధి నాలుగు రకాలు. మొదటగా అతి తీవ్రమైన మాస్టైటిస్, రెండవది తీవ్రమైన మాస్టైటిస్, మూడవది సబక్యూట్ అనగా తక్కువ తీవ్రమైన మాస్టైటిస్, నాలుగవది దీర్ఘకాలిక మాస్టైటిస్. ఇప్పుడు మొదటిది అతి తీవ్రమైన మాస్టైటిస్, తీవ్రమైన లక్షణాలతో ఆకస్మికంగా ప్రారంభమవుతుంది, తరచుగా శారీరక సంబంధమైన అనారోగ్యానికి దారితీస్తుంది. రెండవది తీవ్రమైన మాస్టైటిస్, గుర్తించదగిన లక్షణాలతో త్వరగా ప్రారంభమవుతుంది. మూడవది సబక్యూట్ మాస్టైటిస్, ఇందులో తేలికపాటి లక్షణాలు కలిగి ఉంటాయి, ఇది తీవ్రమైన మాస్టైటిస్ కంటే తక్కువ తీవ్రమైనది. నాలుగవది దీర్ఘకాలిక మాస్టైటిస్, ఇందులో నిరంతరం వాపు కలిగి ఉండి సమయానుకూలంగా వ్యాధి లక్షణాలు కనబడతాయి. అలానే కారణకారక ఆధారంగా కూడా పొదుగువాపు వ్యాధి రెండు రకాలు, ఒకటి సంక్రమించే మాస్టైటిస్, రెండవది పర్యావరణ మాస్టైటిస్. సంక్రమించే మాస్టైటిస్, అదేవిధంగా కంటేజియస్ మాస్టైటిస్ అని కూడా అంటారు. ఇందులో పాలు పితికే ప్రక్రియలో ఒక ఆవు నుండి మరొక ఆవుకు వ్యాప్తిస్తుంది. కలుషితమైన పాలు పితికే పరికరాలు, చేతులు మరియు బెడ్డింగ్ వస్తువుల ద్వారా పాలు పితికే సమయాల్లో వ్యాప్తి చెందుతుంది. ఇందుకు గల సూక్ష్మజీవులు స్టెఫెలకోకస్ ఆరియస్, స్టెఫెలకోకస్ అగలక్షియే మరియు మైకోప్లాస్మా. రెండవ మాస్టైటిస్ పర్యావరణ మాస్టైటిస్ అనగా ఎన్విరాన్మెంటల్ మాస్టైటిస్. ఇది ఆవు పరిసరాలలో ఉన్న కలుషితమైన బెడ్డింగ్ వస్తువులు, నేల, నీరు మరియు ఎరువు వంటి వాటి వల్ల సంభవిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్లు సాధారణంగా పాలు పితికే సమయాల మధ్య సంక్రమిస్తాయి. ఇందుకు దోహదపడుతున్న సూక్ష్మజీవులు ఇచ్చరేషియకొలై, క్లెప్షియల్లా, స్టెప్టోకోకస్ ఉబరియస్. ఇప్పుడు వ్యాధి అభివృద్ధి చెందే ప్రక్రియ గురించి తెలుసుకుందాం. వ్యాధి అభివృద్ధి ప్రధానంగా మూడు దశలలో జరుగుతుంది. మొదటి దశ చొరబాటు దశ, ఇందులో మొదటి వ్యాధి కారక సూక్ష్మజీవులు చనుమునుల చివర నుండి పాల గ్రంథిలోకి చెరబడతాయి. రెండవ దశ ఇన్ఫెక్షన్ దశ, వ్యాధి కారకాలు వేగంగా వ్యాప్తి చెంది క్షీర కణజాలంపై దాడి చేస్తాయి. మూడవ దశ వాపు దశ, పొదుగు యొక్క వాపు, పాలలో మార్పులు అంటే పాలు గడ్డగట్టడం,
విరిగిపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఇప్పుడు వ్యాధి లక్షణాల గురించి తెలుసుకుందాం. మొదటగా పొదుగుకు సంబంధించిన లక్షణాలు. ఇందులో ఉద్దరం వాపు లేదా పొదుగు వాపు, గ్రంథి భాగం బాగా ఉబ్బిపోవటం, అలానే ఉష్ణోగ్రత పెరగడం, స్పర్శకు వేడిగా ఉండటం మరియు ఎరుపు రంగులో మారటం, అలానే తీవ్రమైన నొప్పి ఉంటుంది. పాలలో మార్పులు అనగా పాలు నీరులాగా ఉండటం, గడ్డకట్టడం లేదా రక్తపు చుక్కలు కనిపిస్తాయి. అలానే కొన్ని సందర్భాల్లో తీవ్రమైన దుర్వాసన కూడా గమనించవచ్చు. రెండవది ఇతర శారీరక లక్షణాలు అనగా తీవ్రమైన మాస్టైటిస్లో జ్వరము, ఆహారం లేదా మేత తినకపోవడం, తీవ్రమైన నీరసంగా ఉండటం, అలానే దాహం ఎక్కువగా ఉండటం మరియు డిహైడ్రేషన్, అలానే పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడం చూడవచ్చు. మాస్టైటిస్ నిర్ధారణ పద్ధతులు. మొదటగా క్లినికల్ మాస్టైటిస్. దీనిని నేరుగా కళ్ళతో చూసి పాలలో కలిగే భౌతిక మార్పులు మరియు పొదుగు వాపు ద్వారా సులభంగా గుర్తించవచ్చు. సబ్ క్లినికల్ మాస్టైటిస్. ఈ రకంలో బాహ్య లక్షణాలు కనిపించవు, కానీ ల్యాబ్ పరీక్షలు అనగా పాల పిహెచ్ పరీక్ష లేదా సోమాటిక్ సెల్ కౌంట్ లేదా కాలిఫోర్నియా మాస్టైటిస్ టెస్ట్ ద్వారానే నిర్ధారించుకోవాలి. ఇప్పుడు పాడి పశువులలో ఉన్న ఈ మాస్టైటిస్ వాపు వ్యాధి గురించి, నివారణ పద్ధతుల గురించి తెలుసుకుందాం. క్లినికల్ మాస్టైటిస్ని కళ్ళతోనే పాలలో కలిగే ద్వారా మార్పుల ద్వారా గుర్తించవచ్చు. సబ్ క్లినికల్ మాస్టైటిస్ను పరీక్షల ద్వారానే నిర్ధారించుకోవాలి. మొదటగా భౌతిక పరిశీలన అనగా ఫిజికల్ ఎగ్జామినేషన్. పొదుగు భాగాన్ని పరిశీలించి వాపు, ఉష్ణోగ్రత, నొప్పిని గుర్తించడం. రెండవది పాల ప్రవాహాన్ని గమనించడం. మూడవది పాల యొక్క రంగు, వాసన, గడ్డలు కట్టడం లాంటి లక్షణాలను కూడా పరిశీలించవచ్చు. రెండవ టెస్ట్ కాలిఫోర్నియా మాస్టైటిస్ టెస్ట్. పాలలో సోమాటిక్ కణజాలాలని అంచనా వేయడానికి ఉపయోగిస్తారు. పాలకు ఒక రియోజెంట్ను జత చేసి దాని యొక్క చిక్కదనాన్ని అనగా జెల్ ఫార్మేషన్ గమనించడం ద్వారా మాస్టైటిస్ను గుర్తించవచ్చు. సబ్ క్లినికల్ మాస్టైటిస్ను గుర్తించడానికి ఈ టెస్టు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది, మరియు ఇది చాలా సరళమైన, త్వరిత మరియు తక్కువ ఖర్చుతో ఫీల్డ్లోనే నిర్వహించగలిగే పరీక్ష. ఇందుకు కావాల్సిన పరికరాలు: సిఎంటి ప్లేట్ అనగా 4 కువెట్లు ఉన్న ప్లాస్టిక్ ట్రే, అలానే స్పెషల్ రియేజెంట్ సిఎంటి లేదా లిక్విడ్ ఆధారిత డిటర్జెంట్. మూడవది పాల నమూనాలు. ఇప్పుడు పరీక్షా పద్ధతి గురించి తెలుసుకుందాం. గేదె యొక్క పొదుగు 4 భాగాల నుండి పాలను సిఎంటి ప్లేట్లో ఒక్కో కువెట్లో తీసుకోవాలి. ప్రతి పాల నమూనాలోకి సిఎంటి రియేజెంట్ను కలపాలి, అనగా సమాన నిష్పత్తిలో కలపాలి. పాలు మరియు రియేజెంట్ను 1:1 నిష్పత్తిలో కలపాలి. అలానే ప్లేట్ను సున్నితంగా 10 సెకండ్ల పాటు కలియబెట్టాలి. దాని తర్వాత జెల్ ఫార్మేషన్ స్థాయి అనగా చిక్కదనాన్ని గమనించడం ద్వారా ఈ ఫలితాన్ని తెలుసుకోవచ్చు. ఫలితాల వివరణ. మొదటగా పాలు ఉండి, పాలు పలచగా ఉండి ఎటువంటి మార్పు లేకపోవడం, దాన్ని నెగిటివ్గా మనం పరిగణించవచ్చు. ఇందులో కణాలు 2 లక్షల కణాల కంటే తక్కువగా ఉంటాయి. సబ్ క్లినికల్ మాస్టైటిస్. ఇందులో పాలు చిక్కగా ఉండడం గమనించవచ్చు. ఇందులో 2 లక్షల నుండి 5 లక్షల కణాల వరకు మీరు గమనించవచ్చు. పాజిటివ్ మాస్టైటిస్ అనగా క్లినికల్ మాస్టైటిస్. ఇందులో స్పష్టమైన జెల్ ఫార్మేషన్ను మీరు గమనించవచ్చు. ఇందులో 5 లక్షల కణాల కంటే ఎక్కువగా మీరు గమనించవచ్చు పర్ ఎంఎల్ ఆఫ్ మిల్క్. అదేవిధంగా శక్తివంతమైన పాజిటివ్, ఇందులో చాలా గట్టి గడ్డలు ఏర్పడటం మీరు గమనించవచ్చు. ఇందులో కణాలు మోర్ దెన్ 10 లక్ష కణాలకు ఇన్ ఎంఎల్ ఆఫ్ మిల్క్లో గమనించవచ్చు. జాగ్రత్తలు. పరిశుభ్రమైన వాతావరణంలోనే ఇది ఈ టెస్టును చేయాలి. తాజా పాల నమూనాలను మాత్రమే ఇందులో ఉపయోగించాలి. వాసన లేదా రంగు మార్పుతో పాటు ఫలితాన్ని కూడా అర్థం చేసుకోవాలి. అలానే 3వ టెస్ట్ పాల కల్చర్ మరియు సెన్సిటివిటీ టెస్ట్ అనగా ABST అంటారు. పాలు శుభ్రంగా సేకరించి ల్యాబ్లో కల్చర్ వేసి మాస్టైటిస్ కలిగించే బ్యాక్టీరియా ఏవో గుర్తించవచ్చు. తగిన యాంటీబయాటిక్ను ఎంచుకునేందుకు ఈ టెస్టు చాలా ఉపయోగపడుతుంది. 4వ టెస్ట్ సోమాటిక్ కణజాలం కౌంట్.

పిల్లలు తెల్ల రక్త కణాల సంఖ్య ఆధారంగా ఇన్ఫెక్షన్ యొక్క తీవ్రతను అంచనా వేయవచ్చు. 2 లక్షల కణాల కంటే ఎక్కువగా ఉంటే మాస్టైటిస్ను సూచిస్తుంది. మరొక టెస్ట్ ఎలక్ట్రిక్ కండక్టివిటీ టెస్ట్. పాలలో ఉన్న అయాన్ల పరిమాణం మార్పు ఆధారంగా పాలు మాస్టైటిస్ వలన ప్రభావితమైందో లేదో చెప్పగలదు. ఇది వేగవంతమైన ఫీల్డ్ టెస్ట్. మరొక టెస్ట్ పాల యొక్క పిహెచ్ పరీక్ష. మాస్టైటిస్ ఉన్న పాలలో పిహెచ్ పెరుగుతుంది. ఇందులో పిహెచ్ యొక్క పాలు 6.6 కంటే ఎక్కువగా మీరు గమనించవచ్చు. అలానే 7వ టెస్ట్ థర్మోగ్రఫీ. ఇన్ఫ్రారెడ్ కెమెరాలతో పొదుగు భాగం ఉష్ణోగ్రతను అంచనా వేయడం ద్వారా పొదుగు వాపు వ్యాధి సంబంధమైన మార్పులను తేలికగా గుర్తించవచ్చు. ఇప్పుడు చికిత్స గురించి తెలుసుకుందాం. ఇందులో 2 రకమైన చికిత్సలు ఉంటాయి. 1 యాంటీబయాటిక్స్ చికిత్సలు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు ఉపయోగించడం వలన చికిత్స. మొదటగా యాంటీబయాటిక్స్. ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చే బ్యాక్టీరియాలను వృద్ధి చెందకుండా యాంటీబయాటిక్లను ఉపయోగిస్తారు. ఇది యాంటీబయాటిక్ సెన్సిటివిటీ టెస్ట్ అనగా ABST ఆధారంగా ఇచ్చినట్లయితే చికిత్సకు అగు ఖర్చులు తగ్గించుకోవచ్చు. ఇందులో ఇంట్రామామరీ యాంటీబయాటిక్స్ అనగా పొదుగులోకి ప్రత్యక్షంగా ఇవ్వటం. ఇందులో కొన్ని యాంటీబయాటిక్స్ క్లోగ్రాసిలిన్, అమాక్సిసిలిన్, సెఫలోస్పోరిన్స్ యాంటీబయాటిక్స్ యూజ్ చేయవచ్చు. మరొకటి సిస్టమేటిక్ యాంటీబయాటిక్స్ అనగా ఇంజెక్షన్ రూపంలో ఇవ్వగలిగిన యాంటీబయాటిక్స్. ఇందులో మొదటగా ఎండోఫ్లాక్సిసిన్, పెన్సిలిన్స్, ఆక్సిటెట్రాసైక్లిన్స్ మరియు సెఫలోస్పోరిన్స్ ఉపయోగించవచ్చు. మరొక మందులు యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు. ఇవి పొదుగు యొక్క వాపు మరియు నొప్పి తగ్గించడానికి దోహదపడతాయి. ఇందులో మొదటగా ఫ్లునిక్సిన్ మెగ్లుమైన్ లేదా మెలాక్సికమ్ మందులు వాడవచ్చు. ఇంకా తీవ్రమైన కేసులలో శస్త్రచికిత్స కూడా చేయవచ్చు. వ్యాధి తీవ్రంగా ఉండి చిమితో ఉన్నప్పుడు శస్త్రచికిత్స అవసరం కావచ్చు. వ్యాధిని నివారించడానికి ఆ పొదుగు భాగాన్ని తొలగించడం అవసరమవుతుంది. ఇప్పుడు పొదుగు వాపు వ్యాధి యొక్క నివారణ మరియు నియంత్రణ గురించి తెలుసుకుందాం. ఇందులో మొదటగా ఇన్ఫెక్షన్ వ్యాప్తిని నియంత్రించడానికి వ్యాధి సోకిన పశువులను వేరు చేయాలి. పశు వైద్యులు సూచించిన విధంగా వ్యాధి సోకిన పశువులకు చికిత్సను క్రమం తప్పకుండా అందించాలి. మాస్టైటిస్ ఉన్న పశువులను రోజుకు 3 నుండి 4 సార్లు పాలను పూర్తిగా పిండాలి. ఇలా చేయడం వలన ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. పాలు పితికే ప్రాంతాలను శుభ్రంగా మరియు పొడిగా ఉంచాలి. బ్యాక్టీరియా పెరుగుదలను నివారించడానికి సరైన వెలుతురు, గాలి మరియు మంచి పారిశుద్ధ్యాన్ని పాటించాలి. పశువులకు శుభ్రమైన మంచి నీరు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. గడ్డి లేదా ఇసుక వంటి శుభ్రమైన మరియు పొడి బెడ్డింగ్ పదార్థాలను ఉపయోగించాలి. అలానే విటమిన్లు మరియు ఖనిజ లవణాలతో కూడిన సమతుల్య పోషకాహారాన్ని అందించడం ద్వారా పశువు యొక్క రోగనిరోధక శక్తిని బలోపేతం చేయవచ్చు. పాలు పితికే ముందు తర్వాత పొదుగును శుభ్రంగా కడిగి మెత్తని పొడిగుడ్డతో తుడవాలి. పాలు పితికేవారు చేతులు శుభ్రంగా కడుక్కొని పాలను పిండాలి. అలానే టీత్ డిప్పింగ్ అనగా పాలు పితికిన తర్వాత చనుమునల ద్వారం దాదాపు 20 నిమిషాలు తెరుచుకొని ఉంటుంది. ఈ సమయంలో సూక్ష్మక్రిములు పొదుగులోనికి చొరబడి వ్యాధిని కలుగజేస్తాయి. అందువలన పాలు పితికిన తర్వాత చనుమునలను క్రిమి సంహారక ద్రావణంలో ముంచడం ద్వారా పొదుగు వాపును నివారించవచ్చు. దీని ద్వారా వ్యాధికి ప్రధాన కారణాలైన సూక్ష్మక్రిములు లోనికి ప్రవేశించకుండా అడ్డుపడుతుంది. పొవిడిన్ అయోడిన్ లేదా క్లోరాహెక్సిడిన్ ఉత్పత్తులను టీత్ డిప్పింగ్ కొరకు ఉపయోగించవచ్చు. తరచుగా CMT పరీక్షలు అనగా కాలిఫోర్నియా మాస్టైటిస్ టెస్ట్ పరీక్షలు నిర్వహించడం ద్వారా సబ్క్లినికల్ మాస్టైటిస్ను గుర్తించి చికిత్స చేయడంతో పొదుగు వాపును అరికట్టవచ్చు. మరొకటి డ్రై కౌ థెరపీ అనగా డ్రై కౌ థెరపీలో పొదుగు వాపును నివారించవచ్చు. ఇది పశువు పాలు ఇవ్వడం ఆపిన తర్వాత అనగా లాక్టేషన్ ముగిసినప్పుడు తదుపరి ప్రసవానికి ముందు ఉన్న డ్రై పీరియడ్ సుమారు 60 రోజుల పాటు ఉంటుంది. ఈ సమయంలో పొదుగులోనికి యాంటీబయాటిక్స్ వాడటం వలన ఈ డ్రై కౌ థెరపీని మనం యూజ్ చేయవచ్చు. ఈ చికిత్స వలన ఉపయోగాలు

0: డ్రై పీరియడ్లో ఉన్న మాస్టైటిస్ ఇన్ఫెక్షన్లు నయమవుతాయి. అలానే కొత్తగా వచ్చే ఇన్ఫెక్షన్లను కూడా ఇందులో నివారించవచ్చు. తదుపరి లాక్టేషన్ మేలైన పాల ఉత్పత్తిని కూడా కలుగుతుంది. డ్రై కౌ థెరపీ రకాలు. బీడీసీటీ అనగా బ్లాంకెట్ డ్రై కౌ థెరపీ. ఇందులో ఇన్ఫెక్షన్ స్థితితో సంబంధం లేకుండా పాలిచ్చే కాలం చివరిలో అన్ని పశువులకు యాంటీబయాటిక్స్ చికిత్స చేయడం జరుగుతుంది. మరొకటి ఎస్డీసీటీ, సెలెక్టివ్ డ్రై కౌ థెరపీ. కేవలం ఇన్ఫెక్షన్ ఉన్న లేదా అనుమానం ఉన్న పశువులకు మాత్రమే యాంటీబయాటిక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా పొదువాపు వ్యాధి యొక్క చికిత్సను అందించి అలానే నివారణ పద్ధతులు పాటించబడలను ఫీల్డ్లో పొదువాపు వ్యాధిని క్రమంగా తగ్గించవచ్చు.
1: ఇంతవరకు మీరు పాడి పశువుల్లో పొదుగువాపు వ్యాధి కారణాలు, చికిత్స గురించి కామారెడ్డి జిల్లా గాంధారి మండల ప్రాథమిక పశు వైద్య కేంద్రం పశు వైద్యాధికారి డాక్టర్ జి వేణుగారు అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక జానపద గేయం విందాం.

0: రైతు సోదరులకు గమనిక. కేంద్ర ప్రభుత్వ ఎరువుల బుకింగ్ యాప్ ప్రారంభమైందని, రైతులు తప్పనిసరిగా వినియోగించుకోవాలని నిజామాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయం వారు సూచిస్తున్నారు. జిల్లాలో రైతులకు ఎరువుల సరఫరాను మరింత పారదర్శకంగా, వేగవంతంగా మరియు సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర ఎరువుల బుకింగ్ యాప్ జిల్లాలో అమలులోకి వచ్చింది. ఈ యాప్ ద్వారా రైతులు తమకు అవసరమైన ఎరువులను ముందస్తుగా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో ఎరువుల లభ్యతపై స్పష్టమైన సమాచారం అందడంతో పాటు పంపిణీ ప్రక్రియ మరింత సమర్థవంతంగా నిర్వహించబడుతుంది. రైతులు సమీపంలోని లైసెన్సు పొందిన ఎరువుల విక్రయ కేంద్రాలను సంప్రదించి లేదా వ్యవసాయ శాఖ అధికారుల సహాయంతో యాప్లో నమోదు చేసుకుని ఎరువులను బుక్ చేసుకోవాలని కోరుతున్నారు. అలాగే జిల్లాలోని అన్ని ఎరువుల విక్రయదారులు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఈ యాప్ను తప్పనిసరిగా వినియోగించి రైతు సోదరులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలని కూడా వారు సూచిస్తున్నారు.
1: పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నీలంలో సమయం 7:45 కావస్తుంది. కాసేపట్లో ఉంటారు వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: 45 నిమిషాలు. ఇప్పుడు వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 గురించి ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి సభ్యులు శ్రీ మల్కా కొమరయ్య గారితో పరిచయం అంటారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.
1: పెద్దపల్లి జిల్లా బంధంపల్లిలో లక్ష్మయ్య వెంకటయ్య దంపతులకు జన్మించి ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మల్కా కొమరయ్య గారు ఈ రోజు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. కొమరయ్య గారు నమస్కారం అండి.
2: నమస్కారం.
1: న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఎప్పుడు ఎవరు ప్రవేశపెట్టారు? ఈ పాలసీ యొక్క ప్రధాన లక్షణాలు ఏమిటి?
2: న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఎన్ఈపీ అనేది మన గవర్నమెంట్ ప్రవేశపెట్టారు. కేబినెట్ డిసిషన్ 20లో తీసుకోవడం జరిగింది. డాక్టర్ కస్తూరి రంగన్ కమిటీ వేసి అందులో ఒక 15 ఎమినెంట్ ఎడ్యుకేషనిస్ట్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఒక 5 ఇయర్స్ చాలా రిగరస్ గా స్టడీ చేసి పాత కమిషన్స్ అన్ని కూడా బెడ్ చేసి ఫైనల్ గా ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న పాలసీస్, మన ఎగ్జిస్టింగ్ పాలసీస్, వరల్డ్ లో ఉన్న ఎడ్యుకేషన్ పాలసీస్ అన్ని చదివి ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ వరల్డ్ నెంబర్ వన్ ఎడ్యుకేషన్ పాలసీ ఉండాలనే పద్ధతిలో ఎడ్యుకేషన్ పాలసీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ప్రెసిడెంట్ మోడీ గారి నాయకత్వంలో 2020లో ఈ పాలసీ తీసుకురావడం జరిగింది. ఈ పాలసీ వచ్చిన తర్వాత చాలా వరకు స్టేట్స్ దీన్ని అడాప్ట్ చేశాయి. ఆ విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రీసెంట్ గా లాస్ట్ బడ్జెట్ సెషన్ లో స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ రెండే సెక్టర్ గా విభజించి ఇప్పుడు చాలా కన్ఫ్యూజన్స్ తీసేసి చాలా సింప్లిఫై చేస్తూ దాన్ని మనం స్ట్రెంగ్తన్ చేశారు.
1: 10+2 నుండి 5+3+3+4 ఈ నమూనా యొక్క మార్పు ఏమిటి, దాని ఉద్దేశం ఏమిటి, ఈ దశల వివరాల గురించి తెలియజేయండి.
2: ఇంతకుముందు పాలసీలో 10+2 లో స్టేట్ గవర్నమెంట్స్ లో ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఉండేది కాదు. డైరెక్ట్ వాళ్ళు క్లాస్ 1 కు వచ్చి 10th వరకు, తర్వాత 11-12 సెపరేట్ ఇంటర్నెట్ బోర్డు, ఒక్కొక్క స్టేట్ లో ఒక విధంగా పాలసీ ఉండేది. దాని బదులు ఇప్పుడు కొత్త పాలసీలో ఫస్ట్ 5 ఇయర్స్, 5 ఇయర్స్ అంటే ప్రీ స్కూల్ 3 ఇయర్స్ ప్లస్ 2 ఇయర్స్ క్లాస్ 1 అండ్ 2, దాన్ని ఒక సెగ్మెంట్ గా తీసుకొచ్చి చేయడం జరిగింది. దీంతో ఏంటంటే ఈ 5 ఇయర్స్ ఇనిషియల్ పీరియడ్ లో వాళ్ళు ఫస్ట్ 3 ఇయర్స్ ఏమో యాక్టివిటీ బేస్డ్, తర్వాత ఎల్యూషన్ బేస్డ్, ప్రాక్టికల్ లెర్నింగ్, అంటే ఇప్పుడు యాపిల్ అంటే యాపిల్ బొమ్మ చూపించే బదులు యాపిల్ అనేది ఒక ఫ్రూట్ లాగా చూపించి ప్రాక్టికల్ గా లెర్నింగ్ సిస్టమ్ వాళ్ళు చిన్నపిల్లల్ని ఇన్వాల్వ్ చేసి తీసుకొచ్చే ఎడ్యుకేషన్ ఉంది ప్రీ స్కూల్ లో. క్లాస్ 1-2 లో బేసిక్ నాలెడ్జ్ తీసుకొని మంచి ప్రాక్టికల్ గా తీసుకొచ్చారు. అది ఫస్ట్ 5 ఇయర్స్. అది దానిలో ఒక మంచి ఒక స్టూడెంట్ ను ఒక లెవెల్ గా, అంటే అతని స్కూల్ అంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి, తర్వాత స్కూల్ కు రావాలి, మంచి హెల్తీ అట్మాస్ఫియర్ లో వాళ్ళు ఉండాలనేది, యాక్టివిటీ బేసిస్ గా వాళ్ళకి ఒక లెర్నింగ్ అనేది ఈజీగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే పద్ధతిలో తీసుకురావడం జరిగింది.
1: మల్కా కొమరయ్య గారు, ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ మిషన్ ఏంటండి?
2: అంటే ఇంతకుముందు ఓన్లీ బుక్స్ టీచర్స్ టీచ్ చేసేది, అది 1-1 ఉండేది. అంటే ఇప్పుడు కొత్త పద్ధతులు ఏంటంటే పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి టీచర్ ఓన్లీ ఒక ఒక ఫెసిలిటేటర్ పెట్టి దాన్ని ప్రాక్టికల్ గా లెర్నింగ్, అంటే ఇప్పుడు వాటర్ అంటే వాటర్ ఫిజికల్ గా వాటర్ చూపించడం, ఫ్రూట్స్ అంటే ఫ్రూట్ చూపించడం, లేకుంటే ఫ్లవర్స్ అంటే ఫ్లవర్స్ ప్రాక్టికల్ గా గ్రౌండ్ లో చూపించడం, ఆ విధంగా ప్రాక్టికల్ గా వాళ్ళకి ఒక చూసి అర్థం చేసుకునే విధంగా వాళ్ళకు ప్రెషర్ లేకుండా ఈజీగా అర్థమయ్యేటట్టు, అంటే మగ్గింగ్ టైప్ అంటే బట్టి పెట్టి తట్టు కాకుండా ప్రాక్టికల్ వేలో వాళ్ళను ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకి ప్రెషర్ లేకుండా, ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఏ విధంగా కూడా వాళ్ళకు సబ్జెక్ట్ నేర్చుకుంటే డిఫికల్టీ లేకుండా చేయడం అనేది ఈ న్యూ పాలసీ.
1: మాతృభాషలో బోధన ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఎందుకు ప్రాధాన్యత సంతరించుకుంది? ఈ 3 భాషల విధానం ఏమిటి?
2: మాతృభాష అనేది మనం ఎవరైనా కానీ మన కుటుంబాన్ని వాళ్ళ మాతృభాషలో మదర్ ఫాదర్ గా ఇప్పుడు ఏ లాంగ్వేజ్ లు ఉంటే ఆ లాంగ్వేజ్ లో మాట్లాడతారు, దాని కొరకు అది ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి అందుకే ఫస్ట్ ఎర్లీ స్టేజ్ ఎడ్యుకేషన్ లో మాతృభాషలో నేర్చుకుంటే సబ్జెక్ట్ ఈజీగా అర్థమవుతుంది, దాంతో కమ్యూనికేషన్ కు మనం లాంగ్వేజ్ కావాలి, అంటే అది తెలుగులో కానీ ఈజీగా మాట్లాడగలుగుతారు. సపోజ్ మనం తెలుగులో కాకుండా ఇప్పుడు మన ఇండియా ఈజ్ వాస్ట్ కంట్రీ కాబట్టి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి కాబట్టి ఒక దగ్గర చదువుకొని ఇంకొక ప్లేస్ పోయినప్పుడు అక్కడ తెలుగు లేదు, హిందీలో మాట్లాడాలి, కాబట్టి కమ్యూనికేషన్ చేయడానికి అప్పుడు మనం నేషనల్ లాంగ్వేజ్ అవసరం. కాబట్టి మాతృభాషలోనేది మన లర్నింగ్ ఈజీ అవుతుంది అనే పద్ధతిలో మాతృభాషలో తీసుకురావడం అంటే ఆప్షన్స్ ఇచ్చారు. నేను తెలుగు మీడియం లోనే ఇనిషియల్ స్టేజ్ లో చదువుకొని తర్వాత లాంగ్వేజ్ ప్రకారం ఇంగ్లీష్ మీడియం కమ్యూనికేషన్కి వెళ్ళొచ్చు, సబ్జెక్ట్ కూడా ఇంగ్లీష్ మీడియం ఇన్స్ట్రక్షన్ చదవచ్చు, హిందీ మీడియం కావాలంటే కూడా చదువుకోవచ్చు, తెలుగు మీడియం అయితే తెలుగు, ఉర్దూ మీడియం ఎవరికి ఏ స్టేట్ లో వాళ్ళు కన్వీనియం ఉంటే చదవచ్చు ఇనిషియల్ ఏజ్ లో. తర్వాత పైకి క్లాసెస్ కి వచ్చే వరకు టెక్నికల్ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఇంగ్లీష్ కూడా రావడం, ఎందుకంటే ఇంగ్లీష్ అనేది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. మనం ఇక్కడ చదువుకొని ఎక్కడ పోయినా కానీ మనం పనిచేయాలంటే మీడియా ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ కాబట్టి మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి. నేషనల్ లాంగ్వేజ్ హిందీ కాబట్టి హిందీ కూడా వస్తే బెటర్, ప్లస్ లోకల్ మదర్ టంగ్ కూడా రావాలనే పద్ధతిలో 3-language ఫార్ములా తీసుకొచ్చారు, అది చాలా మంచిది.
1: మూల్యాంకన విధానం ఎలా మారింది? 360-degree అసెస్మెంట్ అంటే ఏంటి?
2: ఇంతకుముందు స్టడీస్ లో ఏంటంటే టీచర్ డైరెక్ట్ గా టీచ్ చేసేది క్లాసులో, దాంతో ఏమవుతుందంటే 1-to-1 కమ్యూనికేషన్ ఉండేది, టీచర్స్ కు చెప్పేది పిల్లలకు అర్థమవుతుందా అర్థం కావట్లేదా, తర్వాత వాళ్ళు ఏ విధంగా క్లాసులో ఇంటరాక్షన్ అయితే ఉన్నారు అనే పద్ధతిలో ఉండేది. కానీ ఇప్పుడు ఈ 360-degree అసెస్మెంట్ అనేది ఐఐటి కానీ ఐఐఎంస్ లో కానీ ఆల్రెడీ ఆ సిస్టమ్ ఉంది, ఎన్ఐటీలో కానీ. ఈ స్పెషల్గా ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్స్ కానీ లేక డిస్ట్రిక్ట్ స్కూల్స్లో ఈ పద్ధతి అంతా అమలుకి లేదు. అంటే 360 అసెస్మెంట్తో ఏంటంటే టీచర్స్ ఒక నార్మల్గా క్లాస్ చెప్పి తర్వాత పిల్లలందరినీ కూడా ఇంటరాక్షన్గా పిల్లలను కూడా క్లాసులో ఇన్వాల్వ్ చేసి అప్పుడు క్లాసులు చెప్తే దాంతో ఏమవుతుందంటే క్లాస్ చెప్పింది పిల్లలకు అర్థమవుతుందా లేదా అర్థమైతే ఎంతవరకు అర్థమవుతుంది ఆ ఫీడ్బ్యాక్ తీసుకునే పద్ధతి ఒకటి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అసెస్మెంట్లో డిఫరెంట్ లెవెల్స్లో అంటే టీచర్ ఏ విధంగా టీచ్ చేశారు ఒకటి, తర్వాత ఆ పిల్లలు చెప్పింది పిల్లలకు అర్థమవుతుందా లేదా అనే ఫీడ్బ్యాక్ తీసుకునేది ఒకటి, ప్లస్ తర్వాత దానికి ఒక ఎగ్జామ్ లాగా పెట్టి చెప్పింది పిల్లలకి ఎంతవరకు అర్థం

0: ఫీడ్బ్యాక్ తీసుకోవడం అనేది మన 360 డిగ్రీ అసెస్మెంట్.
1: బోర్డు పరీక్షలు, సెమిస్టర్ సిస్టమ్స్ లో మార్పులు ఏమిటి?
0: ఇంతకుముందు ప్రతి ఎగ్జామ్ 10+2లో 10th లో బోర్డ్ ఎగ్జామ్ ఉండేది, దాని తర్వాత ఇంటర్మీడియట్లో ప్లస్ 1, 2 ఇయర్స్ తర్వాత 2 ఎగ్జామ్స్ ఉండేది. అయితే ఇప్పుడు సిబిఎస్ఈ కానీ ఇప్పుడు ఎన్ఈపీ పాలసీలో కొత్త సిస్టమ్ ఏంటంటే ఫ్యూచర్లో ఇంకా రాబోతుంది. ఈవెన్ 5th లెవెల్లో కూడా ఒక టెస్ట్ ఉంటుంది, ఆ లెవెల్లో కూడా ఎగ్జామ్ పెట్టుతాను. ప్రతి 8th లో ఒక టెస్ట్ ఉంటుంది, తర్వాత 10th ఉంటుంది, 12th లో ఉంటుంది. ఇది కాకుండా ఇప్పుడు కొత్త విధానంలో హైయర్ క్లాసెస్ కు సెమిస్టర్ సిస్టమ్ ఉంది. ఇయర్లీ 2 టైమ్స్ ఎగ్జామ్ రాస్తే వాళ్ళకు మంచి, అంటే ఇయర్లో చదవాల్సి ఒకసారి రాయాల్సినంత కూడా 6 నెలలకు ఒకసారి రాస్తే వాళ్ళకు చదవడం ఈజీ అవుతుంది, సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ కూడా ఈజీ అయితే పద్ధతిలో సెమిస్టర్ సిస్టమ్ తీసుకురావడం. అది ఆల్రెడీ హైయర్ ఎడ్యుకేషన్ లో సెమిస్టర్ సిస్టమ్స్ ఉన్నాయి, గ్రేడింగ్స్ ఉన్నాయి, మార్కింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. కాబట్టి అదేవిధంగా సేమ్ సిస్టమ్ ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ లో కూడా హైయర్ క్లాస్ కు తీసుకురావడం అనేది జరుగుతుంది. అది చాలా మంచిది, పిల్లలకు ఒత్తిడి లేకుండా ఎప్పుడంటే సబ్జెక్ట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోతే దాని ప్రకారం వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు, రాసిన తర్వాత వాళ్ళకు మార్క్స్ గ్రేడింగ్ చేయబడతాయి. కాబట్టి అది పిల్లలకు టీచర్స్ కూడా మంచిగా ఉంటుంది, మంచి ఎడ్యుకేషన్ పాలసీకి అది సెమిస్టర్ సిస్టమ్ చాలా బాగుంటుంది.
1: మల్కా కొమరయ్య గారు, ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్ 6వ తరగతి నుంచే ఎందుకు రావాలి? న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఎందుకు ఇది 6th క్లాస్ నుంచే తీసుకురావాలి అనుకుంటుంది?
0: వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇంతకుముందు ఓన్లీ సబ్జెక్టు థియరీ ప్రాక్టికల్ వరకే చదువుకునేది. ఇప్పుడు ఏంటంటే ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్ తోని ఇప్పుడు ఒక 10th చదివిన తర్వాత కూడా ఒకవేళ ఆ ఎడ్యుకేషన్ ఏదో అన్ఫార్చునేట్ రీజన్ తోని డిస్కంటిన్యూ చేస్తే వాళ్ళ వొకేషనల్ క్లాసెస్ 6th నుంచి ఉంటే ఆ వొకేషన్ లో చాలా సబ్జెక్ట్ వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్ ఉంది, ఐటీ ఉంది, తర్వాత కార్పెంటరీ ఉంది, ఫిట్టర్ ఎగ్జామ్ ఉంది. ఇంతకుముందు ఓన్లీ దాని కొరకు ఐటీఐ అని పాలిటెక్నిక్ అని సపరేట్ కోర్సులు ఉండేది. అయితే వాటిని కూడా కొంతవరకు ఇక్కడ స్టూడెంట్స్ కు 10th వరకే కానీ 12th వరకు కానీ వొకేషనల్ కోర్సు చేస్తే ఇన్ కేస్ ఫ్యూచర్ లో వాళ్ళు ఏమన్నా పరిస్థితులు బాగాలేక డిస్కనెక్ట్ చేసిన కానీ ఈ స్కిల్ సబ్జెక్ట్స్ తోని వాళ్ళు జాబ్ ఆపర్చునిటీ కూడా దొరుకుతుంది ఒకటి. ప్లస్ ఇంతకుముందు ఓన్లీ సబ్జెక్ట్ థియరీ చదువుకునేది ఉండే, ఇప్పుడు ఈ స్కిల్ ఎడ్యుకేషన్ తోని ఏమవుతుందంటే ఏం చదువుతుందో దాన్ని ప్రాక్టికల్ చేయడం అనేది కూడా జరుగుతుంది. అంటే ఇంతకుముందు 80%, 90% ఓన్లీ థియరీ ఉండేది, ఇప్పుడు అట్లా కాకుండా 60% థియరీ సబ్జెక్టు, ఆ థియరీని మళ్ళీ 40%లో ల్యాబ్ పోయి మనం ఎక్స్పెరిమెంట్ చేయడం, ప్రాక్టికల్గా చూడడం, ప్రతి సబ్జెక్ట్ సైన్స్ ఉంటుంది సైన్స్, మ్యాథ్స్లో ఏంటైతే మ్యాథ్స్ ప్రాక్టికల్స్ చేయడం, ఈ స్కిల్స్ నేర్చుకోవడంతో వాళ్ళు ఏమవుతుందంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ వచ్చి ఫ్యూచర్లో లైఫ్లో ఏదైనా అన్ఫార్చునేట్ వచ్చినప్పుడు దాన్ని ఉపాధి కూడా కల్పించడానికి వీలవుతుంది, లేకుంటే కూడా నాలెడ్జ్ బేస్డ్ కూడా పెరుగుతుంది.
1: మల్కా కొమరయ్య గారు, ఉన్నత విద్యలో ఒకే రెగ్యులేటర్ ప్రయోజనాలు ఏమిటి?
0: ఇంతకుముందు ఏంటంటే ఉన్నత విద్యలో ఒకటి టెక్నికల్ కౌన్సిల్ అని, ఒకటి లా కౌన్సిల్ అని, తర్వాత ఏఐసిటి అని, యూజీసీ అని, తర్వాత న్యాక్ అని, తర్వాత అట్లా డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్స్ ఉండే. దాని మీద ఏమవుతుందంటే ఒకసారి ఈ కమ్యూనికేషన్, కోఆర్డినేషన్, కోఆపరేషన్ ఆ ఇష్యూస్ మీద వచ్చి మన ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ కాకుండా దాన్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్సిడర్ చేసి రీసెంట్గా 2 ఉండాలి స్కూల్ ఎడ్యుకేషన్ అనేది అప్ టు 12th క్లాస్ వరకు. 12th క్లాస్ ఉన్న అన్ని డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ లా కానీ మిగతా అన్ని కూడా ఎక్సెప్ట్ మెడిసిన్ అని కూడా హైయర్ ఎడ్యుకేషన్ ఒకటే తీసుకొచ్చి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చేయడం అయింది. దానికి ఇంటర్నల్గా డిపార్ట్మెంట్స్గా ఉంటాయి కానీ దానికి డిఫరెంట్ అథారిటీ ఉండకుండా ఇప్పుడు ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్గా మన కోఆర్డినేషన్ ఎఫెక్ట్గా పనిచేయాలనేది హైయర్ ఎడ్యుకేషన్ కమాండ్ చేస్తూ డిసిషన్ తీసుకోవడం అనేది అది చాలా మంచి డిసిషన్.
1: స్కూల్ విద్యా విధానము, ఇంటర్మీడియట్ విద్యా విధానము, తర్వాత ఉన్నత విద్య, అన్ని విద్యా విధానాల్లో కూడా ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అమలు చేయడం ద్వారా ఒక విద్యార్థి తన ఉన్నత ప్రమాణాలు పొందగలుగుతారంటారా?
0: ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో గవర్నమెంట్ స్కూల్స్ అని, మోడల్ స్కూల్స్ అని, తర్వాత గురుకుల్ స్కూల్స్ అని, బీసీ స్కూల్స్ అని, ఇట్లా డిఫరెంట్ పేర్ల మీద డిఫరెంట్ ఎడ్యుకేషన్ పాలసీ నడుస్తూ ఉంది. అందులో కొన్ని ఎడ్యుకేషన్ సెక్రటరీ కింద వస్తాయి, కొన్ని డైరెక్టర్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద వస్తాయి, సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ కింద వస్తాయి, ట్రైబల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ కింద వస్తాయి. ఈ మధ్యలో ఆఫీసర్స్ కానీ డిపార్ట్మెంటల్ కోఆపరేషన్ కోఆర్డినేషన్తో కూడా కొంచెం అడ్మినిస్ట్రేషన్గా ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత ఈ టీచర్స్ కూడా పాలసీలలో కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క విధంగా పాలసీలు ఉన్నాయి. అంటే గవర్నమెంట్ కూడా లాస్ట్ 1 ఇయర్ నుంచి రిప్రజెంట్ చేసేసాను, రెండు కన్నెండ్ అయ్యి స్కూల్ ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్ సెపరేట్ అయితే ఈ అడ్మినిస్ట్రేషన్ పరంగా ఈ కన్ఫ్యూజన్స్ ఇప్పుడు ఒకటి బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్ వాళ్ళ ఎగ్జామ్ సెపరేట్ అవుతుంది, ఎస్ఎస్సి సెపరేట్ అవుతుంది, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ డిఫరెంట్ టైంలో అయితే. కాబట్టి ఒకసారి ఈ కామన్ పాలసీ వస్తే అన్ని ఎగ్జామ్స్ ఒకటేసారి అయితే పిల్లలు కూడా డిఫరెంట్ ఎగ్జామ్స్ డిఫరెంట్ స్టేజ్లో జరగకుంటుంటాయి. తర్వాత ఈ కార్పొరేట్ స్కూల్స్, ఈ కోచింగ్ సెంటర్స్ ఇవన్నీ కూడా స్టూడెంట్స్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నాయి. ఈ మార్క్స్ ఇవ్వడం, పేపర్లో అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం, అంటే వాళ్ళకు సరైన ప్లేస్ లేకుండా ఓన్లీ కమర్షియల్ బిల్డింగ్స్లో క్లాసులు నడిపి, కోచింగ్ నడిపి, వాళ్ళు పొద్దున్న 8 o'clock వస్తే లాక్ వేస్తే మళ్ళీ 8 o'clock వదులుతారు. అంటే ఒక జీరో లాగా 8 hours 12 hours స్పెండ్ చేసి పోతుండ్రు. కాబట్టి ఫ్యూచర్లో మంచి స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ వచ్చి పిల్లలందరూ చదువును కష్టపడి చదవకుండా ఇష్టపడి చదివేటట్టు తీసుకురావడం అనేది చాలా మంచిది. అందులో ఈ ఎన్ఈపీ పాలసీ కానీ మన స్టేట్ కూడా ఎంత తొందరగా ఈ పాలసీని అడాప్ట్ చేస్తే, ఇంప్లిమెంట్ చేస్తే ఎట్లాంటి స్టూడెంట్స్ అందరికీ కమ్యూనిటీకి బెనిఫిట్ అవుతుంది. ఓన్లీ థియరిటికల్ చదువుకోకుండా వాళ్ళకు లైఫ్లో ఏ విధంగా యూస్ఫుల్ కావాలి అనే పద్ధతిలో చదువుకుంటారు. అందుకే ప్రాక్టికల్స్ పెరుగుతాయి. కాలేజ్ నుంచి బయటకు రాగానే ఇప్పుడు ఏంటంటే ఇండస్ట్రీ పోయిందని ఇండస్ట్రీ కనెక్ట్, కాలేజ్ కనెక్ట్ లేదు. కాబట్టి ఇప్పుడు ఈ కొత్త పాలసీస్ వచ్చి ఆ విధంగా మనం ఇండస్ట్రీ వాళ్ళని కూడా మనం టీచర్స్కి వాడుకోవడం, ప్రాక్టికల్గా చదువుతున్నప్పుడు బయట ఏమైంది ఇట్లా ఉంటుంది అని తెలియజేస్తే సర్ప్రైజ్ ఉండదు వాళ్ళకు. కాబట్టి ఆ విధంగా మంచిగా అవుతుందని ఎడ్యుకేషన్ పాలసీ తొందరగా తీసుకురావాలని, అయితే ఎన్ఈపీఎస్సీ పాలసీని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నాను.
1: ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మల్కా కొమరయ్య గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి.
0: నమస్కారం.
2: మీరింతవరకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఈ అంశం గురించి ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి సభ్యులు శ్రీ మల్కా కొమరయ్య గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈనాటి వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.

అభిరుచి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. వింటున్న శ్రోతలు మీరు కూడా మీకు నచ్చిన పాటల్ని అభిరుచి కార్యక్రమంలో వినాలనుకుంటే ఇంకెందుకు అనసం, వెంటనే పోస్టు కార్డు పైన అభిరుచి కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, పిన్కోడ్ 503001 రాసి మీకు నచ్చిన సినిమా పేరు, పాట పేరు, మీ కుటుంబ సభ్యుల పేరు, మీ ఊరి పేరు రాసి పంపించగలరు. ఇప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ఎక్కడ ఉన్నా రేడియో కార్యక్రమాలు వినవచ్చును. అభిరుచి కార్యక్రమంలో మాకోసం పాట వినిపించండి అంటూ రాశారు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్, ఇంకా వారి స్నేహితులు, కుటుంబ సభ్యులు. వీరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రాధాకిషన్ బృందం పాడింది గోదావరి సినిమా నుండి పాట వినిపించండి అంటూ వీరందరి కోసం అభిరుచి కార్యక్రమంలో ముందుగా ఈ పాట విందాం.

0: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పే అతిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి.
1: డాక్టర్ ఏ వనిత,
2: కంటిపై పొర కొలిక మండలి ఆపరేషన్.
1: ఆధునిక కంప్యూటర్ ద్వారా కంటి పరీక్ష చేసి గ్లాసెస్, కాంటాక్ట్ లెన్స్ ఇవ్వబడును.
2: మూతబిందు, శుక్లాలకు కంటి ఆపరేషన్లు.
1: సంప్రదించండి డాక్టర్ ఏ వనిత, నేత్ర వైద్య నిపుణులు.
2: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
1: సెల్ 9032323258.
3: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
1: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
3: సెల్ 9444004837.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాట ఆత్మబంధువు సినిమా నుండి వినిపించండి అంటూ రాశారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, సాయి కుమార్, శ్యామల, సూర్యకళ, కృష్ణ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, విజయ్ కుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితిక, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరందరి కోసం ఈ పాట విందాం. ఘంటసాల పి సుశీలమ్మ ఆలపించింది.

వారు చదువు సంఖ్యలుండి కూడా తవటలయ్యారు, కొట్టి తవటలయ్యారు. పడక మీద తుమ్మ ముళ్ళు పరచనొక్కడు, అయ్యో ఇంటి దీప మాటియే నిలిచెనొక్కడు. తల్లి తండ్రులు విషమని తలచెనొక్కడు, తల్లి తండ్రులు విషమని తలచెనొక్కడు.

0: సనాతన ధర్మ పరిరక్షణకు కేంద్ర బిందువులైన దేవాలయాల విశేషాలను తెలిపే కార్యక్రమం మన ఆలయాలు.
1: నిజామాబాద్ నగరంలోని శ్రీ జెండా బాలాజీ ఆలయ విశేషాలతో ఈ వారం ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్పై అభిరుచి కార్యక్రమం. వింటున్న శ్రోతలకి ఒక గమనిక. ఈ నెల 10వ తేదీ సోమవారం ఉదయం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శ్రోతలకు మరొక గమనిక. సోమవారం ఉదయం 8:00 బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలను ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

రేపు ఉదయం 7:30 ప్రొడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము, అస్తమా, ఆయాసం, అలర్జీలు, గురక సమస్యలు, బ్రాంకైటిస్, ఊపిరితిత్తులో నీరు చేరడం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి సమస్యల గురించి ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణురాలు పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితకృష్ణ గారు శ్రోతలకి తగిన సలహాలు సూచనలు తెలియజేస్తారు. అలాగే రేపు ఉదయం 8:00 ప్రొడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కడుపులో, ఛాతిలో మంటగా ఉండటం, అజీర్తి, మలబద్ధకం, వేధించడం, తరచుగా వాంతులు, వెక్కిలు రావటం, ఇంకా పచ్చకమ్మలు, రకరకాల అల్సర్ వ్యాధుల గురించి డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకి తగిన సలహాలు సూచనలు తెలియజేస్తారు. గమనికలు విన్నారు. ఇంతటితో ఈనాటి అభిరుచి కార్యక్రమం సమాప్తం. మరిన్ని పాటలు వినాలంటే అలాగే ట్యూన్ చేసి ఉండేది 103.2 MHz. రాత్రి 10:00 అలనటిమేటి గీతాలు, మధుర గీతాలు వింటారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:15 కావస్తుంది. కాసేపట్లో వింటారు పార్లమెంటు ప్రశ్నోత్తరాల సమయం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

శ్రోతలింటి వరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:45 కావస్తుంది. కాసేపట్లో వింటారు హిందీలో వార్తలు, అనంతరం 9:00 ఆంగ్లంలో వార్తలు రిలీజ్ అవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

నిలయంలో సమయం 10 గంటలు. ఇప్పుడు విందాం అలనాటి నీటి గీతాలు, మధుర గీతాలు. ఈనాటి మధుర గీతాలు కార్యక్రమంలో మన మనసును దోచి మధురమైన పాటలు విందాం. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఉదయం నుండి ఎంతో కష్టపడి ఇంటికి వచ్చాక, ఇంట్లో అన్ని పనులు పూర్తయ్యాక మనసు కుదుటపడాలంటే మంచి సంగీతం వినాలి. మంచి సంగీతం వింటుంటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. కొన్ని పాటలు వింటుంటే మధురమైన సంగీతం, పాటలోని మాధుర్యం మనల్ని తన్మయంలోకి వెళ్ళేలా ఉంటుంది. మధుర గీతాలు కార్యక్రమంలో ముందుగా విందాం ఇంటింటి రామాయణం సినిమా నుండి ఈ పాట.

0: Ay, babe. Tanananana. పదము చేర్చి పాట కూర్చలేదా
1: సుభాష్
0: దనిని దశశాని.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో. అలనాటి మీటి గీతాలు, మధుర గీతాలు కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట ఆకలి రాజ్యం సినిమాలోనిది. మధుర గీతాల కార్యక్రమంలో ఇప్పుడు విందాం జీవిత చక్రం సినిమా కోసం ఘంటశాల శారద ఆలపించిన ఈ పాట.

మధుర గీతాలు కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట అమాయకుడు సినిమా నుండి. ఇప్పుడు వినబోయే పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించింది అమర గీతం సినిమా నుండి.

అందించారు 103.2 మెగాహెర్ట్స్ పై అలనాటి మిటి గీతాలు, మధుర గీతాలు. కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల గారు ఆలపించింది రైతు కుటుంబం సినిమా నుండి. మధుర గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట శివరంజని సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విందాం.

శ్రోతలు మీరు వింటున్నారు 93.2 మెగాహెర్ట్స్ పై అలనాటి నీటి గీతాలు మధుర గీతాలు కార్యక్రమంలో మీరు విన్న పాటలు శ్రీవారు మావారు సినిమా నుండి, అలాగే తూర్పు వెళ్లే రైలు సినిమా నుండి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గార్ల గల నుండి జాలువారిన పాటలు విన్నారు. మధుర గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం త్రిశూలం సినిమా నుండి ఈ పాట.

మధుర గీతాలు కార్యక్రమంలో చివరిగా మీరు విన్న పాటలు చాణక్య చంద్రగుప్త సినిమా కోసం, అలాగే చిన్ననాటి స్నేహితులు సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గారు గలం నుంచి జాలువారిన పాటలు విన్నారు. ఇంతటితో ఈనాటి అలనాటి మీటి గీతాలు మధుర గీతాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు కావస్తుంది. కాసేపట్లో వింటారు హిందీలో వార్తలు, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు రిలే అవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.